ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Elimination round, 34 pairs competed and top 14 advanced to Flight A, including the Indian duo. Bridge is a trick-taking card game played in partnerships. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో సత్యదేవుని సంకీర్తనలు, క్రీస్తు భక్తి గీతాలు ఉంటాయి. ముందుగా సత్యదేవుని సంకీర్తనలు.

మీరింతవరకు సత్యదేవుని సంకీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజనే కార్యక్రమంలో ఇప్పుడు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.
1: అస్మ

మరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జే విల్సన్ హెరాల్డ్, బి శారదగారులు ఆలపించిన క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో చేయూత గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: వ్యాధిలో దురవస్థలో కొట్టుమిట్టాడే వ్యక్తిని చూసి ఏం పాపం చేసుకున్నాడో అంటూ సానుభూతి వ్యక్తం చేస్తుంటాం. మన సానుభూతి మాటలు మనకెలా ఉన్నా అవతలి వ్యక్తిని ఎంత కృంగదీస్తాయో మనం ఆలోచించం. అతడి పట్ల లేక ఆమె పట్ల మనకెంతో ఔదార్యం ఉందని, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో అనాలోచితంగా మనం పలికే మాటలు వాళ్ళని ధైర్యపరచడం అటుంచి వాళ్ళ దిగులును రెట్టింపు చేస్తాయి. వ్యాధి కన్నా, వైకల్యం కన్నా దాని తాలూకు దిగులు వాళ్లను మరింత నిస్సహాయులు చేస్తుంది. ఇక సానుభూతి మాటలు తోడైతే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి అలాంటి బాధితులు చుట్టుప్రక్కల వాళ్ళ మాటలు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు లేకపోలేదు. ఒకసారి యేసు ప్రభువుల వారి దగ్గరకు అలాంటి వ్యక్తినే తీసుకుని వచ్చారు ఆయన శిష్యులు. అతడు పుట్టు గ్రుడ్డి. అతడిని ప్రభువుకు చూయించి, గురువర్యా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాడు? వీడా, వీణ్ణి కన్నవారా అని ఆయనను అడిగారు శిష్యులు. ప్రభు ఇచ్చిన సమాధానం గమనించదగ్గది. ఆయన అన్నాడు కదా, వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు లేదా దేవుని మహత్యం వీడి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు అని. ఆ మాటలు చెప్పి ప్రభువారు వాడికి చూపు ప్రసాదించాడు. ఈ సంఘటన మనకు గొప్ప గుణపాఠం చెబుతోంది. అదేమంటే, దురవస్థల్లో ఉన్నవారికి ఆ దురవస్థ ఏ పాపం చేసుకోవడం వల్లనో రావాలని లేదు. వారితో దేవుడు అనూహ్యమైన గొప్ప పనులు చేయించగలడు. వైకల్యం శరీరానికి కానీ మనస్సుకు కాదు కదా. కళాకారులు, శాస్త్రవేత్తలు, మేధావులుగా రాణిస్తున్న వికలాంగులు చరిత్రలో ఎందరో ఎందరో. సకలాంగులు కూడా సాధించలేని గొప్ప సాహసాలు చేసి విజేతలుగా నిలిచిన వికలాంగులు లేకపోలేదు. కనుక గ్రుడ్డితనం పాపం కాదు, కుంటితనం కర్మం కాదు, మూగతనం శాపం కాదు. ఇవన్నీ ఆత్మస్థైర్యం లేని వారి తీర్మానాలు. ఆ కారణాన సానుభూతి మాటలు మాని క్రియాపూర్వకంగా మనం వారికి చేయుతనివ్వాలి. దేవుడి ప్రేమ సర్వసృష్టిపై సమానంగా ఉందని మనం నిరూపించాలి. దీనజనరక్షకుడైన క్రీస్తు ప్రభుని సత్కృప సదాకాలము మనకు తోడై ఉంటుందిగాక. ఆమెన్.
0: మీరింతవరకు చేయూత గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ్టి కార్యక్రమంలో గోరుచిక్కుడు సాగు వివరాలు వింటారు.

కూరగాయలలో గోరుచిక్కుడును ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ గోరుచిక్కుడు సాగు తీవ్ర కరువు పరిస్థితులను అధిక వేడిని తట్టుకోగలిగి మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. చిక్కుడు పంట ఉపయోగాలు గమనించినట్లయితే లేత కాయలను కూరగాయగా వాడుకోవచ్చు. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలో కూడా వాడటం జరుగుతుంది. బాగా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగాను, గింజలను పశువుల దానాగాను వాడుకోవడం జరుగుతుంది. ఈ పంటను పచ్చిరొట్ట ఎరువుగా మరియు ఔషధ తయారీలోనూ వాడుతూ ఉంటారు. ఈ పంటకు అనుకూల వాతావరణము చూసినట్లయితే ఇది ఉష్ణమండల పంట, మంచును తట్టుకోలేదు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఈ పంట బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం కలిగిన పంట. నేలల విషయానికి వస్తే మురుగునీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. అధిక సాంద్రత గల బరువైన నేలలు ఈ పంటకు అంతగా పనికిరావు. ఉదజని సూచిక 7.5 నుంచి 8.0 మధ్య గల నేలలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రకాల విషయానికి వస్తే పూసా మౌసమి, పూసా సదాబహార్, గౌరీ ఈ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. పూసా మౌసమి రకాన్ని గమనించినట్లయితే ఖరీఫ్ పంటకు ఇది చాలా అనువుగా ఉంటుంది. పంట వేసుకున్న 70 నుంచి 80 రోజులకు మొదటి కోత వస్తుంది. కాయలు 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. మొక్క ఎక్కువగా కొమ్మలు వేసి అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పూసా సదాబహార్ ఈ రకము ఖరీఫ్ వేసవి పంటలకు అనువుగా ఉంటుంది. గింజ విత్తిన 45 నుంచి 50 రోజులకే మొదటి కోతకు వస్తుంది. కాయలు సుమారుగా 12 నుంచి 13 సెంటీమీటర్ల పొడవుగా ఉండి ఎక్కువ కొమ్మలతోటి ఈ రకం మంచి దిగుబడులిచ్చే మేలైన రకం. ఇకపోతే పూసా నవబహార్ ఈ రకము పూసా మౌసమి రకాన్ని పోలి ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్ వేసవి పంటలకు అనువైన రకం ఇది. గౌరీ రకం కూడా ఎక్కువగా సాగుబడిలో ఉంది. ఇది కూడా ఖరీఫ్లోను వేసవిలో కూడా వేసుకునే దానికి అనువైన రకం ఇది. ఈ గోరుచిక్కుడు పంటను ఖరీఫ్లో వేసుకునేటట్లయితే జూన్ నుంచి జూలై చివరి వరకు వేసుకోవచ్చు. అదే వేసవి పంటగా అయితే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు వేసుకోవచ్చు. విత్తనం మోతాదు విషయానికి వస్తే ఎకరాకు సుమారుగా 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరమవుతుంది. అయితే పంట వేసుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ మరియు 8 గ్రాముల ట్రైకోడెర్మా విడి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల కొన్ని ప్రాథమికంగా మొదటి దశలో వచ్చే తెగులు రాకుండా అరికట్టుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంట వేసుకునేటప్పుడు నేల తయారీని మనము శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. నేలను అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నుకోవాలి. మొదటిసారిగా గోరుచిక్కుడు సాగు చేస్తున్నట్లయితే రైజోబియం కల్చరు విత్తనానికి పట్టించి వేసుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగేదానికి అవకాశం ఉంది. వర్షాకాలంలో 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు, బోదెలు చేసుకోవాలి. వేసవిలో చిన్న చిన్న మల్లుగా చేసి కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్ పంట అయితే 60x10 సెంటీమీటర్లు, వేసవి పంట అయితే 45x10 సెంటీమీటర్లు వరుసల మధ్య, మొక్కల మధ్య దూరం ఉండేటట్లుగా విత్తుకోవాలి. వేసవిలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి. ఇక ఈ గోరుచిక్కుడు పంటకు ఎక్కువగా బలాన్నిచ్చే ఎరువులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాసునిచ్చే ఎరువులను కూడా వేసుకొని కలియదున్నుకోవాలి. అయితే నత్రజనిని సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాసునిచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని పంట వేసుకున్న 30 నుంచి 40 రోజుల మధ్యన వేసుకోవాలి. అంతరకృషి విషయానికి వస్తే కలుపు నివారణకు పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు,

బీచ్లో ఏదో ఒకటి 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు పిచికారి చేసుకోవాలి. తడి నేలపై పిచికారి చేసుకుంటేనే ఈ మందు పనిచేస్తుంది. 30 రోజులకోసారి గొప్పు తవ్వి అంతరకృషి చేసుకోవాలి. ఈ పంట వేసుకున్నాక గింజలు విత్తగానే నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా మరల 3వ రోజు నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 10 రోజులకోసారి నీటి తడులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పంటలో సస్యరక్షణ అంశాన్ని గమనించినట్లయితే పేనుబంక, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. పేనుబంక ఈ గోరుచిక్కుడు పంటను ఆశించినప్పుడు చిన్న పెద్ద పురుగులు లేత చిగుళ్ల ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫాసలోన్ లేదా ప్రిపోనిల్ లేదా ఎసిపేట్లలో ఏదో ఒక మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందును మారుస్తూ పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ బూడిద తెగులు పంటకు ఆశించినట్లయితే ఆకులపై తెల్లని పొడి పదార్థం ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైతే పసుపు రంగుకు మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాఫ్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీనిని మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే వారం రోజుల వ్యవధిలో మరోసారి పిచికారి చేసుకుంటే తెగులను మనము అరికట్టుకోవచ్చు. ఆకుమచ్చ తెగులు కూడా ఈ పంటకి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తెగులు ఆశిస్తే ఆకుల మీద నల్లని మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోతాయి. దీంతో ఆకులు మాడి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీని నివారణకు మాంకోజబ్బు 3 గ్రాములు లేదా కార్బండిజం ప్లస్ మాంకోజబ్బు మిశ్రమముగా కానీ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే దీనిని మనము అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే చివరిగా ఎండు తెగులు అనేది కూడా ఈ పంటకి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎండు తెగులు ఆశించినప్పుడు గోరుచిక్కుడు మొక్కలు నిలువున ఎండిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే కొంతవరకు నివారించగలుగుతాము. కిలో ట్రైకోడెర్మా విరిడి 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి వారం రోజులు నీడలో బాగా మాగనిచ్చి ఆఖరిది కిలో వేసుకున్నట్లయితే ఈ తెగులు రాకుండా ఉంటుంది. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి మొక్కల చుట్టూ నేల తడిచేలా పోయాలి. అదేవిధంగా నీటి తడులు ఇచ్చుకున్నప్పుడు మొక్కల పాదుల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధి కూడా ఖచ్చితంగా చేస్తే ఈ తెగులు కొంతవరకు మనం అరికట్టుకోగలుగుతాం. ఇక కోతల విషయానికి వస్తే లేత కాయలను కోసి మార్కెట్కి పంపాలి. ముదిరిన కాయలలో పీచు శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గుతుంది. ఇది 1 ఎకరాకు 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ దగ్గరగా ఉంటే ఈ గోరుచుక్కుల సాగు రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

మీరింతవరకు గోరుచిక్కుడు పంట సాగు వివరాలు విన్నారు. ఈ పూట చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన, అభివృద్ధి చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందేమాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్రం

0: అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కాబట్టి ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 528,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనం ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీవర్క్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంతో వారి అనుబంధాన్ని వారి మాటల్లో అందిస్తారు. ఇంకా మనసులోని మనసు మాలతీచందర్ గారి నవలా ధారావాహిక 30వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినీ గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఈరోజు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థుల ప్రసంగ పోటీలలో పాల్గొన్న వారి ప్రసంగాలు ప్రసారమవుతాయి. 10:00 నుంచి 12:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 సాయంత్రం 6:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే అవుతాయి. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగయ్య బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి అభ్యుదయ రైతులు శ్రీమతి డి అంజలీదేవి, శ్రీ వై రామాంజనేయరెడ్డి, శ్రీమతి పి నాగమ్మగారులతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా బేస్తవారిపేట మండలం పిట్టకాయగూళ్ల గ్రామ రైతు శ్రీ వేషపోగు కాసయ్య గారు, ఇంకా బేస్తవారిపేట మండలం అగ్రహారం గ్రామ రైతు నరసింహారావు గారు ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లో అందిస్తారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మార్కాపురం మాట ఆకాశవాణి బాట రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, శ్రీ వి శ్రీనివాసులు. ఇందులో పాత్రలు పాత్రధారులు రాముడుగా శ్రీ జిఎల్ నరసింహారావు, సోముడుగా శ్రీ వి శ్రీనివాసులు, నర్సయ్యగా శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, లక్ష్మగా శ్రీమతి కే శ్రీలత, సిరి కుమారి మౌనికా రెంటాల, ఇంకా అనంతలక్ష్మి, పద్యాంగుల వాసుదేవ శ్రీనివాస్ గారు పాల్గొంటారు. జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు స్పాట్ లైట్. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00

గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర్య ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत

0: छोटी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటును అందించిన వారమవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: సెమీ కండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా లేకిన్ ఆజ్ పహలీ సెమీ కండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ శురూ హో చుకా హై ఔర్ మే సాఫ్ మాన్తా హూ चीप से लेकर के शीप तक सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा।
1: चीना लोनी हेफेलो निन्न जरिगिन 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు మార్కాపురం ఆకాశవాణి కేంద్రంతో వారి అనుబంధాన్ని వారి మాటల్లో అందిస్తున్నారు.
3: శ్రోతలకు నమస్కారం. నేను మీ సుధాకర్ మోహన్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భాన కేంద్ర సిబ్బందికి ఇవే నా శుభాకాంక్షలు. మార్కాపురం కేంద్రం నాకు మొట్టమొదటి కేంద్రం. ఎంతో ఉత్సాహంతో చేరిన నాకు ఎన్నో మంచి మంచి అనుభవాలను నేర్పించింది ఈ కేంద్రం. డ్యూటీ ఆఫీసర్గా మార్కాపురంలో పనిచేసిన ఆ అనుభవమే నాకు ప్రస్తుతం తిరుపతిలో సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతోంది. అలాగే విజయవాడ అనంతపురం కేంద్రాల కార్యక్రమ సిబ్బందికి దిశానిర్దేశం చేయడంలో కూడా ఎంతో దోహదపడుతోంది. అప్పటి నా అధికారులు శ్రీయుతులు ఆర్ సత్యమూర్తి, వివి సుబ్బన్న, పిసివి సత్యనారాయణ, నెల్సన్, పాండురంగ, శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి గారు, ఇంకా అనౌన్సర్లు కెవి నరసింహారావు, జె నిర్మల గారు, ఇంకా స్వర్గీయ లక్ష్మణ్ రావు సుబ్బారావు గారు, స్టెనో శ్రీ అజయ్ ఎంతో సహకరించారు. వీరిలో జె నిర్మల గారు ప్రస్తుతం నా జీవిత భాగస్వామిగా ఇప్పటికీ తన సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇంకా అభిమాన శ్రోతల్లో పూర్ణ శ్రీనివాస్, చీమకుర్తి చల్లా వెంకటేశ్వర్లు, లడ్డు గురునాథం గారు ఎంతో అభిమానించేవారు. అలాగే ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు శ్రీయుతులు నాగభైరవ కోటేశ్వరరావు, అనంతరం వారి సోదరులు శ్రీ నాగభైరవ ఆదినారాయణ గారు, ధారా రామనాథ శాస్త్రి, యు దేవపాలన, కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్, శ్రీమతి తేళ్ల అరుణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉద్దండులైన కళాకారులతో మార్కాపురం కేంద్రం పర్యట వెళ్ళింది. మరీ ముఖ్యంగా పాండురంగ గారి పర్యవేక్షణలో జంజాల, సుత్తివేలు, సాక్షి రంగారావు, ఇంద్రకంటి శ్రీకాంత శర్మ లాంటి సినీ తారలతో గణపతి, సాక్షి నాటకాల రికార్డింగ్ ఒక మధురమైన అనుభూతి. వీరందరితో అనుభవం ఒకటైతే మార్కాపురం కేంద్రాన్ని తన సొంత బిడ్డగా ఆదరిస్తూ అవసరమైన ప్రతి సందర్భంలో అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి సహకారంతోనే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను చేయగలిగాను. అందులో ప్రధానమైనది చీరాల వేటపాలెం గ్రంథాలయం మీద మంచి రూపకం. అయితే ఎక్కడైతే అందరితో పాటు ఒక సబార్డినేట్గా పనిచేశానో అదే కేంద్రానికి అధిపతిగా తిరిగి రావడం అనేది కేవలం యాదృచ్ఛికం అయినప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తాను. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన చోటుకే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా వచ్చి ప్రోగ్రామ్ హెడ్గా ఇంకా హెడ్ ఆఫ్ ఆఫీస్గా కూడా పనిచేసిన సందర్భంలో కేంద్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేశాను. చాలా వరకు సఫలీకృతుడినయ్యానని అనుకుంటున్నాను. ముఖ్యంగా మార్కాపురం కేంద్రం ఇదివరకు మార్కాపూర్, మర్కాపూర్, మెర్కాపూర్ అని వంకటింకరగా ప్రస్తావిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదని డైరెక్టరేట్లోనూ అలాగే చెన్నై ఏడీజీ ఆఫీసులోనూ పోరాడి కేంద్రం పేరు మార్కాపురం అని సరిచేయించాను. నేను బాగా పనిచేశానంటే అది నా ఒక్కడి ప్రతిభ కాదు, నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరిదీను. వారందరి సహకారం లేనిదే నేనంత బాగా పనిచేయగలిగి ఉండేవాడిని కాదు. అప్పటి ఇంజనీరింగ్ డైరెక్టర్ శ్రీ బాలకృష్ణయ్య, పెక్స్ దంపతులు ప్రశాంత్, దివ్యలు, డ్యూటీ ఆఫీసర్లు వాసన్, మాణిక్యరావు గారు, అకౌంట్స్లో శ్రీమతి సునీత, మనీషా సింగ్,

0: వెంకటేశ్వర రెడ్డి గారు, డీఈఓ ఆర్ శ్రీనివాస్ వారి వంతు సహకారం అందించారు. ఇంకా క్యాజువల్ అసైనీస్ అందరూ నాకు సహాయం చేసిన వాళ్లే. జిఎల్ నరసింహారావు, పివి నరసింహారావు, ఆదినారాయణ రెడ్డి, అంజనమ్మ, ఇంకా కాకర్ల వారు తదితరులతో ఎంతో క్లిష్టమైన కరోనా సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేయగలిగాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, మరి సమయ హద్దుబాట్లను గుర్తుపెట్టుకొని ఇక్కడ ముగిస్తాను. నాకింత మంచి అవకాశం ఇచ్చిన మార్కాపురం కేంద్ర కార్యక్రమ అధిపతి శ్రీ జీవన్ గారికి ధన్యవాదాలను తెలుపుతూ, మరోసారి ఆకాశవాణి మార్కాపురం కేంద్రానికి వార్షికోత్సవ శుభాకాంక్షలతో మీ సుధాకర్ మోహన్.
1: ఇంతవరకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు మార్కాపురం ఆకాశవాణి కేంద్రంతో వారి అనుబంధాన్ని మనతో పంచుకున్నారు కదా.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 30వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాస్.

మీకు మీ నాన్నగారంటే ప్రేమ లేదా? మా నాన్నకి రాజారావు ఆవిడ అంటే ప్రేమ. నాన్న రాజారావుని బయటికి తీసుకెళ్లేవాడు. వాడు ఒక సంవత్సరం ఇక్కడుంచి చదువుకున్నాడు. అరుణ ఉలిక్కిపడింది. ఇక్కడున్నాడా? ఎన్నాళ్ల క్రితం? 8th కాబోలు చదివాడు. ఆ 7 వాడు తప్పాడు, నేను పాస్ అయ్యాను. అందుకని నాన్నకి నా మీద కోపం. పోనీ మీ నాన్నగారిని అడక్కలేకపోయారా? అడిగితే తీసుకెళ్ళునుగా. తండ్రికి ఒక పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ, మరొకరి మీద తక్కువ ప్రేమ ఉండదు. మా నాన్న మమ్మల్ని అందరినీ సమంగా చూస్తారు. మీ పరిస్థితి వేరు. మా నాన్నకి తన మొదటి భార్యని గ్రానీ పంపేసిందని కోపం, అందుకే వాడి మీద ప్రేమ. సుందరమ్మగారి ఈ ప్రేమ, ద్వేషం, హెచ్చుతగ్గులు గట్టిగానే నూరిపోసింది. చిన్నప్పుడు ఇలాంటివి విన్నా పెద్దయ్యాక ఎవరికి వారు నిర్ణయించుకునే వ్యక్తత వస్తుంది. కానీ ఈ మనిషికి అటువంటి వ్యక్తత వచ్చినట్లు లేదు. మీకు గ్రానీ అంటే అంతటి గుడ్డి ప్రేమ ఎలా అలవాటు చేసుకున్నారో బోధపడకుండా ఉంది. ఈ మాట అడుగుతున్నందుకు కోపం రాదనుకుంటా? నో, ఐఎమ్ హ్యాపీ నువ్వు అడిగావు. మా గ్రానీకి నా వలన కాళ్ళు పోయాయి తెలుసా? ఆశ్చర్యంగా చూసింది అరుణ. అవును, నాకప్పటికి 6 ఏళ్ళుంటాయి. మా సిస్టర్ ఇంకా బతికే ఉంది అప్పటికి. బంతి ఆడుకుంటూ మేడమెట్ల మించి దొర్లి పడబోయాను. నన్ను పట్టుకోబోయి గ్రానీ కూడా నాతో పాటు దొర్లి పడిపోయింది. 2 కాళ్ళు ముడుచుకుపోయాయి. ఆ తర్వాత చాలా వైద్యాలు చేశారు కానీ గ్రానీకి కాళ్ళు రాలేదు. అరుణ వింటోంది. చిన్నపిల్లలుండే ఇళ్లలో మేడమెట్లకి కర్రగేటు పెడతారు. మా ఇంట్లోనూ ఉండేవి. అమ్మ చెల్లాయిని తీసుకుని ఆ కర్రగేటు తెరుచుకుని వెళ్ళిపోయింది. నేను దొల్లిపోయాను. అమ్మకు మా చెల్లాయి మీద ఉన్న శ్రద్ధ నా మీద లేదు. ఉంటే తలుపులు తెరిచి ఉండేది కాదు. నా కోసం కాళ్ళు పోగొట్టుకున్న గ్రానీకి నేను కాక ఎవరున్నారు? అందుకే గ్రానీకి ఇష్టమైన పిల్లనే చేసుకుంటానన్నాను. ఇప్పుడు అర్థమవుతోందా నాకు గ్రానీ అంటే ఎందుకంత ప్రేమో? నా కోసం 2 కాళ్ళు ఇచ్చింది. గ్రానీ కాళ్ళే ఇచ్చింది, కానీ లక్ష్మీదేవి గారు జన్మ ఇచ్చింది, స్తన్యం ఇచ్చింది. ఆమె గర్భం చీల్చుకుని ఇతను జననం పొందాడు. ఇవన్నీ ఇతనికి తెలియవా? హ్యూమన్ ఎనాటమీ గురించి తెలియదా? కాళ్ళు పోయినంత మాత్రాన ఆ గ్రానీకి జన్మజన్మలా తాను రుణపడి ఉండాలా? ఎలా ఇతన్ని మార్చడం? అమ్మమ్మగారిని క్షమాపణ అడగమంటున్నారు. అది నాకు ఇష్టం లేదు. అతను మాట్లాడలేదు. మీకు నా మీద నమ్మకం లేదా? నాకుండవచ్చు. ఆమె పెద్దది, నీ మీద పంచప్రాణాలు పెట్టుకుంది. నువ్వు నాతో వెనక్కి వచ్చి రాజీ పడతావని ఎదురు చూస్తున్నది. ఆమెతో చెప్పారా నా దగ్గరికి వస్తున్నట్లు? నువ్వు ఫోన్ చెయ్యగానే చెప్పాను, తప్పకుండా వెళ్ళి తీసుకురమ్మంది. అరుణకి కార్ బోనెట్కేసి తల బద్దలు కుట్టుకోవాలనిపించింది. అతని తల నుగ్గు నుగ్గు అయ్యేదాకా బంపర్కేసి బాధాలనిపించింది. పదండి వెళ్దాం. ఎక్కడికి? పరశువాకం. నుంగంబాకం రాలేను, రావాలని లేదు. గ్రానీ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడతను. నాకు తలనొప్పిగా ఉంది, దయచేసి మా ఇంటి దగ్గర దింపండి. సారీ ఫర్ ద ట్రబుల్ అంది అరుణ కసిగా. అతను అరుణని పరశువాకంలో దించి లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు మామూలుగానే. కారు దిగి అరుణ లోపలికి వచ్చింది. తల్లి తండ్రి ఆశగా సంతోషంగా చూస్తున్నారు. పరిస్థితులు చక్కబడినాయన్న ఆశ వాళ్ల కళ్ళల్లో కనిపిస్తోంది. అతను లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు. నువ్వు అమ్మమ్మగారి దగ్గరికి వెళ్ళలేదా? అడిగింది సావిత్రమ్మగారు. వెళ్ళలేదు. వెళ్ళను అంది దృఢంగా అరుణ. ఏమండి, చూసారా దాని పొగరు? ఇది గుమ్మంలోకి అడుగుపెడితే చాలు అక్కును చేర్చుకుని ఆదరిద్దామని ఆ పెద్ద ఆవిడ ఎదురు చూస్తోంది. ఇదేమో వెళ్ళదుట, చూడండి ఎలాగా, ఏం దారి నాకు? వాళ్ల మర్యాద, మన మర్యాద అన్నీ గంగలో కలిసిపోతున్నాయి, ఎలాగండి? సావిత్రమ్మగారు రాగాలు ఆరంభించింది. నాన్న, మీ కోపం వచ్చినా సరే నన్ను ఇంట్లోంచి తరిమేసినా పర్వాలేదు, నేను ఈ సంబంధం చేసుకోను. వాళ్ల నగలు, చీరలు అన్నీ వెనక్కిచ్చేయండి. పట్టు చీరలు వాళ్ళ

ఇంట్లో పని వాళ్ళకిచ్చుకోమనండి. దేన్ని చూసుకునే నీ పొగరు, నీ కాళ్ళు చేతులు విరిచి పెళ్లి చేస్తాం. అమ్మా నువ్వాగు, మీకిష్టం లేకపోతే నేను హాస్టల్లో ఉంటాను. నేను ఈ పెళ్లి మటుకు చస్తే చేసుకోను. మీరు గదిలో పెట్టి తలుపేస్తారా, వెయ్యండి, సత్యాగ్రహం చేస్తాను, మంచినీళ్లు కూడా తాగను, జాగ్రత్త, అంది అరుణ గాండ్రుమంటూ. ఏమిటండి, దీనికేమైనా పిచ్చి పట్టిందా? పట్టినా బావుండేది, నేను అతన్ని పెళ్లి చేసుకోను, ఆ ఇంట్లో నా ప్రాణం ఉండగా అడుగుపెట్టను, అంటూ గబాలన గది తలుపుల వేసుకుంది అరుణ. అమ్మమ్మగారు కొన్న రెండు చీరలు, ఆమె పెట్టిన పచ్చరాళ్ల చెట్టు ఉన్న బాక్స్ అన్ని కాగితంలో పొట్లం కట్టింది. నీట్గా ప్లాస్టిక్ బ్యాగ్లో వాటిని సర్దింది. తలుపు ఓరవాకిలిగా తెరిచి, ఇవి మీరు వాళ్ళకి తిరిగిస్తే గానీ నేను అన్నం తిన్ను, అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగను, అంటూ తలుపు మూసేసుకుని లోపల గడిగి పెట్టుకుంది. సావిత్రమ్మగారు, రామకృష్ణయ్య గారు చేష్టలుడిగి నుంచుండిపోయారు. వాళ్ళకేం చెయ్యాలో, ముందేం జరగనున్నదో కూడా బోధపడటం లేదు. పెళ్ళి ఇంకా వారం రోజులుంది. సరిగ్గా ఈ టైంకి సూత్రధారణ జరగాల్సి ఉంది. అటువంటిది ఈ అరుణ ఇలా మొండితనం వేస్తే ఏం దారి, ఏం చెయ్యాలి? ఏమండి, ఎలాగండి, మీరన్నా చెప్పండి. అది ఎవరు చెప్పినా వినేట్టు లేదు. మరీ బలవంతం చేస్తే ఏదన్నా, ఆగిపోయారు రామకృష్ణయ్య గారు. పోనీ, ఈ నగలు చీరలు పట్టుకెళ్ళి అమ్మమ్మగారి కాళ్ళు పట్టుకుందాం, ఎలాగో అలా మనం క్షమించమని అడుగుదాం, ఇంకెవరి పిల్లనైనా చేసుకోమని. ఆగిపోయింది సావిత్రమ్మగారు. ఆవిడ మనసులో కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్లు తలెత్తుతున్నాయి. ఏమండి, బయలుదేరండి, ఆవిడ కాళ్ళు పట్టుకుందాం, ఈ పాపిష్టిదాన్ని కన్నందుకు మనకు తప్పదు. ఇంకా వారం టైం ఉంది కాబట్టి మరో పిల్లని చేసుకుంటారేమో. ట్యాక్సీ తీసుకుని నుంగంబాకం వెళ్లారు. వాళ్ళు వెళ్లేటప్పటికి అమ్మమ్మగారు కారాలు మిరియాలు నూరుతున్నారు. మీరు ఇంత దగాకోరులు అనుకోలేదు. మీ పిల్ల చేత మాట వినిపించుకోలేని వాళ్ళు అసలు పిల్లనిస్తామని ఎందుకు ఒప్పుకున్నారండి? తీరా శుభలేఖలు కూడా వెళ్ళాక మమ్మల్ని ఏం చేయమన్నారు ఇప్పుడు? ఈ అవమానాన్ని ఎలా భరించడం? దాన్ని తన్నైనా తెచ్చి నా కాళ్ళ మీద పడేయండి. శివాలెత్తినట్టు అరుస్తున్నారు ఆవిడ. పిన్నిగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని క్షమించండి, అది తిండి తిన్నని భీష్మించు కూచుందండి. అల్లాంటి మొండిదాన్ని కట్టుకుని మీ మనవడు సుఖపడ్డు. అతను నా కొడుకులాంటి వాడు, సాధువు, అమాయకుడు. అతనికి మా రాక్షసుని వేసి కట్టడం అన్యాయమండి. ఏం చేయమన్నావమ్మా మరి? అందరికీ తెలిసిపోయింది పైవారం ఈవేళకి నా ఇంట్లో పెళ్ళని. ఊళ్ళో అంతా వస్తే నేను ముఖం ఎక్కడ పెట్టుకోను. రేపే హిందూలో వేయిద్దాము, అనివార్య కారణాల వలన పెళ్ళి ఆగిపోయిందని, అన్నారు ఆనందరావు గారు. వేయిస్తావు, చవటమొహం వేసుకుని వేయిస్తావు. ఇదంతా అసలు నీ వల్లనే వచ్చింది. నీ కొడుకు ముండావాడు చేసే నిర్వాకం కాదు ఇది. నా మనవడి పెళ్ళి ఎలాగైనా సరే ఆ లగ్నానికే జరిగి తీరాల్సిందే. ఈ పిల్ల కాకపోతే మరోత్తే దారిని పోయే ఆడదాన్ని తెచ్చి కట్టేస్తాను. అది కాకపోతే దేశంలో ఆడపిల్లలేదేరా. పిన్నిగారు, మీ పాదాలు పట్టుకు చెప్తున్నాను, నా రెండో దాన్ని చేసుకోండి. మా సుశీల చక్కగా ఉంటుంది, బుద్ధిమంతురాలు, అణకువుగా ఉంటుంది. ఈ పెద్దదానికి మళ్ళీ పొగరుబోతు కాదు. ఇదేం వంకాయల బేరం అనుకున్నావా, పిల్లని మార్చి పిల్లని చేసుకోవడానికి? మేమేం చేయం చెప్పండి, కాళ్ళు చేతులు కట్టేసి మీ ఇంట్లో పారేయమంటారా దాన్ని? అంత ఇష్టం లేని పిల్లని మనం ఎందుకు చేసుకోవాలి? రేపు ఆ అమ్మాయి కాపురానికి రానంటే, అన్నారు తాతగారు. మీరంతా బాగానే ఉన్నారు. అనుకున్న లగ్నానికి నా మనవడికి పెళ్లి కావాల్సిందే. ఎవరో ఒక ఆడపిల్లని తెచ్చి ఆ దగుల్బాజీ దానికి బుద్ధి చెప్పాల్సిందే. లేకపోతే నేను రావు బహద్దూర్ గారి కూతుర్ని కాదు. ఎవరో ఎందుకో, నా రెండో పిల్ల పెట్టి పుట్టింది. దానికి 19 వెళ్ళి 20 వచ్చింది. మీరూ చూస్తున్నారుగా, అణకువుగా ఉంటుందది. సుందరమ్మగారు ఒక్కసారి రొప్పుతూ చుట్టూ చూశారు. మీ ఇంట్లో పిల్లలంటే నాకు నమ్మకం పోయిందమ్మా. ఈ పిల్ల మటుకు మా మాట వింటుందనేముంది? మేం వెళ్ళి అడిగి ఏమాట రేపు చెప్తాం, అంది సావిత్రమ్మ. రేపటిదాకా ఎందుకు? వెళ్ళి పిల్లని అడిగి తీసుకురండి, నేను సూటిగా అడిగి తెలుసుకుంటాను. ఇదిగో సావిత్రమ్మ, ఏదో మీ మీద జాలిపడి ఒప్పుకుంటున్నాను. నా మనవడికి పెళ్లి కాదని కాదు, కో అంటే కోటి మంది పిల్లల్నిస్తారు, అంది రాజసంగా. ఈ సంచి నేను అక్కడే ఉంచు, ముందు సుశీలని తీసుకురండి, తరిమింది సుందరమ్మగారు. కారులో రామకృష్ణయ్య గారు అడిగారు, సావిత్రి నువ్వు తొందరపడ్డావేమో. లేదండి, సుశీలకి ఈ

సంబంధం అంటే ఇష్టమే, నీకెలా తెలుసు? రాత్రి దాని మాటలు బట్టి అనిపించింది. బావంత మంచివాడు కదా, అక్క ఎందుకు వద్దంటోంది అని అడిగింది. దానికి పట్టుదలలు అవి లేవు. ఆ సంపద, ఆ ఇల్లు, ఆ అబ్బాయి అంటే దానికి ఇష్టం. ఏమో, నువ్వు ఒత్తిడి తీసుకురాకు, ఒకసారి శాస్తయింది. అది వద్దు అంటే మనం మళ్ళీ ఆ ఇంటికి ఇంకా వెళ్ళొద్దు. వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చి వచ్చేసాంగా అన్నారు రామకృష్ణయ్య గారు. సావిత్రమ్మ గారు కారు వీధిలోనే పెట్టుకుని చిన్న కూతుర్ని అడిగింది. సుశీల, అక్క మన పరువు బజారు పాలు చేసింది, చూశావుగా. ఇంకా నువ్వే ఈ ఇంటిని కాపాడాలి. నీకు బావంటే ఇష్టమేగా. సుశీల ఆశ్చర్యంగా చూసింది. అమ్మమ్మగారు, బావకు నిన్ను చేసుకుందామనుకుంటున్నారే? అసలు ఆవిడికి నీ మీదే ఇష్టంట. పెద్దపిల్ల ఉండగా చిన్నదాన్ని అడగకూడదని. సుశీల నమ్మనట్టు చూస్తోంది తల్లి వంక. అదిగో, అబద్ధాలు డొంకదారులు మాని. సుశీల, అనుకున్న లగ్నానికి ఎలాగో ఓలా ఆ పెళ్లి జరగాలని అమ్మమ్మగారి పట్టుదల. ఎవరో పిల్లని వెతి ఖాయం చేస్తారుట రేపటెల్లుండిలో. బయట పిల్లలెందుకు, మా అమ్మాయినే ఇస్తాము అంది మీ అమ్మ. నీకు ఇష్టం ఉంటే చెప్పు. సుశీల, భయపడకు, నేనేమీ అను నిన్ను. వాళ్ల కార్లు, ఐశ్వర్యం ఇవి చూసి మోజు పడకు. నీకు అతనంటే ఇష్టం ఉంటేనే ఒప్పుకో. అమ్మమ్మగారితో సర్దుకుని పోగలవో లేదో ఆలోచించుకో. నాన్న, నాకొక్క గంట వ్యవధి ఇవ్వండి అన్నది సుశీల. అలాగే, నీకు ఇష్టమైతే మొహం కడుక్కుని చీర మార్చుకో. కారు వాకిట్లోనే ఉంది. ఇదిగో అమ్మ, ఒక్క విషయం. ఈ సందర్భంలో అరుణ సలహా అడక్కు, అది చెప్పింది వినకు అన్నారు రామకృష్ణయ్య గారు. అరగంటలో సుశీల చీర మార్చుకుని తలదూకుని తండ్రి ఎదురుగా వచ్చి నుంచుంది సిగ్గుపడుతూ. సావిత్రమ్మ గారు ప్రేమతో కూతుర్ని వాటేసుకున్నారు. సముద్రంలో కొట్టుకుపోతున్న వానికి ఒడ్డు కనిపించినంత ఆనందమైంది రామకృష్ణయ్య గారికి. సావిత్రమ్మ గారు పిల్లల్ని పిలిచి, అన్నాలు పెట్టుకు తినండి, తలుపులు లోపల వేసుకుని పడుకోండి అని పురమాయించింది. గదిలో ఉన్న అరుణని ఆమె పిలవలేదు. ఆ పిల్ల ఉనికినే విస్మరించినట్టు వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న సావిత్రమ్మగారు, అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు, దరిద్రుణ్ణి బాగు చేసేవాడు లేడని ఊరికే అన్నారా? నా తల్లికి ఎంత ముందు చూపో చూడండి, అమ్మమ్మగారు పెట్టిన చీర కట్టుకుంది అంటూ సుశీలను దగ్గరకు తీసుకుంది. అరుణంత తెల్లగా లేకపోయినా సుశీల దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు పొడవుగా ఉంటుంది, కనుముక్కు తీరు బాగుంటుంది. అరుణని, సుశీల్ని పక్కపక్క నిలబెడితే అరుణ అందగట్టెలాగా కనిపించినా సుశీల ఒక్కతే ఉన్నప్పుడు మాత్రం ఆ పిల్ల కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. కారు దిగి సుశీల మెట్లెక్కుతూ ఉంటే సుందరమ్మగారు పరిశీలనగా చూశారు. పర్వాలేదు అనిపించింది. అయితే ఆవిడ రామకృష్ణయ్య వాళ్ళని తేలిగ్గా వదలదలుచుకోలేదు. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ పిండి మరీ తృప్తిపడదలుచుకుంది ఆవిడ. గదిలో కూర్చున్న అరుణకి మనసు ప్రశాంతంగా ఉంది. నిర్ణయం తీసుకునేదాకానే మనసులో సంఘర్షణ. సాయంత్రం రాజాతో మాట్లాడిన తర్వాత అరుణకి అతని మీద ఇష్టం పోయింది, జాలి కూడా పోయింది. ఆ మనిషి మీద ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత ఏర్పడింది. చదువుకున్నాడు, ఉద్యోగం ఉంది, సంపద ఉంది, అందం ఉంది, కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేనే లేదు. స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యమే లేదు. రాజా మానసికంగా ఎదగలేదు, ఎదగలేడు ఇంకా. అతను 8 ఏళ్ల పసిబాలుని వలె ఆలోచిస్తున్నాడు. గ్రానీ చెప్పిన చిలుక పలుకులు, ఆమె సంకుచిత అభిప్రాయాలు నరనరాన ఎక్కి అతని రక్తంలో జీర్ణించుకుపోయాయి.

0: మీరింత వరకు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 30వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో

0: మరణించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

మీరు వింటున్న ఈ పాట శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన భోగ్రాజ్ పాడింది. రామజోగేశాస్త్రి గీతమిది, సంగీతం మిక్కిజే మేయర్.

0: గీర్వాణి
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని భావనతో పలకరించే సుభాషిణి
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేని విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ప్రతి విషయంలో ఆద్యంతం సలహాలు సూచనలు అందిస్తూ శ్రోతల అభిరుచికి అనుగుణంగా కార్యక్రమాలు నవ నవోన్వేషంగా రూపొందించి శ్రవణానందాన్ని పంచే దిశగా అహరహం కృషి చేసే కార్యక్రమ సిబ్బందికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు.

ఈరోజు రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. మార్కాపురం మాట ఆకాశవాణి బాట రూపకం. రచన శ్రీ జిఎల్ నరసింహారావు. నిర్వహణ శ్రీ టి జీవన్ గారు. సహకారం శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, శ్రీ వి శ్రీనివాసులు. ఈరోజు రాత్రి 8 గంటలకు యువవాణి కార్యక్రమంలో వినవచ్చు.

మీరు వింటున్న ఈ పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ స్తోత్రం కోసం. సందీప్ భౌమిక్, గంగా, ఎంఎం కీరవాణి పాడింది. చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఇందులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనే ఉంటారు
1: చూడు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పండి.

ఈ ఉదయ ప్రసారంలో ఉదయం 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థుల ప్రసంగ పోటీలలో పాల్గొన్న వారి ప్రసంగాలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Action was an unforgettable chapter of India's freedom struggle, which gave fresh impetus to the armed revolution against the injustice and oppression of the British rule. He said that under the leadership of Chandrasekhar Azad and Ram Prasad Bismil, the brave freedom fighters, through their indomitable courage and dedication, conveyed to the British regime that the resources of the country belonged to its people. And now, for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Shagun. You will power Viksit Bharat journey, says Modi to Gen Z at IIT, headlines The Asian Age. PM asks students to put nation's interests over personal gains, leads Hindustan Times. Meta told to give plan to revamp algorithms, writes The Tribune. CBI charge sheet names three NT experts as key links in NEET UG 2026 paper leak, informs The Statesman. Ladakh logs 56.15% surge in July footfall of tourists, reads a top story in The Asian Age. The paper adds, PM push gave domestic tourism boost. Ladakh's tourism sector is experiencing one of its strongest phases in recent years, with visitor numbers climbing sharply and consistently throughout 2026. The Financial Express writes, no charges for UPI users, small merchants, clarifies the government. In a piece titled Growing Old, The Statesman argues, for generations, aging was associated with restraint. People slowed down, spent less, took fewer risks and gradually ceded social and economic space to younger generations. That understanding is being overturned. Longer life expectancy, better healthcare and rising wealth have transformed retirement from a brief closing chapter into a life state that can last three decades. And finally, Hilsa fish spotted in Ganga near Ghazipur in UP decades after barrage cut off migration route, informs Hindustan Times. And with that, it's back to you, Shagun.
0: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and US Vice President J.D. Vance discuss ways to further strengthen comprehensive global strategic partnership in key areas. Har Ghar Tiranga campaign begins today, coinciding with 150th anniversary of India's national song, Vande Mataram. Appointment of 30 judges for High Courts of Madras, Calcutta, Madhya Pradesh and Karnataka notified. Amarnath Yatra to remain suspended from both Pahalgam and Baltal routes due to repair of tracks and forecast of bad weather. IMD issues orange alert for heavy rainfall in Uttarakhand and Chhattisgarh today. Sagnik Roy and Sayantan Kushari win gold medal in under 31 pairs at 9th World Bridge Federation Youth Transnational Championships. And with that, we end the morning news. Have a nice day.
2: Aka Sevani prakatinchina karyakrama ventane vintaru.
3: జిల్లాకు చేరిన 14.61 లక్షల క్యూసెక్ల గోదావరి వరద జలాలు, జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14.61 లక్షల క్యూసెక్ల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో 7 మండలాల పరిధిలో 32 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కాజువేలు నీటమునిగాయి. మోటరైజ్డ్ బోట్లు, లైఫ్ జాకెట్ల సహాయంతో లంకవాసులు రాకపోకలు సాగించారు. 3 రోజుల తర్వాత వరద ఉధృతి తగ్గటంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనబర్చింది. 1,650 కోట్ల రూపాయలతో గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా త్రాగునీటి సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నైదియాదేవి సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలజీవన్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పైప్లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరాకు ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు ఇప్పటి వరకు 25% పూర్తయ్యాయని చెప్పారు. ఈ మెగా త్రాగునీటి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైప్లైన్ల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో గత నెలలో జరిపిన పర్యటన విజయవంతంగా సాగింది. డెల్టా సుస్థిరతకు 152.2 కోట్ల రూపాయలతో 117 వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన పిచ్చుకలంకలో రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 2 లక్షల ఎకరాల సాగు భూములకు ఉపయోగపడే

లొల్లలాకుల నిర్మాణానికి 74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటంపై ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో సాగునీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన వంతెనల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి డెల్టా దిగువ ప్రాంతాలైన కె గంగవరం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో సాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని పలువురు రైతులు వినతులు అందజేశారని కలెక్టర్ తెలిపారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా వాడపల్లి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 1 ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఇంటింటికి చెత్తను సేకరించే 26 ట్రైసైకిళ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిళ్లను సంబంధిత పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీజన్ మొదలై 50 రోజులైనా వర్షాలు లేకపోవటం 70 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారని, సూపర్ ఎల్నీనో కారణంగా సీలేరు నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సాగునీటికి వినియోగించామని తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపెట్టి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి కెనాల్, లాకుల దగ్గర నీటి నిర్వహణను మంత్రి పర్యవేక్షించారు. మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్క ప్రంకేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22 3393, ఎస్టీడీ కోడ్ 08596.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రైతులకు, శ్రోతలకు, అధికారులకు, సిబ్బంది అందరికీ కూడా మా శుభాకాంక్షలు. నా పేరు రాజశ్రీ, కొమరోల్ మండల్ వ్యవసాయ అధికారి, మార్కాపురం జిల్లా.
1: హలో హలో, గుడ్
2: మార్నింగ్
1: మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
2: మేడం కర్నూలు జిల్లా ఆస్కారి మండలం సంగారెడ్డి నగరం హర్నాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. హర్నాథ్ రెడ్డి గారు చెప్పండి.
2: మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. గ్యాంగ్ లీడర్ మేడం.
1: ఓకే.
2: అందు నుంచి వాన పాట ఉంది మేడం,
1: గ్యాంగ్ లీడర్
2: వాన జల్లు అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే,
2: వాన పాట ఉంది మేడం, దాంట్లో
1: పాట వస్తుంది, వినిద్దాం.
2: మేడం వర్షం కూడా వచ్చింది మేడం, సంతోషంగా ఉంది మేడం. రైతులు
1: ఓకే,
2: అందరికి కూడా వర్షం పడాలి.
1: ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం.
2: ధన్యవాదాలు మేడం.
1: వెల్కమ్.

రేతిరిలో ముడుచుకున్న ముచ్చపు చిప్ప, తెలతెలవారకముందే తట్టిలేపే సన్నాయి మేళం, ఆకాశవాణితో ప్రతి ఇంటా ప్రతిరోజూ పండుగే. ఆ నీలినగరిలో ఆకాశవీధిలో విహరించే రాయించ, అద్దాలవాడలో అతి చల్లని మేడలో రకరకాల స్వరాల పంట పండించే వీణావాణి, ఆకాశం ఇంద్రధనుసు కోకచుట్టునట్టు మేఘమాలికలను చూచి మయూరం పురివిప్పి నాట్లమాడినట్లు, ఆకాశంలో స్వర సరిగమల

పుప్పొడుల పరిమళాలు పంచే వాణే. జనసామాన్యంతో రూపుదిద్దుకున్న కార్యక్రమాలతో రెక్కలులేని విహంగమై హద్దులు చెరిపేసి మదిమదిలో రంగులద్దే వాణి. అందరికీ విజ్ఞానాన్ని పంచే జనవాణి, ఉద్యోగార్ధ్యయి తపించే యువతకు మార్గదర్శి ఈ అదృశ్యవాణి హితైషిణి. అలసిన హృదయాలకు సుమధుర సంగీత సుగంధాలతో స్వాంతననిచ్చే మేటివాణి. ఆకాశంలో నర్తించే నటరాజు కాలి చిరుమువ్వల శృతి మన ఆకాశవాణి. సంగీతానికి శిశువులు పశువులు ఫణిరాజు తలలూపిన వైనంగా అందరినీ అలరించే ఆకాశవాణికి అందరూ మిత్రులే, అందరితో విడరాని బంధమే.

0: శ్రోతలు, మార్కాపురం ఆకాశవాణి 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా తమ శుభాకాంక్షలను తెలియజేయగలరు. మీ ఆకాశవాణి మార్కాపురం హలో ఎఫ్ఎం ద్వారా హలో
1: హలో
0: హలో
1: మేడం,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అమ్మా. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: శ్రీనివాస కళ్యాణంలో
0: మంచి పాట వినిపిస్తానండి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: హలో,
2: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం గారు, గుడ్ మార్నింగ్. మేడం గారు,
2: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారు చెప్పండి.
1: మేడం, ఈరోజు 34వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మార్కాపురం ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. అశోక్, మార్కాపురం.
2: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఈరోజు మేడం మహేష్ బాబు బర్త్డే అనుకుంటా మేడం. ఈరోజు
2: చెప్పండి.
1: అతడు మూవీలో నీతో చెప్పనా అనే సాంగ్ కానీ ఇంకేదన్నా అన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి దాంట్లో. అది దాంట్లో ఏదో ఒకటి తెలియజేయండి మేడం.
2: ఓకే, పాటు వస్తుందండి. థ్యాంక్స్.
1: ఓకే మేడం గారు, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: చెప్పండి.
1: ఈరోజు 33 సంవత్సరాలను చేసుకున్నందుకు 34 సంవత్సరాలు వచ్చిన శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలు. మీ పేరు?
1: నా పేరు నీలావతి మేడం.
0: చెప్పండి నీలావతి గారు, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: శుభాకాంక్షలలో నుంచి ఆనందమానందమాయే మరి రాశినందనమాయే అనే పాట మేడం.
0: శుభాకాంక్షలు.
1: ఈరోజు అందరు ఆనందంగా ఉంటారు కాబట్టి మేడం.
0: ఓకే, మంచి పాట కోరారు, విందాం మరి.
1: ఇందాం మేడం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా రైతులకు, అధికారులకు, శ్రోతలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయభాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి, గిద్దలూరు మండలం, మార్కాపురం జిల్లా.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి, చెప్పండి.
2: నాగార్జున రెడ్డి మేడం.
1: నాగార్జున రెడ్డి గారు, చెప్పండి.
2: మీకు స్టేషన్ డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ కి 34వ వార్షికోత్సవ సందర్భంగా జానకిరాముడు ఎవరిని అడగాలి?
1: జానకిరాముడు. పాట వస్తుందండి మరి.
2: ఓకే మేడం,
1: థ్యాంక్ యూ.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బిఐ అంటోంది.
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: హలో,
4: నమస్తే మేడం.
3: నమస్కారం అండి.
4: నేను రాఘవేంద్ర మాట్లాడుతున్నాను మేడం.
3: రాఘవేంద్రరావు గారు చెప్పండి.
4: ఆకాశవాణి మార్కాపురం కేవలం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇతర వ్యాఖ్యాతలకు, సాంకేతిక నిపుణులకు ముందుగా కంట్రోల్ రూమ్ విభాగం వారు వెంటనే స్పందిస్తారు మేడం. ఏదైనా ఆటంకం కలిగి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో ఎటువంటి అంతరాయం లేకుండా.
3: అవునండి,
4: వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మేడం. 34 ఏళ్ళు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలాంటి వార్షికోత్సవాలు జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలను రూపొందించాలని కోరుకుంటాం మేడం. అలాగే ఎన్ని టీవీ ఛానల్స్ వచ్చినా, టీవీలో ఎన్ని సీరియల్స్ వచ్చినా సరే ఆకాశవాణిలో వచ్చే కార్యక్రమాలకి మాత్రం ఇంకా గౌరవం తగ్గలేదు.

0: ఆసక్తి ఇంకా పెరుగుతుంది మేడం,
1: అవునండి,
0: అలాగే
1: ఇంకా అవన్నీ తగ్గలేదు, పెరుగుతూ ఉంది బాగా.
0: మేడం అవును మేడం, అలాగే ఎక్కడైనా సైబర్ నేరాలు జరిగితే జరిగాక టీవీలో చూపిస్తారు, కానీ జరగకుండా ముందుగానే మన ఆకాశవాణి మార్తాపురం కేంద్రం ద్వారా మీరు తెలియజేస్తున్నారు మోసపోకండి అని, మోసపోకుండా ఎలా ఉండాలో చక్కగా తెలియజేస్తున్నారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ, చెప్పండి.
0: అలాగే ఈరోజు 34వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మన ఆకాశవాణి మార్తాపురం కేంద్రం కవిత సినిమా నుంచి ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది ఆ పాటను ప్రసారం చేయరా కవిత.
1: కవిత సినిమా ఈ రోజు మంచి రోజు
0: ఉన్నపై రాధా ఉన్న నల్లానికి నూరిపల్లి రామయ్య మణి శ్రీకాకుళి భాస్కర పద్మావతి ప్రజాసిద్ధి ఇలా చేయమని గుర్తించి చదవాలి అంకలేశ్వరిలో బండా తిరుమతి తిరుమతి గుప్తా గారు ప్రజాపురం ఎన్టీ నగర్ కానీ మాణిక్యాలరావు గారు చక్రవర్తి గారి కోసం
1: అందులో ఆ పాట
0: ఇంకొక ఫోల్డర్ లో చూడండి మేడం, మొన్న వేశారు మీరు ఇదివరకు వేశారు
1: చెప్పండి,
0: ఇంకొక ఫోల్డర్ లో చూస్తారా
1: అన్నిట్లో కవిత.
0: ఈరోజు మంచి రోజు
1: ఈరోజు మంచి రోజు చాలా మంచి రోజు అందులో మంచి పాట వినిపిస్తానండి, అది అందుబాటులో లేదు.
0: ఈరోజు మహేష్ బాబు పుట్టినట్టుంది కాబట్టి రాజకుమార్ చిత్రం నుండి బాలీవుడ్ బాలరాజుని ఆ పాటను ప్రసారం చేయండి.
1: రాజకుమారుడా, ఓకే.
0: బాలీవుడ్ బాలరాజు అందరిలో చిన్నవాడి
1: మహేష్ బాబు గారిదే కదా?
0: అవును మేడం.
1: ఇందులో పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
0: ఆ పాట ఉందా మేడం?
1: ఓకే వస్తుంది.
0: ధన్యవాదాలు,
1: వెల్కమ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మార్కాపురం ఆకాశవాణి 34వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా మాతోనే ఉంటూ, మా వెంటే నడుస్తూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించే మా ప్రియతమ శ్రోతల మిత్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. హలో,
4: హలో,
3: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
4: మార్కాపురం నుండి మేడం.
3: పేరు?
4: సీతామహాలక్ష్మి.
3: సీతామహాలక్ష్మి గారు చెప్పండి.
4: ప్రేమాభిషేకం నుంచి
3: ఓకే,
4: నా కళ్ళు చెప్తున్నాయి నేను ప్రేమించాలని చూడు మేడం.
3: ప్రేమాభిషేకం నుంచి?
4: అవును మేడం.
3: పాట వస్తుందండి, వినేద్దాం మరి.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
3: ఓకే.

0: హలో
1: హలో నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇస్తాను మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు ఓబులుడు మేడం.
0: ఓబులుడు గారు చెప్పండి.
2: హలో
0: హలో, మీ పేరండి?
2: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
2: నా పేరు చంద్రశేఖర్ మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: తిరుపతి నుంచి మేడం.
0: వెల్కమ్, చెప్పండి.
2: మేడం మాకు ముగ్గురు మనగాళ్ళు మేడం.
0: ముగ్గురు మనవాళ్ళ చిత్రం నుంచినా?
2: అవును మేడం.
0: అందులో ఏ పాట?
2: కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకు ముందు.
0: పాట వస్తుందండి.
2: సరే మేడం.

0: స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.
1: హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
2: నమస్తే అమ్మ, శుభోదయం. నా పేరు బండారు త్రిమూర్తి గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. బంగారు తల్లి
1: నమస్కారం అండి, చెప్పండి.
2: ముందుగా మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రానికి 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
1: ధన్యవాదాలు, చెప్పండి.
2: స్టేషన్ డైరెక్టర్ గారికి, సాంకేతిక నిపుణులకి, సిబ్బందికి అందరినీ అలరిస్తూ, చక్కగా పలకరిస్తూ, మేము అడిగిన పాటలు గట్టా ప్రసారం చేస్తూ, చక్కని సంతోషాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి, కలిగిస్తున్నటువంటి మన మార్కాపురం ఆకాశవాణికి హృదయపూర్వకంగా మరోమారు 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
1: ఓకే, చెప్పండి.
2: అదే అండి, ఈవేళ మహేష్ బాబు గారి పుట్టినరోజు ఉంది, వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నానండి.
1: ఓకే.
2: అయితే ఇందాక మన పాలకొల్లు రాఘవేంద్ర గారు అడిగారు కదా మిమ్మల్ని పాట
1: చెప్పండి.
2: ఆ పాట వారు పొరపాటు పడి ఉంటారు, ఆ పాట నేను అడుగుతున్నాను. ప్రేమలేఖలు ఈ చిత్రంలో శ్రీ సుశీల వాణి జయరాం పాడిన పాట, గీత రచన శ్రీశ్రీ, సంగీతం సత్యం. ఈ రోజు మంచి రోజు, మరపురానిది, మధురమైనది, మన మార్కాపురం ఆకాశవాణి పుట్టిన రోజు. ఆ పాట ప్రసారం
1: ప్రేమలేఖల,
2: ఆ ప్రేమలేఖ అండి, జయసుధ గారిది. అనంతనాగు జయసుధ అండి అందులో. రాఘవేంద్ర గారు డైరెక్షన్ అమ్మ. ఒకవేళ అందుబాటులో లేకపోతే వేరే పాట అడుగుతానమ్మ. చిట్టుదల్లి
1: ఛాయిస్ తీసుకోండి.
2: ఛాయిస్ తీసుకోమంటారా?
1: ఓకే.
2: జరిగిన కథ. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఘంటసాల మాస్టర్. అలే మంచి రోజు, పసందైన రోజు, మార్కాపురం ఆకాశవాణికి ఆవిర్భావ దినోత్సవం రోజు. ఆ పాట వేయండి.
1: పాట వస్తుందండి. త్రిమూర్తులు గుప్త గారు.
2: హలో. హలో అమ్మా.
1: హలో.
2: ఈ పాట మా అక్కగారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, తర్వాత పాలకొల్లు రాఘవేంద్రరావు గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, వీరందరి కోసం వేయమని కోరుకుంటున్నాను. మెస్తాన భాష గారు.

పాటకు పల్లవి ఒకటే, అడుగులెన్నైనా గమ్యం ఒకటే, ఎద ఎదలో భావాలెన్నైనా మా లక్ష్యం ఒక్కటే, అది శ్రోతలను మాతో పయనింపచేయాలని.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశ

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థుల ప్రసంగ పోటీలలో పాల్గొన్న వారి ప్రసంగాలు వింటారు.

0: పేరు షేక్ సాదియా. నేను శ్రీ సాయిబాలాజీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. వర్షపు నీటిని ఒడిసి పడదాం, నీటి భద్రతను అందిద్దాం. మానవ మనుగడకు నీరే జీవాధారం. వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసి పెట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవడమే మన ప్రధాన బాధ్యత. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు, నీటి ఎద్దడిని నివారించవచ్చు మరియు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, పైకప్పు నీటిని నిల్వ చేయడం మరియు వృధా అరికట్టడం ద్వారా జల సంపదను కాపాడుకోవచ్చు. వర్షపు నీటిని పడిన చోటే ప్రతి చుక్కను ఒడిసి పట్టేలా ఖాళీ స్థలాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. క్యాచ్ ది రెయిన్. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం కురిసే ప్రతి వర్షపు చుక్కను వృధాగా పోనివ్వకుండా భూమిలో ఇంకేలా చేయాలి అనే నీటి సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. మారుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. నీటిని ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయవచ్చు. వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువులు కుంటలు పునరుజ్జీవనం పొందుతాయి, వేసవిలో నీటి కొరత తీరుతుంది, భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చు. వర్షం ఒక విలువైన వనరుగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను పెంపొందిస్తుంది. ప్రతి నీటి చుక్కను సంరక్షించడానికి వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంపదను కాపాడుకుందాం అని అందరం ప్రతిజ్ఞ చేద్దాం. వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా నీటి వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యత. ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పడదాం, నీటిని కాపాడుకుందాం, భవిష్యత్తును భద్రపరుచుకుందాం. ధన్యవాదములు.
1: నా పేరు చల్లా పూర్ణచంద్ర. నేను 7వ తరగతి చదువుతున్నాను శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వర్షపు నీటిని ఒడిసి పడదాం. కురిసిన వర్షపు నీటిని వృధా కాకుండా చెరువులు కుంటలు బావులు అన్నిటినీ వర్షపు నీటితో నింపుదాం. భూగర్భ జలాలు పెరుగుతాయి, తాగునీటి సమస్య తీరుతుంది మరియు సాగునీరు ఉంటుంది. అందువలన జంతువులకు పక్షులకు నీటి కొరత తీరుతుంది. థ్యాంక్స్. ధన్యవాదాలు సార్.
2: నా పేరు సిఎస్ కాలేబ్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ బేస్తారిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. జలమే జీవం, జగానికి ప్రాణం. ఈ సత్యాన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే మన భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుంది. ఈరోజు నేను వర్షపు నీటిని ఒడిసి పడదాం అనే అంశంపై కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో ప్రతి సంవత్సరం ఎంతో వర్షం కురుస్తుంది, కానీ ఆ నీటిలో ఎక్కువ భాగం నదుల ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. ఆకాశం నుంచి అమృతంలా కురిసే వర్షపు నీరు మన కళ్ళ ముందే ప్రవహించి సముద్రంలో కలిసిపోవాలా, లేక మన భవిష్యత్తు కోసం భూమిలో కింకించాలా? ఒక చినుకు చిన్నదే, కానీ లక్షల చినుకులు కలిస్తే సముద్రం అవుతుంది. మరోవైపు వేసవకాలంలో తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం వర్షపు నీటి సంరక్షించడం. ఇళ్ల పైకప్పులపై పడి వర్షపు నీటిని పైపుల ద్వారా ట్యాంకుల్లోకి సేకరించవచ్చు. అలాగే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయవచ్చు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు మరియు పట్టణాల్లో కూడా వర్షపు నీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. నేను ఒక చిన్న పద్యం చెప్తాను. చినుకు చినుకు చేరితే చలమ నిండునోయ్, చలమ నిండితే చెరువు నవ్వునోయ్, చెరువు నిండితే బండలు పండునోయ్, నీటిని కాపాడితే జీవితం నిలిచినోయ్. ప్రేమైన నా తోటి విద్యార్థులారా, వర్షపు నీటిని ఒడిసి పట్టడం అంటే కురిసిన నీటిని వృధా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలి. ప్రతి పాఠశాలలో వర్షపు నీటి సంరక్షణకు వ్యవస్థ ఉండాలి. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లు ఎండిపోవు, రైతులకు నీరు అందుతుంది, పర్యావరణం పచ్చగా ఉంటుంది. మనం విద్యార్థులుగా చేయవలసింది ఏమిటి? నీటిని వృధా చేయకుండా ఉపయోగించాలి. వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలి. చెట్లు నాటాలి మరియు వాటిని సంరక్షించాలి. ప్రతి నీటి చుక్క విలువను అందరికీ తెలియజేయాలి. నినాదాలు. వర్షపు నీరు భవిష్యత్తుకు వెలుగు తీరు. ప్రతి ఇంట ఇంకుడు గుంత, ప్రతి ఊర్లో జలభద్రత. వాన చినుకును ఒడిసి పడదాం, నీటి కొరతను తరిమి కొడదాం, నీటి ప్రతి చుక్కను కాపాడదాం, భావితరాల భవిష్యత్తును నిలబెట్టుదాం. వర్షపు నీరు

0: వృధా చేయకు, భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టకు. ఈరోజు వర్షపు నీటిని దాచుదాం, రేపటి దాహాన్ని తీర్చుదాం. చినుకు చిన్నదే, కానీ ఆ చినుకులోనే ఒక జీతం దాగుంది. బొట్టు చిన్నదే, కానీ ఆ బొట్టులోనే మన భవిష్యత్తు దాగుంది. చివరిగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం. వర్షపు నీటిని ఒడిసిపడదాం, భూగర్భ జలాలను పెంచుదాం, నీటిని పొదుపు చేద్దాం, పచ్చని ప్రకృతిని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మిద్దాం. నీటిని కాపాడటం అంటే జీవితాన్ని కాపాడటమే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జిల్లెళ్ళ కుమూదిని. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం నీటి గురించి కాదు, మన భవిష్యత్తు గురించి. అదే వర్షపు నీటిని ఒడిసి పట్టుదాం. ఒక్క క్షణం కళ్ళను మూసుకొని ఊహించండి. మబ్బులు కమ్ముకున్నాయి, చల్లని గాలి వీచింది. మొదటి వర్షపు చినుకు నేలను తాకగానే మట్టి పరిమళం మనసును పరవశింపజేసింది. ప్రకృతి ఆనందంతో నవ్వింది, కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే మనం ఆ అమూల్యమైన వర్షపు నీటిని ఒడిసి పట్టకుండా వృధాగా పోనిస్తున్నాం. మిత్రులారా, ఒకసారి ఊహించండి, ఉదయం లేచిన వెంటనే ఇంట్లో నీటి చుక్క కూడా లేకపోతే తాగడానికి నీరు లేదు, స్నానం చేయడానికి నీరు లేదు, పాఠశాలకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది. ఆ ఒక్కరోజే మనం ఇంత కష్టపడితే రేపటి తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. బంగారాన్ని బ్యాంకులో దాచుకుంటాం, కానీ జీవాన్నిచ్చే నీటిని ఎందుకు దాచుకోము? మన ఇళ్లల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో వర్షపు నీటిని సేకరించే ఏర్పాట్లు చేయాలి. ఇంకుడు గంతలు నిర్మించాలి. చెరువులను, కుంటలను పరీక్షించాలి. ఒక చెట్టును నాటాలి. అవసరం లేని ప్రతి నీటి వృధాను ఆపాలి. మనం కాపాడే ప్రతి వర్షపు చినుకు రేపటి తాగునీటి బొట్టుగా మారుతుంది. ఒక చిన్న నిజం చెబుతాను. ఒక రైతుకు వర్షం అంటే పంట, ఒక చిన్నారికి వర్షం అంటే ఆనందం, ఒక పక్షికి వర్షం అంటే జీవనం, మనందరికీ వర్షం అంటే భవిష్యత్తు. అందుకే వర్షపు నీటిని కాపాడడం ఒక ఎంపిక కాదు, అది ప్రతి పౌరుడి బాధ్యత. మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, నీరు ఉన్న చోట నాగరికత ఉంటుంది. ఆ నాగరికతను నిలబెట్టే బాధ్యత ఈరోజు మన చేతుల్లో ఉంది. ప్రియమైన శ్రోతల, మనం ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే రేపు అది గొప్పగా మారుతుంది. మన ఇంటి నుంచి ప్రారంభమైన నీటి సంరక్షణ ఉద్యమం మన ఊరిని, మన రాష్ట్రాన్ని, చివరికి మన దేశాన్ని మార్చగలదు. చివరగా ఒక సందేశంతో నా మాటలను ముగిస్తాను. ప్రతి వర్షపు చినుకును ప్రకృతి ప్రసాదంగా భావిద్దాం. ప్రతి ఇంటిని వర్షపు నీటి నిలయంగా మారుద్దాం. ప్రతి మనిషిని నీటి సంరక్షకుడిగా మారుద్దాం. మనమందరం కలిసి పలుకుదాం, వర్షపు నీటిని ఒడిసి పట్టుదాం, భూమికి జీవం పోదాం, భవిష్యత్తును కాపాడుదాం. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.
2: నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు కేక్షన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వర్షపు నీటిని ఒడిసి పడదాం అనే అంశంపై మాట్లాడడానికి వచ్చాను. వర్షం అంటే అందరికీ ప్రాణం, కానీ ఆ వర్షపు నీటిని వృధా చేయకుండా ఒడిసి పట్టేవాళ్ళు చాలా తక్కువ. మనమందరం వర్షపు నీటిని ఒడిసి పడితే రాబోయే తరాలకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. నేను గమనించింది ఏమిటంటే, హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నీటి సమస్య వస్తుంది. దీనికి కారణం వాడుకునే వాళ్ళు, వృధా చేసేవాళ్ళు ఎక్కువ. దీని వలన భూగర్భ జలాల్లో నీరు తగ్గిపోతుంది. దీన్ని అరికట్టాలంటే ఇంటి పైకప్పు మీద పడే వర్షపును నీరు కాలవల్లోకి పంపివ్వకుండా ఒక పైపు ద్వారా భూమిలోకి పంపించాలి. దీనిని ఆంగ్లంలో రెయిన్ హార్వెస్టింగ్ ప్రాసెస్ అని అంటారు. దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కరెంటు బిల్లుని ఆదా చేస్తాము, వరదలు తగ్గుతాయి. ధన్యవాదాలు.
3: నా పేరు మెర్సీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను రాయవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్లో చదువుతున్నాను. మాది మార్కాపురం. గౌరవనీయులైన మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, ఆర్జెస్ అందరికీ, వచ్చిన పెద్దలకి నా నమస్కారం. వర్షపు నీటిని వడిచిపట్టడం. వర్షపు నీటిని వడిచిపట్టడం అంటే ఏంటి? పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా కలుషితమవుతున్న వాతావరణాన్ని బట్టి నీటి కొరత ఎంతగా పెరుగుతుందో మనం చూస్తున్నాం. అందువల్ల మనం వర్షం నీటిని వడిచిపట్టడం చాలా అవసరం. ఎలా అంటే, ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా, ఇంటిపైన పడే వాటర్ని స్టోర్ చేయడం ద్వారా,

0: కొంతవరకు నీటిని పొదుపు చేయగలం. ఇంకో పద్ధతి, చెరువులు కాలవలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం ద్వారా నీటి శాతం పెరుగుతుంది. చెరువులు కూడా అందమైన పువ్వులతో అందమైన ప్రదేశంగా ఏర్పడుతుంది. పక్షులు, జంతువులకి, మనుషులకి కూడా నీటి కొరత ఉండదు. మనం నీటిని వేస్ట్ చేస్తే భూగర్భ జలాలు తగ్గి భూమి ఉపరితలం వేడెక్కుతుంది. దీనివల్ల మనిషి జీవనం కష్టమవుతుంది. అందుకని వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయాలి. మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలి, చెట్లను విపరీతంగా పెంచాలి. నీటి కొరత రాకుండా ఉండాలంటే మనం ఎంత నీరు అవసరమో అంతే వాడాలి. నీటి వృధాన్ని చేయకూడదు. చాలామంది ట్యాప్స్ ఓపెన్ చేసి బ్రష్ వేయడం, కాళ్ళు చేతులు కడుక్కోవడం వంటివి చేస్తుంటారు. అలా కాకుండా బకెట్తో కానీ మగ్తో కానీ పట్టుకొని వాడుకుంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. రాబోయే తరానికి నీటి కొరత లేకుండా ఉండాలంటే మనము ప్రతి ఒక్కరము నీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నీటిని స్టోరేజ్ చేసే విధానం తెలుసుకోవాలి. ఇంటిపైన పడే నీటిని పైపుల ద్వారా ఒక కంటైనర్లోకి స్టోర్ చేసి వాటిని ఫిల్టర్ చేసి త్రాగునీటిగా వాడొచ్చు. ఈ నీటిని తాగడం ద్వారా రోగాలు రావు. వర్షం నీటిని ప్యూరిఫైడ్ వాటర్ అంటారు. అలాంటి వాటర్ని వేస్ట్ చేసి కలుషితమైన నీటిని వాడుతున్నాము. ఈ మధ్య కొత్తగా వాటర్ ఇరిగేషన్ అనే పద్ధతి వచ్చింది. వాటర్ ఇరిగేషన్ చేయడం చాలా ఈజీ. ముందుగా చిన్నపిల్లలకి ఈ విషయం తెలిస్తే వారు వాళ్ళ పెద్దలకి కూడా చెప్పి వాటర్ ఇరిగేషన్ పద్ధతి నేర్పిస్తారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటర్ ఇరిగేషన్ పద్ధతి అందరూ నేర్చుకొని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి నీరు అందుతుంది. నీటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండటమే కాకుండా ఇంటి చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇది నా ముఖ్య ఉద్దేశం. నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
1: నా పేరు సయ్యద్ అస్మా. నేను శ్రీ సాయిబాలాజీ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకన్నా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారికి, మరీ ముఖ్యంగా శ్రోతలకు నా నమస్కారాలు. అస్సలాము అలైకుం. నేడు నేను మన అందరి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన వర్షపు నీటిని ఒడిసి పట్టడం అనే అంశంపై మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? నీరు ఉంటేనే జీవం, నీరు లేకుంటే శూన్యం. మిత్రులారా, ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం నీరు. కానీ నేడు భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. ఒకవైపు అడవులలో పక్షులు, జంతువులు, మరోవైపు మనుషులు తాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వర్షపు నీటిని మనం సంరక్షించకపోవడమే. ప్రతి నీటి బొట్టు భవిష్యత్తుకు పెట్టుబడి. వర్షపు నీటిని ఒడిసి పట్టడం అంటే కురిసిన వానను వృధా కాకుండా చెరువులు, కుంటలు మరియు రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతుల ద్వారా భద్రపరచడమే. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, తాగునీటి సమస్య తప్పుతుంది మరియు రైతులకు సాగునీరు అందుతుంది. ఇంటింటికి ఇంకుడు గుంత, కరువును తరిమేసి అమృతం గంత. ఈ జల సంరక్షణ ఉద్యమంలో ప్రభుత్వాల పాత్ర చాలా కీలకం. ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాల ద్వారా గ్రామాల్లో చెరువుల పూడికతిక పనులు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని మరింత ప్రోత్సహించాలి. ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ భవనాల్లోనూ, ప్రతి స్కూల్లోనూ మరియు మనం నివసించే ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. స్కూళ్లలో ఇంకుడు గుంతలు ఉంటే విద్యార్థులమైన మనకు కూడా చిన్నప్పటి నుంచే నీటి సంరక్షణపై అవగాహన పెరుగుతుంది. వర్షపు నీటిని ఒడిసి పడదాం, భూమాత రుణం తీర్చుకుందాం. రాబోయే తరాలకు నీటి భద్రత కలగాలంటే ఈరోజు మనం ఒడిసి పట్టే ప్రతి వర్షపు చుక్కే రేపు అమృతధార అవుతుంది. ప్రభుత్వాల చట్టాలతో పాటు మనమందరం ఒక బాధ్యతగా మన ఇళ్లల్లో, స్కూళ్లల్లో వాన నీటిని భూమిలోకి ఇంకిద్దాం. మన భవిష్యత్తును కాపాడుకుందాం, నీటిని పొదుపుగా వాడుకుందాం, రాబోయే తరాలకు జీవం పోద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. జై హింద్.
2: అందరికీ నమస్కారం. నా పేరు బి జోస్నిక. నేను శ్రీ సాయిబాలాజీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేడు నేను వర్షపు నీటిని ఒడిసిపట్టడం అనే అంశం గురించి వర్ణించబోతున్నాను. ప్రకృతిని కాపాడటం

0: అనేది అంతం కాకూడదు. ప్రకృతి మనకు లభించిన అమూల్యమైన వరం. గాలి, నీరు, చెట్లు, కొండలు అన్ని ప్రకృతిలో భాగమే. ఇవి మన మనుగడకు ఎంతో అవసరం. నేడు నేను నీటి గురించి చెప్పబోతున్నాను. నీరు మన జీవనానికి ఆధారం. నీరు లేనిదే సృష్టిలో జీవం లేదు. సృష్టిలో నీటికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. ప్రస్తుత కాలంలో జనాభా పెరుగుదల, అడవులు నరికివేయటం వలన ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటుకుపోతున్నాయి. అనేక గ్రామాలలో, నగరాలలో నీటి కరువులు పేరుకుంటున్నాయి. ఈ సమస్యను అరికట్టడానికి ఒకటే మార్గం, అది వర్షపు నీటిని సంరక్షించడం. వర్షపు నీటిని సంరక్షించడం వలన ప్రజలు ఎండాకాలంలో కూడా ప్రశాంతంగా నివసిస్తారు. వర్షపు నీటిని సంరక్షించడం వలన ప్రయోజనాలు అనేకం. మొట్టమొదటిగా భూగర్భ జలాలకు మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో కూడా బావులు, బోరుబావులు నీటితో సమృద్ధిగా ఉంటాయి. ఇంటింటికి ఒక ఇంకుడు గుంత, ఊరంతటికీ జలసరి అనే నినాదంతో ముందడుగు వేయాలి. భావితరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి స్వచ్ఛమైన నీరే కదా. కాబట్టి వర్షపు నీటిని పొదుపు చేద్దాం, జల సంక్షోభాన్ని నివారిద్దాం, దేశాన్ని సుభిక్షం చేద్దాం. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. జై హింద్.
1: అందరికీ నమస్కారం. నా పేరు ఎం మోహిత. నేను 10వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం, వర్షపు నీటి వడసి పట్టుకోవటం ఎలా. మీకు తెలుసా, 1000 చదరపు అడుగుల ఇంటి పైకప్పు మీద పడే వర్షపు నీరు 1 సంవత్సరానికి 55,000 లీటర్ల వరకు ఉంటుంది. కానీ మనం ఆ నీటిని వృధాగా కాల్వల్లోకి వదిలేస్తున్నాం. ముందుగా సమస్య ఏంటో చూద్దాం. మన మార్కాపురంలోనే బోర్లు 500 నుంచి 600 అడుగుల వరకు వెళ్తున్నాయి. వేసవిలో నీటి ట్యాంకర్ల కోసం 2,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూగర్భ జలాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. మరి పరిష్కారం ఏంటి? చాలా సులభం. దీని పేరే వర్షపు నీటి సంరక్షణ, లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది 3 స్టెప్స్లలో చేయవచ్చు. స్టెప్ నెంబర్ 1, పైకప్పు నీటి సేకరణ. మన ఇంటి పైకప్పు మీద పడే వర్షపు నీటిని పీవీసీ పైపుల ద్వారా ఒక పెద్ద ట్యాంకులోకి తీసుకోవాలి. మధ్యలో ఒక చిన్న ఫిల్టర్ పెడితే ఆ నీటిని తాగడానికి, వంటకు కూడా వాడుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2, భూమిలోకి ఇంకించడం. ఇంటి ముందు లేదా ఇంటి పక్కన 3 అడుగుల గుంత తవ్వాలి. అందులో కింద పెద్ద రాళ్ళు, మధ్యలో కంకర, పైన ఇసుక వేయాలి. వర్షపు నీరు నేరుగా ఆ గుంతలోకి పోయి భూమిలోకి ఇంకుతుంది. దీనివల్ల మన బోరు నీరు పెరుగుతుంది. స్టెప్ నెంబర్ 3, కమ్యూనిటీ ట్యాంకులు. మన స్కూలులో, గుడి దగ్గర, కాలనీలలో పెద్ద ట్యాంకులను కట్టాలి. అన్ని ఇళ్ల నుండి వచ్చే వర్షపు నీటిని అందులో నిల్వ చేయాలి. దీనిలో పార్కులకు, రోడ్లు కడగడానికి వాడుకోవచ్చు. చెట్లకి నీళ్లు కూడా పోయవచ్చు. ప్రభుత్వం కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసే ఇళ్లకు పన్నును రాయితీ ఇస్తుంది, తెలుసా? కాబట్టి ఫ్రెండ్స్, నీరు అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇంటి అవసరాలలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం ద్వారా వర్షాన్ని నీటిని వడసి పట్టుకోవచ్చు. మన రోజువారీ పనులకు వడసి నీటిని మున్సిపల్ కాలువలకు మరలించకుండా గుంతను ఏర్పాటు చేయడం ద్వారా దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి. మనం ఇప్పుడు నీటిని కాపాడితే రేపు మన పిల్లలకు నీరు ఉంటుంది. ఈ వర్షాకాలం నుండే మనం ఒక్కొక్కరం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఒక బిందువును కాపాడితే ఒక జీవితాన్ని కాపాడినట్టే. ఒక వర్షపు నీటిని పట్టుకోండి, భవిష్యత్తు తరాలను కాపాడండి. విన్నందుకు ధన్యవాదాలు.
2: నా పేరు దియా. నేను భాష్యం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా టాపిక్ వర్షపు నీటిని ఒడిసిపడదాం. నీరు జీవానికి మూలాధారం. నీరు లేకుండా భూమిపై ఏ జీవి మనుగడ సాగించలేదు. అయితే నేడు జనాభా పెరుగుదల, భూగర్భ జలాల అధిక వినియోగం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల నీటి కొరత రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి మనకు ప్రసాదించే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం అత్యంత అవసరం. అందుకే వర్షపు నీటిని ఒడిసిపడదాం అనే నినాదం నేటి కాలానికి ఎంతో సముచితం. వర్షపు నీటిని సేకరించి వినియోగించే విధానాన్ని వర్షపు నీటి సంరక్షణ, లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఇళ్ల పైకప్పులపై

0: పడే వర్షపు నీటిని పైపుల ద్వారా ట్యాంకుల్లో నిల్వ చేయవచ్చు. అలాగే ఆ నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలను పెంచవచ్చు. ఇలా చేయడం వల్ల బావులు, బోర్వేలలో నీటి మట్టం పెరుగుతుంది. వ్యవసాయం, తోటలు, గృహ అవసరాలు వంటి అనేక పనులకు ఈ నీటిని వినియోగించుకోవచ్చు. వర్షపు నీటిని సేకరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తాగునీటి కొరత తగ్గుతుంది, భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి, వరదల ప్రభావం కొంతవరకు తగ్గుతుంది, నీటి వృధా నివారించబడుతుంది, పర్యావరణ సమతుల్యత కూడా కాపాడబడుతుంది. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి పౌరుడు తన ఇంటిలో, పాఠశాలలో, కార్యాలయంలో వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి. చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. ప్రతి నీటి బొట్టు విలువైనదనే విషయాన్ని గుర్తించి వర్షపు నీటిని వృధా కాకుండా సేకరించి ఉపయోగించాలి. నేటి నీటి సంరక్షణే రేపటి జీవన భద్రత. ప్రకృతి మనకు ఉచితంగా అందించే వర్షపు నీటిని ఆదా చేసి సక్రమంగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వర్షపు నీటిని ఒడిసిపడదాం, భవిష్యత్ తరాలకు జల సంపదను అందిద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి ధన్యవాదాలు.
1: గౌరవనీయులైన స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారం. నా పేరు శక్తి స్వరూప్ గౌడ్. నా వయస్సు 10 సంవత్సరములు, 5వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఆకాశవాణి మార్కాపురం 34th anniversary day శుభాకాంక్షలు. నేను చెప్పబోయే అంశం క్యాచ్ ద రెయిన్. ప్రపంచంలో ప్రాణమున్న ప్రతి జీవికి ముఖ్యమైన వనరు నీరు. పంచభూతాలలో ఒకటిగా చెప్పబడే ఈ నీరు 2 మార్గాల ద్వారా లభిస్తుంది. భూమిపై ప్రవహించే నదులు, కాలవల ద్వారా, ఉదాహరణకి గంగా, గోదావరి. 2వది ఆకాశంలో మేఘాలు వర్షించడం ద్వారా లభిస్తుంది. భూమిపైన నదుల ద్వారా ప్రవహించే నీటిని ఆనకట్ట నీటిని కావలసినప్పుడు వాడుకోవచ్చు. ధన్యవాదాలు.
2: నమస్కారం. నా పేరు హర్షవర్ధన్. నేను జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాను.
3: సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం
2: అని ప్రతినిత్యం మనం గర్వంగా పాడుకుంటాం. కానీ మన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ దేశం వాస్తవస్థితిని గురించి చింతిస్తూ, సుజల విమన కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది, సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకొని బీళ్ళు నోళ్లు తెరుస్తున్నవి అని బాధపడతారు. ఈ మాటలు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాయి. సుజలాం అని పాడుతున్న మనం ఆ సుజలాన్ని నిజంగా కాపాడుతున్నామా? ఈరోజు వాన నీటిని ఒడిసిపడదాం అనే అంశంపై నా అభిప్రాయాలను మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారికి ధన్యవాదాలు. వర్షం ప్రకృతి మనకిచ్చిన వరం. ఆకాశం నుండి పడేది నీరు కాదు, రేపటి తరాల ఆశ, ఒక దేశానికి భవిష్యత్తు. అయితే మనం వర్షాన్ని కాపాడుతున్నామా? ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా సుమారు 18% ఉన్నప్పటికీ ప్రపంచ మంచినీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే. జనాభా పెరుగుతోంది, భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, పరిశ్రమలు కాలుష్యం నీటిని కలుషితం చేస్తున్నాయి, వాతావరణ మార్పులతో వరదలు కరువులు పెరుగుతున్నాయి, బోరు బావులు, అధిక వ్యవసాయ వినియోగం, అధిక పరిశ్రమల వినియోగం కారణంగా భూమిలో చేయాల్సిన వర్షపు నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? 1 సెంటీమీటర్ వర్షపాతం పడితే 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1000 లీటర్ల నీరు లభ్యమవుతుంది. ఈ సమస్యను ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించలేదు. ప్రజలు, ప్రసార మాధ్యమాలు, విద్యార్థులు కలిసి పనిచేస్తేనే ప్రతి వానచినుకు సార్థకమవుతుంది. ప్రతి గ్రామంలో చెరువులను పునరుద్ధరించాలి. సకాలంలో కాలువలు చెరువులలో పూడకి తీయడంతో పాటు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా చేయాలి. ఇక విద్యార్థులుగా మేము మా ఇంటి నుంచే మార్పులను ప్రారంభిస్తాం. వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. ప్రతి చినుకును భవిష్యత్తు సంపదగా మార్చేస్తాం. ఈ భూమి

0: మన తల్లి. తల్లి ఇచ్చిన ప్రతి వానచినుకును కాపాడటం మన బాధ్యత, మన కర్తవ్యం, మన భవిష్యత్తు. వానచినుకును ఒడిసి పట్టడం అంటే నీటిని మాత్రమే కాదు, జీవితాన్ని కాపాడటం, రైతును కాపాడటం, ప్రకృతిని కాపాడడం, భారత భవిష్యత్తును కాపాడడం. మనమందరం సంకల్పిద్దాం, ప్రతి ఇంట ఒక ఇంకుడు గుంత, ప్రతి మనస్సులో ప్రకృతి పట్ల చింత, ప్రతి వానచినుకు భూమిలోకి, ప్రతి భవిష్యత్తు సురక్షితంగా. అప్పుడే సుజలాం సుఫలాం సస్యశ్యామలం అనే వందేమాతృ గీతం కేవలం గీతంగా కాకుండా మన భారతదేశ జీవన సత్యంగా మారుతుంది. ధన్యవాదాలు.
1: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ అవంతిక. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఎట్ PM3 ZPHS రాయవరం. టుడే టాపిక్ ఇస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ ద కలెక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్. ఇట్ ఈస్ ఎన్ ఎఫెక్టివ్ మెథడ్ టు కన్జర్వ్ వాటర్. దిస్ కలెక్టెడ్ రెయిన్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. ఇట్ హెల్ప్స్ రీచార్జ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్స్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రెడ్యూస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ వాటర్ సప్లైస్. ఇట్ ఈస్ ఈజీలీ ఇంపార్టెంట్ ఇన్ ఏరియా ఫేసింగ్ వాటర్ స్కారిటీ. ఇట్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ఫుడ్స్ బై రెడ్యూస్ రూన్ ఆఫ్. రెయిన్ వాటర్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ కెమికల్స్ అండ్ పొల్యూటెన్స్. స్టోరేజ్ రెయిన్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ వాషింగ్, క్లీనింగ్ అండ్ ల్యాండ్స్కోపింగ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రెడ్యూస్ సాయిల్ ఎరోషన్. ఇట్ ప్రమోటెడ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబిలిటీ. దిస్ మెథడ్ సేవ్స్ వాటర్ ఫర్ ఫర్నిచర్ యూజ్. ఇట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ వాటర్ స్టోరేజ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లోయర్స్ అవర్ వాటర్ బిల్స్. స్టోరేజ్ రెయిన్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఇన్ టాయిలెట్స్, గ్రాండ్ వెయిటింగ్. ఇట్ ఈస్ ఎన్ ఎకో ఫైనాలిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రెడ్యూస్ ద బర్న్డ్ ఆన్ లోకల్ వాటర్ రీసోర్సెస్. ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద వాటర్ టేబుల్. దస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఏ స్మార్ట్ అండ్ సస్టైనబిలిటీ ప్రాక్టీస్. వాటర్ కన్జర్వేషన్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. ట్రెడిషనల్ ఇండియా వాటర్ హార్వెస్టింగ్ మెథడ్. మోడర్న్ టెక్నాలజీ ఇన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపికేషన్. బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్స్. ఎవ్రీ డ్రాప్ కౌంట్ ఆన్ డ్యూటీ ఆఫ్ సేవ్ వాటర్. రెడ్యూస్ వాటర్ వేస్టేజ్. సేవ్ రెయిన్ వాటర్, సేవ్ లైఫ్. రూల్ ఆఫ్ స్టూడెంట్ అండ్ యూత్. ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లైఫ్. ప్రివెంటింగ్ గవర్నమెంట్ డెవలప్మెంట్. ఫన్ నేచర్ వాటర్ సెక్యూరిటీ. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏ సొల్యూషన్ టు వాటర్ స్కారిటీ. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ విలేజెస్, సిటీస్. రెయిన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ ఆల్.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై 2 నిమిషాల వ్యవధిలో వాయిస్ రికార్డ్ చేసి వాట్సప్ ద్వారా పంపమని కోరడం జరిగింది. సుమారు 30 మందికి పైగా వారి ప్రసంగాలు మా కేంద్రానికి పంపారు. వారిలో 15 మందిని సెలెక్ట్ చేసి ఈ నెల 2వ తేదీన మా కేంద్రానికి పిలిచి వర్షపు నీటిని ఒడిసిపట్టుకుందాం అనే అంశంపై ఫైనల్ రౌండ్ నిర్వహించాం. అందులో 3 మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేశాం. ఈ 3 మినహా మిగిలిన వారికి అదే రోజున పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. విజేతలుగా మిగిలిన 3 34వ వార్షికోత్సవం రోజున, అంటే ఈ రోజున సాయంత్రం 6 గంటలకు మా కేంద్రానికి పిలిచి మెమెంటో సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో విజేతలు మొదటి బహుమతి మాస్టర్ ఎం హర్షవర్ధన్, 2వ బహుమతి కుమారి ఎం మోహిత, 3వ బహుమతి కుమారి సయ్యద్ అస్మా గెలుచుకున్నారు. మీరింతవరకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థుల ప్రసంగ పోటీలలో పాల్గొన్న వారి ప్రసంగాలు విన్నారు.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: Detailed assessment of the evolving macro

0: economic and financial developments, as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5%, and Q4 at 6.8%.
1: రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై జరిగిన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ టెరిటోరియల్ ఆర్మీ పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమని అన్నారు. దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను కొనసాగిస్తూనే మరోవైపు సైనికులుగా దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు.
2: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
1: కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగ భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. ఈ సందర్భంగా 36,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
3: सरकार ने खेलो इंडिया स्कीम लाया, स्पोर्ट्स के लिए सारी फैसिलिटी व्यवस्था खड़ी करी, लास्ट वीक में 36,000 करोड़ रुपया दिया जो आपके लिए यूज करा जाए। सरकार स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर और फैसिलिटी नहीं चलाई। आप जैसे जो एथलीट रिटायर्ड करेंगे, जो स्पोर्ट्स को जीते हैं, मैं आपको कहूंगा कि आप चलाओ, पैसा हम देंगे। देश की आपसे बहुत ज्यादा अपेक्षा है। हमें हर बार नए लक्ष्य को तय करना है और ये लक्ष्य को अचीव करने के लिए प्रयास करना है।
2: నీట్ యూజీ ప్రవేశ పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కు వైద్యుల సంఘాలు, పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధ్యలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీని ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
1: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి నిధులను విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 179 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
4: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం.

0: కోటి రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
1: భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. భారతీయ చేనేత కేవలం వస్త్రం మాత్రమే కాదని, అది దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా నేత కార్మికులు, కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు.
2: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమం విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట స్థాయిలో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
1: వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. గుజరాత్లోని వడోదరా జిల్లా మంజల్పూర్కు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఖాబాయ్ రబారీపై 30,000 పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్స్వరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పోకిరి చిత్రానికి కార్తీక్ మహాలక్ష్మి పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి డోర్నాల బాలాజీ, రేణుక. వీరి కోరికపై పాట

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రోజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన రాజశ్రీ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరి కోరికపై ఈ పాట వినండి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వెలుగునిడల్ చిత్రానికి పి సుశీల జిక్కి పాడిన శ్రీశ్రీ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరి కొరికపై ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వైద్య సేవలు అందించే మహిళల భద్రతా సమస్యలు పరిష్కారాలు చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ వీరమాచనేని పద్మజ, డాక్టర్ వెల్లంకి సుజాత, డాక్టర్ ఎలమంచలి సునీత, అనుసంధానకర్త శ్రీమతి ప్రయాగ విద్య.
1: వైద్యో నారాయణో హరి. దేవుణ్ణి వైద్యుల్ని సమానంగా మనం చూసే సంస్కృతి మంది. అయితే సమాజంలో ఉన్నటువంటి మహిళలకు ఎంతో ఆరోగ్యాన్ని ఆరోగ్య భద్రతని ఇచ్చే మహిళా వైద్యులు, వీరికి కూడా కొన్ని సమస్యలుంటాయా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మహిళా వైద్యులకి కొన్ని భద్రతా సమస్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సమస్యల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ సుజాత వెల్లంకి గారు, డాక్టర్ సునీత ఎలమంచలి గారు, అలాగే డాక్టర్ పద్మజ వీరమాచినేని గారు మనతో ఉన్నారు. సుజాత గారు, మహిళా వైద్యులు ప్రస్తుతం సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా భద్రతా సమస్యలు అనేవి ఎలా ఉంటున్నాయి? అలాగే ఈ సమస్యలు అనేవి ఇదివరకు లేవు, ఇప్పుడు ఎందుకు బాగా కనిపిస్తున్నాయి?
2: ప్రస్తుతం మనం చాలా సున్నితమైన దశలో ఉన్నాం. ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి, వైద్య శాస్త్రం అంటే గణితం మ్యాథ్స్ కాదు. ఒకే వ్యాధి ఉన్నా కూడా ఇద్దరు రోగులకి వారి శరీర స్పందన ఒకేలాగా ఉండకపోవచ్చు. మనం ఎంత ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉండి వాడినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికి కూడా కావాలని చేయాలని కాదు, కావాలని రావు. కానీ ఇప్పుడు చాలామంది హాస్పిటల్కి వెళ్తే మంచి రిజల్ట్స్ రావాలి అనే అంచనాలోనే ఉంటారు. కాబట్టి అలా జరగనప్పుడు బాధ ఆవేదంతో కోపంగా మారి కొన్నిసార్లు ఆ కోపాన్ని వైద్యులపై వ్యక్తీకరించడం జరుగుతుంది మనం చూస్తున్నాం.
1: అయితే మరి ఈ భద్రత అనేది నిజంగానే ఒక సమస్య. ముఖ్యంగా డాక్టర్లు అనేవాళ్ళు రోజుకి 24 గంటలు సర్వీస్ చేస్తూ ఉంటారు. 24 గంటలు డ్యూటీలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాత్రి వేళ ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తే ఎలా ఫేస్ చేస్తారు? ముఖ్యంగా మేనేజ్మెంట్ తరఫున ఇలాంటి ఇబ్బందులకి ఎలాంటి సొల్యూషన్స్ చూస్తున్నారు డాక్టర్ సునీత గారు?
3: పరిపాలనా కోణంలో చూస్తే ఆసుపత్రిలో రద్దీ ఎక్కువగా ఉండటం, వెయిటింగ్ టైం పెరగటం, ఇవన్నీ కుటుంబ సభ్యుల ఆందోళనని మరింత పెంచుతున్నాయండి. వాళ్ళు తమ వారి కోసం భయపడుతూ ఉంటారు. బయట కారిడార్లో వెయిట్ చేసి ఏమవుతుందో అనే ఆందోళన వాళ్ళకి ఉండటం అనేది చాలా సహజం. ఆ సమయంలో చిన్న ఆలస్యం కూడా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వాటికి నేను చిన్న పరిష్కారం చెప్తాను. యూజువల్గా వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ వచ్చే లోపలే వాళ్ళకు వాళ్ళు చర్చించుకుని ఏ ఏ ప్రాబ్లమ్స్ ఏ వాటి మూలన వాళ్ళు భయపడుతున్నారో ఒక పాయింట్స్ లాగా రాసుకుని డాక్టర్ వచ్చేసరికి రెడీగా ఉండి ఎవరెవరితో వాళ్ళు డాక్టర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక చోట ఒకేసారి వస్తే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. అప్పుడు వాళ్ళు అందరికీ కూడా భయం తగ్గే అవకాశాలు ఉంటాయి.

0: వైలెన్స్ కూడా తగ్గే అవకాశం ఉండొచ్చు.
1: డాక్టర్ పద్మజ గారు, ఇప్పుడు సునీత గారు చెప్పినట్టుగా పేషెంట్తో పాటు వచ్చే వాళ్లతోటి కూడా కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు. మరి పేషెంట్ తోటి ఒక్కొక్కసారి ఆందోళనతోటి ఎక్కువ మంది కుటుంబ సభ్యులు రావడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే సమాచార మాధ్యమాలు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం నెట్లో కూడా బాగా కనిపిస్తుంది. సో వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
2: నమస్కారం అండి. ఇది ఏమవుతుందంటేనండి, యూజువల్గా ఒక పేషెంట్ వచ్చినప్పుడు తను ఒకతేనో వాళ్ళ మదర్నో వాళ్ళ హస్బెండ్తోనో ఎవరితోనో వస్తుంది. సో మేము టెస్ట్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళిద్దరికీ మేము చెప్పింది అర్థమవుతుంది, కానీ నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకెవరన్నా తీసుకొస్తారు. అండ్ అన్నిసార్లు లైఫ్లో మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు పాజిటివ్ రెస్పాన్సెస్ రావు, ఎట్లయితే సుజాత చెప్పిందో. సో అసలు మా దగ్గరికి వచ్చారు అంటేనే ఏదో ఒక జబ్బు ఉండి కదా వచ్చేది. వెల్ విమెన్ చెకప్స్ అవి చాలా తక్కువ మంది చేయించుకుంటారు. సో దాంట్లో ఏదైనా ట్రబుల్సమ్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో 10 మంది డిఫరెంట్ పీపుల్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంతకు ముందు నుంచి ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం చెప్పాము, ఇవన్నీ వాళ్ళకి తెలీదు. సో ఈ ఎక్కువ మంది ఇంటర్ఫియర్ అవ్వటము అండ్ ఇన్ అ వే ఎక్కువ మంది వెల్ విషర్స్ ఉండటం కూడా అంత మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుంది. సో మాకు ఎస్పెషలీ ఐసీయూస్ దగ్గర కానీ విజిటింగ్ అవర్స్లో కానీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్నే రానివ్వాలి. అండ్ ప్రతి ఫ్యామిలీలోనూ రెస్పాన్సిబుల్గా స్పోక్స్మెన్ లాగా ఒకళ్ళు ఇద్దరు ఉండాలి. అండ్ వాళ్ళు ఈ పేషెంట్ వాళ్ళతో పాటు ఆల్ త్రూ ట్రీట్మెంట్ ఉండాలి. అంతేగాని ఒకసారి వచ్చి నెక్స్ట్ టైం ఇంకో 3 నెలలు వచ్చి ఇంకోసారి ఇంకో 10 మంది వచ్చి ఇలా వచ్చారనుకోండి, డాక్టర్లు మాత్రము మేము ట్రీట్మెంటే ఇవ్వగలమా? లేకపోతే వీళ్ళందరి భయాలు వాళ్ళకు ఉండే ఆపోహల్ని క్లియర్ చేసుకుంటూ కూర్చోగలమా? బికాజ్ డాక్టర్స్ అనేసరికి ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్, ఇది బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పగలము. సో అది వాళ్ళు చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక ప్రాబ్లం అయితే, ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉండటం ఒక విధంగా అది చాలా మంచిది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ డాక్టరు కూర్చుని ప్రతి నిమిషం చెప్పలేరు. కానీ దీంట్లో ఏమవుతుందంటే సోషల్ మీడియాలో పియర్ రివ్యూ అంటూ ఉండదు. అంటే దానికి ప్రతిదానికి ఎంత వ్యాలిడిటీ అనేది, సో అది డాక్టర్ చెప్పారా, ఈ సైన్స్ ఎన్నేళ్ల క్రితం పబ్లిష్ అయింది, సో మేము 1985లో చదువుకున్న దానికి 2026లో చదువుకున్న దానికి సో మెనీ కాన్సెప్ట్స్ మారిపోయినాయి. సో ఆ పాతకాలందే పట్టు కూర్చున్నాం అనుకోండి, ఆ రిఫరెన్స్ ఇట్ విల్ నాట్ బి వ్యాలిడ్ నౌ. అదే కాకుండా వాళ్ళకుండే మైండ్ సెట్ డిఫరెంట్ ఉండొచ్చు. అది ఈ పేషెంట్కి ఈ నిమిషంలో ఈ ఉన్న పరిస్థితిలో ఈజ్ దట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనే డెసిషన్ మేకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే చేయగలరు, కానీ నెట్ చెప్పలేదు కదండి. గూగుల్లో కొడితే మనకి అట్ అ టైం లక్షల కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ దాంట్లో అంతా చదివి ఏది కరెక్ట్ అప్రోప్రియేట్ అనేది పేషెంట్స్కి తెలీదు. సో ఈ కొంచెం కొంచెం నాలెడ్జ్తో వచ్చి భయాల్ని ఇంకా పెంచుకుని ఇంకా అప్రిహెన్షన్స్ పెంచుకోవటం కన్నా వాళ్ళు చదువుకున్నది, వాళ్ళకు ఉండే డౌట్స్ క్లియర్గా రాసుకొచ్చి, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏదైతే కొంతమంది అంటారు నేను మందులే వాడతాను నేను ఆపరేషన్కి వెళ్ళను అని, సో అట్లా వాళ్ళకి ఏవైతే క్లియర్ కట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవి డాక్టర్తో ముందు కమ్యూనికేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండవు.
1: ఏ ఇద్దరి సమస్యలు ఒకేలాగా ఉండవు మరి, అలాగే ఆ ఇద్దరికి కూడా పరిష్కారం కూడా ఒకేలాగా ఉండదు. కానీ మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు?
2: సో అందుకనే మా మెడికల్ స్కూల్లో బేసిక్ ట్రైనింగే 5.5 ఏళ్ళు ఉంటుందండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ 3 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత ఇంకో 3 ఏళ్ళు స్పెషాలిస్ట్ కింద పనిచేస్తాము. అన్ని ఏళ్ల ట్రైనింగ్లో అంతమంది పేషెంట్స్ని చూసిన తర్వాతే ఆ జడ్జ్మెంట్ కాల్ అంటూ వస్తుంది. అండ్ ఏ పేషెంట్ని అయితే ఒకే డాక్టర్ దగ్గర కంటిన్యూ అవుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక మంది ఇచ్చాము ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ లేదనుకోండి, దాన్ని బట్టి మనం మార్చుకుంటాము. అంతేకాని ఇప్పుడు ఒపీనియన్ నచ్చలేదని డాక్టర్ని మార్చేశారు అనుకోండి, ఆ డాక్టర్ ఇంకో ట్రీట్మెంట్ ఇస్తారు. సో 2 ఒపీనియన్స్ ఎలా ఉండవో అలా డాక్టర్స్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. కొంతమంది కన్సర్వేటివ్గా ఉంటారు, కొంతమంది యాక్టివ్ మేనేజ్మెంట్ మీద ఉంటారు. సో ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారో ముందుగానే ఆ డాక్టర్ని నమ్ముతాము, ఆ డాక్టర్ చెప్పేది వింటాము అనే యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో పేషెంట్స్ వచ్చారనుకోండి మాకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది.
1: సో మరి ఇలాంటి సందర్భంలో మనుషులు మాట్లాడే విధానం కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. మరి ఇక్కడ పేషెంట్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది

0: సాఫ్ట్ గా మాట్లాడతారు, కొంతమంది చాలా అగ్రెసివ్ గా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ సునీత గారు, ఇప్పుడు పేషెంట్ కుటుంబం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎందుకంటే అందరూ సాత్వికంగా మాట్లాడరు, కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడతారు. ముఖ్యంగా ఏదైనా చెడు వార్తలు చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉండేటువంటి భావోద్వేగాలు కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. మరి అలాంటి వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అలాగే వాటికి పరిష్కారం ఏంటి?
1: ఏం లేదండి, ఫ్యామిలీ మెంబర్స్తో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయటమే దీనికి పరిష్కారం. ఏదైనా చెడు వార్త చెప్పాల్సి వచ్చినప్పుడు సీనియర్ డాక్టర్ కానీ, అట్లాగే బాగా ట్రైన్ అయిన కౌన్సిలర్ కానీ అక్కడ ఉంటే కనుక వాళ్ళు డీల్ చేసే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. జూనియర్ మోస్ట్ కానీ, లేకపోతే అక్కడ సిస్టర్స్ కానీ వాళ్ళకి తోచిని చెప్తే ఒక్కొక్కసారి అది ప్రాబ్లం అయ్యేది ఉంటుంది. సో ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలి, సీనియర్ డాక్టర్ కానీ ట్రైన్డ్ కౌన్సిలర్ మాత్రమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. సో దాని వలన ఏమవుతుందంటే అపార్థాలు తగ్గుతాయి, అలాగే పేషెంట్స్ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
0: సో డాక్టర్ సుజాత గారు, మరి వైద్యుల పట్ల విశ్వాసం పెరగాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
2: ఇది రెండు వైపులా ఉండే బాధ్యత, అది ప్రజలకి, మనకి, డాక్టర్స్కి కూడా. ముఖ్యంగా ఒక కుటుంబం తరపున నుంచి ఒక్కళ్ళే డాక్టర్తో మాట్లాడేలాగా మనం చూసుకోవాలి. అలాగే చెప్పే సమాచారం స్పష్టంగా ఉందా లేదా, వాళ్ళకి అది అర్థమైందా లేదా, ఇతరత్ర ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా క్లారిఫై చేసుకోవాలి. ఇంకోటి, చాలా వరకు మనకి సోషల్ మీడియాలో వీటిల్లో వచ్చే సమాచారాలని చూసుకున్నప్పుడు వాటిని వాళ్ళకున్న డౌట్స్ కింద ప్రశ్నలుగా తీసుకుని వాటిని అవే డెసిషన్స్ కింద కాకుండా వాటి గురించి వాళ్ళ పేషెంట్స్ కానీ వాళ్ళ బంధువులకి కానీ ఎటువంటి విధానంగా అది అమలవుతుంది అనేది ఆ డాక్టర్ని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో అదే ఫుల్ అవుట్కమ్ అల్టిమేట్ అనుకోకుండా ఒకసారి మీరు ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ డాక్టర్ని అడిగి దాని గురించి వివరాలు తెలుసుకుని అప్పుడు ఆ సందేహాలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదని కానీ, ఏదైనా క్లారిటీ లేదని కానీ అనిపిస్తే మనం అక్కడ కోపావేశాలతో కాకుండా హాస్పిటల్ గ్రీవియన్స్ సెల్ కానీ, మెడికల్ కౌన్సిల్ కానీ, ఇట్లా చట్టబద్ధమైన మార్గాలు ఎంచుకోవటం మంచిది, కానీ హింస వైపు వెళ్ళకూడదు.
0: డాక్టర్ పద్మజ్ గారు, ఇలాంటి సిట్యుయేషన్స్లో ఆసుపత్రి తరఫున ఎలాంటి భద్రత అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు? ఆసుపత్రి తరఫు నుంచి అటు పేషెంట్స్కే కాదు డాక్టర్లకు కూడా భద్రత అనేది ఎంతో అవసరం. సో ఈ అవసరం ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు?
3: భద్రత అనేది ఒక సౌకర్యం కాదు, అది ఒక బేసిక్ రైట్ అన్నమాట. దీంట్లో మొదటిది ఏంటి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐసీయూస్ దగ్గర కానీ ఎమర్జెన్సీ దగ్గర కానీ ఉంచుకోవాలి. అండ్ దాంట్లో ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ రెస్పాన్సిబుల్ పీపుల్ ఎప్పుడూ ఉండగలగాలి. రెండోది 24 hours సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉండాలి, రికార్డింగ్ ఉండాలి. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే చాలామంది ఏంటి అంటే ఎవరు పట్టించుకుంటారులే, మన ఎవరు చూస్తారులే అన్న మాబ్ మెంటాలిటీ ఉంటే ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఈజీగా అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్ అని మనం పిన్ పాయింట్ చేయగలిగినప్పుడు అందరూ, మనుషులు ఎవరూ కూడా అంత బ్యాడ్ పీపుల్ కాదండి. కానీ ఏంటంటే అందరితో కలిసి ఒకళ్ళు వాయిస్ రేస్ చేశారంటే ఇంకొకళ్ళు, అండ్ ఒక్కసారిగా మాబ్ వచ్చేసింది అనుకోండి, ద మెంటాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. తర్వాత ప్రతి చోట మంచి లైటింగ్ ఉండాలి. ముఖ్యంగా మహిళా వైద్యులు, నర్సులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు పూర్తిగా సురక్షితంగా ఉండాలి. సో అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్ ఉండాల్సిందే. అండ్ ఎప్పుడైనా ఏదన్నా సిచ్యువేషన్ అంటే అక్కడ ఆ ఒక్క డాక్టరు, ఆ నర్సు మాత్రమే ఫేస్ చేయటం కాదు, వెంటనే హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఇంకోటి చాలా బాధ అనిపిస్తుంది ఏంటి అంటే పేషెంట్స్, చాలామందికి మేము చాలా సాయం చేస్తాము కానీ నిజంగా డాక్టర్కి ట్రబుల్ ఉన్నప్పుడు ఈ డాక్టర్ మంచి వాళ్ళు అని ముందుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు, అది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఆ డిసిల్యూషన్మెంట్తో కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాము, మా ఫ్యామిలీస్ని సాక్రిఫైస్ చేస్తున్నాము, మా పర్సనల్ టైం సాక్రిఫైస్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషలీ గైనకాలజిస్ట్ అంటే ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ని మేము టేక్ కేర్ చేస్తాము అని చెప్పాము అంటే వాళ్ళు సురక్షితంగా డెలివరీ అయ్యి బేబీని ఇంటికి తీసుకెళ్లే వరకు ఆ 9 నెలలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చే ప్రతి సమస్యకి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మేము అంతకన్నా ఎక్కువ వరి అవుతాం. సో అంత టైం డివోట్ చేసి, అంత లైఫ్ డివోట్ చేసినప్పుడు పీపుల్ దగ్గర నుంచి కూడా అదే కదండి మాకు ఎక్స్పెక్ట్ చేసేది, మాకు ఏదన్నా ట్రబుల్ ఉన్నప్పుడు

0: అంతే సపోర్ట్ సిస్టమ్స్, వీళ్ళు మంచి డాక్టర్లు అనే మాట కూడా రావాలి. అంతేగాని నెగిటివ్ పబ్లిసిటీ ఎప్పుడు పేపర్లలో రాకూడదు.
1: చాలా మంచి సందేశం ఇచ్చారండి. మరి డాక్టర్ సుజాత గారు, మరి మీరేమంటారు?
2: ఇప్పుడు ఇంకో విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక హాస్పిటల్లో ఒక హింస జరిగిందనుకోండి, అది ఒక వైద్యులు, ఒక నర్సు, ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనలే కాదు, వాళ్ళని ఎఫెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు పద్మజా గారు చెప్పినప్పుడు ఆ బాధ అది మనం చూస్తూనే ఉన్నాం, వినిపిస్తూనే ఉంది కదా, ఆ ఎఫెక్ట్ చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి, అంటే ఆ హాస్పిటల్కి వచ్చే రోగుల మీద కూడా మనకి అసర్ పడే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి వైద్యుల పైన కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పైన కానీ ఈ హింస అనే దానికి చోటు లేదు అనే భావన సమాజాన్ని మొత్తం కలిసి పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో అది అందరూ కలిసికట్టుగా ఈ ఛాన్సే తీసుకోకూడదు, ఇట్లా వైద్యుల మీద హింస అనే దానికి అవకాశమే లేదు అనేది మనం గట్టిగా చూసుకోవాలండి.
1: ఒక ఆసుపత్రి అన్న తర్వాత నిజంగానే అక్కడ ఆ ఒక్క పేషెంటే కాదు, మిగిలిన పేషెంట్స్ కూడా వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నామని ఒక ధోరణి వచ్చిన విజిటర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి సునీత గారు మీరేమంటారు?
3: హాస్పిటల్స్ వైపు నుంచి కానీ మా వైపు నుంచి కూడా కొన్ని డెఫినెట్గా చేయాలి. ఆసుపత్రి అంటే భయం కాదు, భరోసా కలిగించే స్థలం కావాలి. అట్లాగే దానికి మంచి సదుపాయాలు, స్పష్టమైన కమ్యూనికేషన్, ఇవన్నీ సంస్థల నుంచి కానీ డాక్టర్స్ నుంచి కానీ మా బాధ్యత. మా బాధ్యతను మేము పాటించినప్పుడు పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయాలనేది నేను కూడా అనుకుంటున్నాను.
1: సో కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా అటు పేషెంట్స్ వైపు నుంచి, ఇటు వైద్యుల వైపు నుంచి ఉండేటువంటి సమస్యలు మరి వాటికి పరిష్కారాలు రెండూ కూడా ఈరోజు డాక్టర్ సుజాత వెల్లంకి గారు, డాక్టర్ సునీత యలమంచిలి గారు, డాక్టర్ పద్మజ వీరమాచినేని గారు వీరు మనతో పంచుకున్నారు. ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ అండి.
5: మీరింతవరకు వైద్య సేవలు అందించే మహిళలు భద్రతా సమస్యలు పరిష్కారాలు చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ వీరమాచినేని పద్మజ, డాక్టర్ వెల్లంకి సుజాత, డాక్టర్ ఎలమంచలి సునీత, అనుసంధానకర్త శ్రీమతి ప్రయాగ విద్య. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మన్మధుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రానికి సోను నిగమ్ ఆలపించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచనలో అను ప్రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా ఖైదీ రుద్రయ్య చిత్రానికి రాజ్ సీతారాం పిసుశీల గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శేఖర్ కోరుతున్నారు.

మంచి మనసులు చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. సంగీతం కెవి మహాదేవన్, రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరూ కోరికపై ఈ పాట.

తోడు నీడ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ నారాయణ్ కేర్ గ్రామం నుంచి శ్యామల అశ్విన్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత శివమెత్తిన సత్యం చిత్రానికి కేజే యేసుదాస్, వాణి జయరామ్ గానం వింటాం. సంగీతం జేవి రాఘవులు, రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల వెంకటేష్, సాయిప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత నీరాజనం చిత్రానికి ఎంఎస్ రామారావు గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజాలీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథా చిత్రానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎస్ జానకి గాన వింటారు. సంగీతం పెండ్యాల, రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ సరిపల్లి పశ్చిమగోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత కులగౌరవం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన కొసరాజు. ఈ పాటను వినిపించమంటూ కంకిపాడు మండలం ఉప్పులో

శ్రోతలు కల్పలత కార్యక్రమం వింటున్నారు. తర్వాత నిన్నే ప్రేమిస్తా చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

0: కార్యక్రమాల తర్వాత దగ్గరగా దూరంగా చిత్రానికి పెద్దపులి ఈశ్వర్ మధుప్రియ గానం వింటారు. రచన కాసర్ల శ్యామ్. ఈ పాటను వినపడించమంటూ పెడన నుంచి యోగిత లక్ష్మి కోరుతున్నారు.
1: అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడసల్ల ఉండాలని నీకు చూడబోనము తీసుకొని మా పిల్ల బాబల్ని వెంట తీసుకొని నిన్ను కన్నులారా చూడాలని వస్తు

ముగ్గురు మనగాళ్ళ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర. ఈ పాటను వినిపించమంటూ అవనిగడ్డ దక్షిణ చిరువలంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

నాని చిత్రానికి ఉన్నికృష్ణ సాధన సర్గం గానం వింటారు రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ బెన్సర్కిల్ సెంటర్ నుంచి రేణుక, మీనా, శాంతి కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత అభిలాష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత దడ చిత్రానికి ఆండ్రియా కళ్యాణ్ గానం వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ రామారపాడు శ్రోతలు మధు హా చంద్రశేఖర్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: The Indian Meteorological Department, IMD, has issued an orange alert for heavy to very heavy rainfall over Uttarakhand and Chhattisgarh today. The IMD forecast heavy rainfall over Haryana, Chandigarh, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Bihar, Rajasthan, Jharkhand, Madhya Pradesh and parts of Northeast India today. Indian shuttler Ashmita Chaliha has clinched the Korea Masters 2026, defeating China's Hang Chan Shi in the women's singles final this morning. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియచేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866248812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు రాసి పంపండి. మరి ఎవరు ఏ కార్యక్రమాల మీద ఏ అభిప్రాయం రాసి పంపించారో చూద్దాం. శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు సిబ్బందికి నమస్తే అంటున్నాను. నమస్తే అండి. అతి త్వరలో రానున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు రఘుబీర్ సింగ్, సునాబాయి, రాధామున్న ఏలూరు నుంచి. ఏమంటున్నారంటే 3వ తేదీ సోమవారం సూక్తి సుధలో మాట ద్వారా మోక్షం లభిస్తుందని తెలియజేసే శ్రీ అయాచితుల రంగారావు గారికి మా నమస్తే. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కర్ణామృతం నాత్యా కలాం విని తరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదారులకు చక్కటి సూచనలు సలహాలు అందజేసిన చలసాని శ్రీదేవి గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం మాకు నచ్చింది. కార్యక్రమంలో హరిహర ప్రియ రాగంలో వినిపించిన త్యాగరాజు కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. సాయంత్రం ప్రసారమైన రంగస్థలిలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు మా వినులు విని చేశాయి. గానం చేసిన శ్రీ అంజిరెడ్డి గారికి, హార్మోనియంకి సహకరించిన శ్రీ ప్రేమ్ కుమార్ గారికి మా కళాభివందనాలు తెలియచేసుకుంటున్నాం అంటున్నారు. 4వ తేదీ మంగళవారం శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించగలరు అని అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచన లోచనంలో వినిపించిన కథా నీతి నీతిదాయకంగా ఉంది. ఆరోగ్య సలహాలు శీర్షికన జనరల్ చెకప్ గురించి డాక్టర్ శ్రీ మురళీకృష్ణ గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది అని అంటున్నారు. అలాగే పద్మనాభం కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభం గారి వీణావాదనం మా వీణలు విందు చేసింది. కార్యక్రమంలో ముత్తుస్వామి కృతి మాకు మరీ మరీ నచ్చింది. మధ్యాహ్నం వనితావాణి కార్యక్రమంలో జాతీయోద్యమంలో పాల్గొన్న ఊటుకూరు లక్ష్మీకాంతం గారి గురించి చక్కటి విషయాలు అందించిన నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ సిహెచ్ సుష్మా గారు అందించిన విషయాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, వారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. 5వ తేదీ బుధవారం శ్రీనివాసాచార్యులు గారు అందించిన సూక్తులు మాకు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించగలరు. భక్తిరంజని కార్యక్రమంలో రంగనాథ స్వామి కీర్తనలు భక్తి గీతాలు విని తరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలా మురళీకృష్ణ గారి గానం మా వినులు విందు చేసింది. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాస్తున్నారు ఏలూరు నుంచి రాధాబాయి, రాధామున్న, రఘుబీర్ సింగ్, సుగుణాబాయి వీరందరూ ఈ సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత హాయ్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరి, మన కేంద్రం నుంచి ప్రసారమవుతున్న కార్యక్రమాలు ముఖ్యమైనగా నేను బాగా వింటున్నాను. ముఖ్యంగా నేను బాగా వింటున్నాను. ముఖ్యంగా షో టైంలో మీరు శ్రోతలు మెసేజ్ ద్వారా పంపిన అందరి ఆన్సర్స్ యువలయ కార్యక్రమంలో అని అంటున్నారు. ఆన్సర్స్ చాలా ఓపిక్గా క్లుప్తంగా చదువుతున్నారు. అందరికీ ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు డాక్టర్ల భద్రత పరిష్కారాల గురించి చర్చా కార్యక్రమం విన్నాము. చర్చలో పాల్గొన్న వాళ్ళు డాక్టర్ వీరవాసినేని పద్మజ, ఎల్లంకి పద్మజ, సునీత, అనుసంధానకర్త ప్రయాగ విద్య. చర్చలో బాగా తెలియనివన్నీ తెలుసుకున్నాం, అన్ని విషయాలు తెలుసుకున్నారటండి. బ్రహ్మయ్య, శారద, కర్నూలు నుంచి ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ సందేశాన్ని ఎవరు పంపించారు?

వెంటే సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం రాస్తున్నారు. ఈ రోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. కవులు పంపిన వాటిని ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. కవులకు, శర్మగారికి మా ధన్యవాదాలు. ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయం చెప్తుంటే మీరు చదవట్లేదు ఎందుచేత అని అంటున్నారు. యువలైక్ కార్యక్రమం హైలైట్ గా ఉంటుంది. ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయం ఉత్తరాలు వస్తే మేము ఖచ్చితంగా అభిప్రాయం అయితే చదివి వినిపిస్తామండి. అందులో ఎలాంటి డౌట్ లేదు, మీరు రాసు ఉండండి. ఆకాశవాణి నిర్వాహకులకు, ఉభయకుశలోపరి సిబ్బందికి నమస్కారాలు అంటున్నాను. నమస్తే అండి. ఘంటసాల ఇతర గాయకులు పాడిన దేశభక్తి గీతాలను కూడా వినిపించండి అని అంటున్నారు. ఉద్యోగ వార్తలను తప్పగా ప్రారంభించండి అని అంటున్నారు. ఎవరు అంటే గుంటూరు నుంచి అంకరాజు రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. ఇక ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి రాస్తున్నారు. ఉభయకుశలోపరికి స్వాగతం, నమస్కారం అంటున్నారు. పింగళి వెంకయ్య గారి గురించిన కార్యక్రమం చాలా బాగుంది. 3వ తేదీ కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వినులు విందుగా ఉంది. కరహర ప్రియ రాగాలపన కీర్తన, ఆనంద భైరవి రాగం కీర్తన చాలా మధురంగా ఉన్నాయి. బుధవారం ఆలోచనలో దానాల గురించి వివరించారు, బాగుంది. కానీ అవయవ దానం గురించి ఇంకా వివరిస్తే ఉపయోగకరంగా ఉండేది. అదే రోజు బాడీ చెకప్ గురించిన ప్రోగ్రాం ప్రయోజనకరంగా ఉంది. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, దేవదేవం భజే అన్నమయ్య కీర్తన మమ్మల్ని ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించాయంటున్నారు. ధన్యవాదాలు అని రాస్తున్నారు. అలాగే ఆదివారం కర్ణాటక సంగీత కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్ శ్రేయ, ఫణి రాజలక్ష్మి గార్ల గాత్ర కచేరి అద్భుతంగా ఉంది. మంచి కచేరి ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఎవరు రాస్తున్నారంటే, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి సురేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసాపేట నుంచి నరేష్, ఇంకా వాళ్ళ గ్రామ ప్రజలంతా రాస్తున్నారు. 8వ తేదీ 3 గంటలకు ప్రసారమైన టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు చాలా బాగున్నాయంటున్నారు. ఇక 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారాలు మీడియం వేవ్ రేడియో సెట్లో ప్రసారం చేయడం లేదు. దయచేసి మీడియం వేవ్ రేడియో సెట్లో కూడా హిందీ చిత్రగీతాలు వినిపించండి అంటున్నారు. ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఉభయకుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. వారాంతం కార్యక్రమాన్ని మేము వింటూనే ఉంటాం. వారాంతం కార్యక్రమాలన్నీ వింటూనే ఉంటాము అంటున్నారు. 1 గంట 10 నిమిషాలకు పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుతున్నాం అంటూ రాస్తున్నారు. హనుమాన్ నగర్ నుంచి గోపాలకృష్ణ, అభీ, డార్విక్, వంశీ, దామిని, సరోజిని. ఓకే అండి. తర్వాత ఇంకెవరు రాశారో చూద్దాం. ఉభయకుశలోపరికి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. 3వ తేదీ ఆగస్టున ప్రసారమైన సంగ్రామంలో మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణ గారి ప్రసంగం చాలా బాగుంది అని అంటూ రాశారు. సర్విశెట్టి సుబ్బరామయ్య, చీరాల నుంచి. అలాగే 5వ తేదీ ప్రసారమైన సంగ్రామ స్వరాల జ్ఞాపకాల్లో మాజీ విద్యాశాఖ మంత్రి మండవ వెంకటకృష్ణారావు గారి గురించి శ్రీ రాజారావు గారి సంభాషణ బాగుంది. దివిసీమ తుఫాన్ అప్పుడు వారు చేసిన సేవలు అపూర్వం, అద్భుతం అంటూ రాస్తున్నారు. వనితావాణిలో శ్రీమతి గోగినేని భారతీదేవి గారి స్వతంత్ర పోరాటం గురించి, వారి జైలు జీవితం గురించి నాగలక్ష్మి గారి ప్రవచనం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటున్నారు. 7వ తేదీ ప్రసారమైన చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా కార్మికులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారితో సంభాషణలు చాలా బాగున్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో ఆనాడు ఆ చేనేత ఉద్యమం విదేశీ వస్త్ర బహిష్కరణ చేయటం, దేశీయ చేనేత వస్తువులు వాడటం వల్ల స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి కలిగించింది అని అంటూ రాశారు. 8వ తేదీ ప్రసారమైన స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి శ్రీ మువ్వల శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రసారమైన వనితావాణిలో స్వాతంత్ర్యోద్యమంలో సంగ్రామంలో వీరనారీమణి శ్రీమతి అందే లక్ష్మీ దంపతుల యొక్క స్వాతంత్ర పోరాటాలను, త్యాగాలను, వారి జైలు జీవితాలని గురించి, సమాజ సంస్కరణల గురించి శ్రీమతి తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అని రాస్తున్నారు. సర్వశెట్టి సుబ్బరామయ్య, చీరాల నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత రానున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసి పంపిస్తున్నారు. ఎవరనంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కట్ల రాజసం, సరోజ్ని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి, శ్రోతలందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. తర్వాత 12:40 ఉభయ కుసులో పారి కార్యక్రమం వినిపించండి. ఇంకా టైం పెంచమని అడుగుతున్నారు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం సూక్తి సుధులో సూక్తులు, దేశభక్తి గీతాలు బాగుంటున్నాయి, భక్తి రంజన్లో భక్తి గీతాలు బాగున్నాయి అని రాస్తూ, ఉదయం 11:12:10 ఉత్తరాలు పాటలు వినిపించండి, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో, వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. అనంతరం వినిపించిన లలిత గీతాలు విశేషాలు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది, ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, యువలే క్విజ్ కార్యక్రమం బాగుంది, హిందీ పాటలు కూడా బాగున్నాయి అంటున్నారు. సంస్కృత పాఠం, హిందీ పాఠం వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి, చక్కటి కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతోంది అని అంటూ రాస్తున్నారు వీరు. ఇంకెవరు రాస్తారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుసులో పరి చదువుతున్న నిర్వాహకులకు నమస్తే అన్న. నమస్తే అండి. ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల బాలాజీ రాస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10:00 ప్రసారం చేస్తున్న వార్తావాహిని వివిధ ప్రముఖులతో కార్యక్రమాలు బహు ప్రశంసనీయం అని అంటున్నారు. ఇందులో ఈరోజు ఉన్న కార్యక్రమానికి సంబంధించిన విషయాలు, అలాగే ఆ రంగానికి చెందిన ప్రముఖులతో పరిచయ కార్యక్రమం అద్భుతంగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఆ కార్యక్రమం ఎన్నో విలువలను, ఎన్నో విషయాలను తెలుపుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే సాయిగిరిషి గారు, అనపర్తి కనపర్తి రాణి, అలాగే ఇంకా వివిధ మంది ఆర్జేలు కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారు అంటూ రాశారు. ఉదయం కార్యక్రమాలు రావడం లేదు, దయచేసి యాప్లో వినిపించండి అని అంటున్నారు. ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం, చిత్రగీతాలు బాగున్నాయి, మంచి సినిమా పాటలు వేస్తున్నారు, రాబోయేది పాటలు బాగుంటున్నాయి, వినిపిస్తున్న విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటున్నారు. వనితావాణి ప్రతిరోజు 1:30 ఇందులోని అంశాలను బాగుంటున్నాయి, విలువైన సమాచారం పొందుపరుస్తున్నారు, వినిపిస్తున్న విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు దోనల్ల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నమస్తే అంటున్నా. నమస్తే అండి. మాకు ఏకచిత్ర గానం వినిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కొంచెం మెలోడీ సాంగ్స్ కూడా వినిపించండి, అలాగే సంక్షిప్త చిత్రం వినిపించండి అంటూ రాస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమాల్ దిన్నె విలేజ్ నుంచి పంచర్ భాషా జలీల్ రాస్తున్న ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఢిల్లీ నుంచి రాస్తున్నారు, ఈ వారం మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత మురళి భట్టిప్రోల్ నుంచి రాస్తున్నారు, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి, ఈరోజు సరస్సు వినోదిని సమస్యాపూర్ణం బాగుంది, చదివిన తీరు చాలా బాగుంది అంటున్నారు. అలాగే రాబోయే అతిథి శీర్షికన కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. కార్యక్రమం సమయం పెంచండి, హిందీ పాఠం కార్యక్రమం బాగుంటోంది అని రాశారు. అల విరిసిన తోటలో విరబూసిన గులాబీల అందం, కోటి నక్షత్రాల నడుమ పున్నమి చంద్రుడు అందం, గుమ్మానికి పచ్చని తోరణాలు అందం, మన ఈ కార్యక్రమానికి ఉభయ కుసులోపరి కార్యక్రమం అందం అంటూ ఉభయ కుసులోపరి గురించి చాలా అందమైన చిన్న కవిత కూడా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మురళి భట్టిప్రోల్ నుంచి ఈ కవితను అయితే పంపించారు. యువలయ కార్యక్రమం సమయం పెంచండి, నిండుగా ఉంటుంది అంటున్నారు. అలాగే భజన గీతాలు గురువారం ఆదివారం వినిపిస్తున్నారు, పేరు మాత్రమే చెప్తున్నారు, ఊరు పేరు చెప్పడం లేదు, ఊరి పేరు కూడా చెప్పండి అని రాస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే గుంటూరు నుంచి నాగభూషణం రాస్తున్నారు, విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుసులపరి కార్యక్రమం వారికి నమస్కారం. గత వారం ఉభయ కుసులపరి కార్యక్రమం నిర్వహించిన తీరు చాలా చాలా ప్రశంసనీయం, వీలైనంత ఎక్కువ మంది శ్రోతల అభిప్రాయాలు అత్యంత స్పష్టంగా, వేగంగా, లైవ్లీగా చదివిన మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఈ ఉదయం శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి సోదరీమణుల గానం వినులు విందుగా ఉందండి, పాత తెలుగు చిత్ర గీతాలకు ప్రాముఖ్యత కల్పించి విరివిగా వినిపించగలరని మనవి అని రాస్తున్నారు. సూక్తి సుధ భక్తి రంజన కార్యక్రమాలు బాగుంటున్నాయి, మిగిలిన కార్యక్రమాలు అన్నీ కూడా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాస్తున్నారు. ధన్యవాదాలండి మీకు ఈ మెసేజ్ని పంపించినందుకు. ఇక ఈ సందేశం ఎవరు పంపించారంటే పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు.

ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అన్నా. నమస్తే అండి. ఈ రోజు రాబోయే అతిథి కల్పలత కార్యక్రమంలో పాటలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి, ధన్యవాదాలు అంటున్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం స్థాపించి 34 సంవత్సరాల సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. ఓకే అండి. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, రమణమ్మ బ్రహ్మానందరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులను ఏమని రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఆగస్టు 6వ తేదీ ప్రసారమైన గురువారం రాత్రి 8 గంటలకు ప్రసారమైన సాహిత్య కార్యక్రమం శ్రీ రావి రంగారావు గారి దివ్య కవితలు విన్నాము. మట్టి మనిషి గురించి చక్కగా వివరించారు. ఇంకా వినాలనిపించింది, వారికి మా ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఆగస్టు 7వ తేదీ శుక్రవారం 6:30 పల్లెసీమల్లో రంగస్థలి కార్యక్రమంలో శ్రీ తుందూరు వెంకటరమణ గారు పాడిన సత్యహరిశ్చంద్ర పద్యాలు విన్నాం. చాలా చక్కగా ఆలకించారు. ప్రతి పద్యం మమ్మల్ని మైమర్పింపజేసింది, చక్కగా పాడారు, వారికి మా అభినందనలు అని అంటున్నారు. మంగళవారం రాత్రి చిత్రజగత్లో హిందీ ఫిల్మ్ గీతాలు విన్నాం, మాకెంతో నచ్చాయి, ఈ కార్యక్రమం హైలైట్గా చాలా చక్కగా ఉన్నాయి ఈ పాటలు అని అంటూ వారు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, ఈరోజు సరస్సు వినోద్ని సమస్య పూర్ణం చాలా బాగుంది, యువల క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన పంపించారు. అమలాపురం నుండి పేరూరు రామచంద్రరావు, ఆకాశవాణి సిబ్బందికి శ్రోతలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే చెప్పేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా అండి. ఇక మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ కొత్తగూడెం నుంచి రాజసం సరోజిని మాయ రాసి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరికి నమస్కారాలు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ గత వారంలో పునఃప్రసారమైన డాక్టర్ జంజాల జయకృష్ణ బాబుజీ గారి సూక్తి సుధ విన్నాం. సాధారణ సాధువు సంగంబు ఈ అంశం గురించి చక్కగా వివరించారు. గత వారంలో సంస్కృత పరిచయం డాక్టర్ బులుసు అపన్న గారి నిర్వహణ బాగుంది, ముఖ్యంగా విద్యార్థిని ప్రదర్శించిన ఉత్సాహం వచ్చిందండి అంటూ గత వారం ఆ రాత్రి పునఃప్రసారమైన అప్పగింతల నాటకం హాస్య చమత్కార భరితమైన సందేశంతో ఆకట్టుకుంది అంటూ రాస్తున్నారు. ఎవరు అంటే డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య, హైదరాబాద్ నుంచి. ఇంకా శ్రీ నండూరి సుబ్బారావు గారి దర్శకత్వంలో ప్రసారమైన సినిమాయణం హాస్యనాటికను పునఃప్రసారం చేయ కోరిక అని అంటున్నారు. ఈ నెల 29వ తేదీ అంటే జూలై 29వ తేదీ ప్రముఖ ఆంధ్ర కవి పండితులు శ్రీ ఇంద్రగంటి హనుమశాస్త్రి గారి జయంతి. ఆ సందర్భంగా ఆయన ఈ నెల ఆగస్టు 29వ తేదీ అంట సాహిత్యాన్ని కానీ సాహిత్యంపై ఒక ప్రసంగాన్ని కానీ ప్రసారం చేయ కోరిక అని వారు కోరుతున్నారు. నేటి సరస్సు వినోదిని సమస్యాపూర్ణం లో డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారి నిర్వహణలో చక్కగా సాగింది, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఇక గత వారం డాక్టర్ గుమ్మా సాంశీరావు గారు రాధా మాధవ కవిని గూర్చి కావించిన ప్రసంగం హృదయంగమం. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య వారు వారి సందేశాన్ని పంపించారు. ఈరోజు సరస్సు వినోదని కార్యక్రమం చాలా బాగుంది, కల్పలత ఉత్తరాలు పాటలు చాలా బాగున్నాయి, యువల క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈ వారం ప్రసారమైనటువంటి ఉభయ కుశలపరి కార్యక్రమంలో శ్రోతలు పంపించినటువంటి అభిప్రాయాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: राष्ट्रपति ध्वज किसी भी डिसिप्लिन फोर्स के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है. पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं.
0: मद्रास, कोलकाता, मध्यप्रदेश, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చించారు నిన్న.

0: అమెరికా ఉపాధ్యక్షుడు జేడ్ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బి ఆంగ్లంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్షిపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మత్తు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమం తర్వాత ఆంధ్ర కేసరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. రచన ఆరుత్ర.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. వార్తల వివరాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేసే అవకాశం ఉందని, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 50వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వకారణం అని అన్నారు.
1: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగలిగే సామర్థ్యం ఆదివాసీలకుంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
0: గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 2,500 కోట్ల రూపాయలతో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందించిందని గుమ్మడి సంధ్యారాణి వివరిస్తూ,
2: ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్లాలంటే కొద్దిన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2,500 కోట్లతో రోడ్లు, సదుపాయాలు కల్పించాలని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే.
0: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవనతత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసీలు అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ప్రజాప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగి ఉందంటే అందుకు కేంద్రంలో బలమైన నాయకత్వం కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఇబ్బందులు కలుగచేస్తున్నప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్న కేంద్ర నాయకత్వం మన భారతదేశం సొంతమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది లేస్ హస్తకళాకారులకు అధికారులు నిన్న ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు హస్తకళాకారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో వాటిని స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపిణీ చేశారు. నాటక రంగంతో పాటు పద్య నాటకాలు, జానపద కళారూపాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన నాటక అకాడమీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక కళాకారుల పింఛన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర శాసనసభ

0: వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు భూమి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చని అన్నారు. డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నానని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక త్వరగా కోలుకోవాలని కోరుతూ విద్యార్థులు నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దగ్గుపాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన నిన్న సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 18,74,000 రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నంద్యాల పట్టణంలోనే 507 మందికి 3,79,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్లు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె నిన్న కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున సాగునీటికి నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణం అని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు,

ప్రార్థనా శ్లోకాలు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు దేశం కోసం జీవిద్దాం అనే పాటతో మన ముందుకు వస్తున్నారు బిందుశ్రీ, డింపుల్ శ్రీ, హర్షిత, హరిణి.

కాదంటే ఇక కుదరదులే. ధర్మం కోసం జీవిద్దాం, కర్మ మార్గమున నడిచేద్దాం, రక్కసి మూకల గుర్తిద్దాం, రామ బాణమున సంధిద్దాం.

0: జై రామ జై జయ రామ అంటూ ఈ గేయాన్ని చక్కగా పాడారు. ఇప్పుడు మార్పు కథ చెప్పడానికి మన ముందుకు 6వ తరగతి చదువుతున్న చంద్రిక సిద్ధంగా ఉంది. అనగనగా ఒక అడవి, అడవిలో 3 స్నేహితులు, అవి నెమలి, కోకిల, కాకి. ఇవి 3 కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి. వీటిలో నెమలి గుణం ఇతరులకు సహాయం చేయడం, కోకిల గుణం ఎదుటి వారిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, అలాగే అందరినీ సమానంగా ఆదరించడం, కాకి గుణం ఎదుటి వారిని హింసించడం, గొడవ పడటం. వాటి వాటి గుణాలు ఎలా ఉన్నా అవి కలిసి హాయిగా జీవించేవి. కానీ ఒక్కొక్కసారి కాకి పెట్టే హింసను తట్టుకోలేక ఇతర పక్షులు జంతువులు తిరగబడేవి. అవి తిరగబడ్డ ప్రతిసారి నెమలి కోకిల వెళ్ళి అడ్డుకునేవి. నెమలి కోకిల చేసే మంచి పనుల వలన అవి ఏమీ అనకుండా కాకిని వదిలేసేవి. ఇలా నెమలి కోకిల కాకిని కాపాడుకుంటూ జీవించసాగాయి. ఒకరోజు నెమలికి కోకిలకు కాకి మీద కోపం వచ్చి కాకిని నిలదీశాయి. నెమలి అంటుంది, కాకి నీవు కూడా ఇతరులకు హింసించకుండా చక్కగా కోకిలలాగా అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటూ సంతోషంగా ఉండవచ్చుగా అంది. అప్పుడు వెంటనే కోకిల కూడా, అవును, నువ్వు కూడా చక్కగా మాలాగే ఇతరులకు సహాయం చేస్తూ మాతో కలిసి సంతోషంగా ఉండవచ్చుగా అన్నది. వీటి మాటలు కాకికి నచ్చలేదు. నెమలిని కోకిలని తిట్టి వీటి నుండి దూరంగా వెళ్ళింది. వీటితో కలిసి ఉన్నప్పుడు చేసినట్టుగానే దూరంగా వెళ్ళాక కూడా అలాగే అందరినీ హింసించసాగింది. కాకి ప్రతిసారి ఇతరులను హింసించినప్పుడల్లా అవి తిరిగి దీనిని కొట్టేవి, ఎదురు తిరిగేవి. అప్పుడు కాకికి ఇలా అనిపించింది, నేను వాళ్లతో ఉన్నప్పుడు ఎవరూ నన్ను ఎదిరించలేదు, మరి ఇప్పుడేమో ఇలా ఎదురుస్తున్నారేంటి, కొడుతున్నారేంటి, ఎందుకు అనుకుంది. అప్పుడు నా స్నేహితులు నాతో ఉండబట్టే కదా నన్ను ఎవరూ ఏమీ అనలేదు, వారి మంచితనం వలనే కదా నన్ను వాళ్ళు కాపాడగలిగారు అని కాకి తన మనసులో అనుకుంది. తన తప్పు తను తెలుసుకుంది. అప్పుడు వెంటనే నెమలి కోకిల దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి మిత్రులారా అని వేడుకుంది. ఇక నుండి నేను కూడా మీలాగే ఇతరులకు సహాయం చేస్తాను, ఎదుటి వారిని ప్రేమగా ఆదరిస్తాను అంది. నెమలి కోకిల ఎంతో సంతోషించాయి. నీవు మంచిగా మారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాయి. అప్పటి నుండి నెమలి కాకి కోకిల మంచితనానికి మారుపేరుగా నిలిచాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మన మంచి కోరేవారు ఏవి చెప్పినా మనం దానిని వినాలి, అనుసరించాలి. కట్ట బ్రాహ్మణ ఏకపాత్ర అభినయం చేయడానికి మోక్షిత్ వర్మ 7th క్లాస్ నుండి వస్తున్నాడు.
1: నీవేనా జాక్సన్ దొరా అనే మనిషివి? మా చేనులో వ్యవసాయం చేసుకున్నందుకు శిస్తు చెల్లించలేదన్నావట, సామంతరాజుల కప్పం కట్టలేదు అన్నావట, వడ్డీ కూడా అలాగే ఉందని మా మీద నేరం ఆరోపించావట. శిస్తు, గిస్తి, కప్పం, వడ్డీ, వర్షం పడుతుంది, భూమి పండుతుంది, మీకెందుకు కట్టాలి రా శిస్తు? ఎన్నడైనా ఎండలోకి వచ్చావా? ఈతను ఎత్తావా? నడుము కట్టి నాగలి పట్టి దుక్కి దున్నావా? నారు పోసావా? నీరు పెట్టావా? కోత కోసావా? కుప్ప నూర్చావా? కష్టం చేసే కర్షకులకు గుక్కెడు గంజి నీళ్లు పోసావా? గడ్డ తీసి కాలుకొందిన మా రైతు బిడ్డల పాదాలకు పసుపు నూరి పారాని పెట్టావా? లేదా మామవా, మరిదివా, మానవహీనుడా? ఏమని అడుగుతున్నావురా శిస్తు? ఎవరిని అడుగుతున్నావురా కిస్తి? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తినే నీకు శిస్తెందుకు కట్టాలిరా? పైరు కోసి ధాన్యం నూర్చి మా రైతు సోదరులు మీ పరదేశీయులందరినీ చుట్టుముట్టి కోట కూల్చి కాలరాశి నూర్చి పిప్పు చేయగలరు. జాగ్రత్త, వర్తకులుగా మా దేశంలోకి అడుగుపెట్టి వంచనతో అధికారం సంపాదించుకున్న కుక్కలు మీరు. నాడు వచ్చారు, నేడు ఉన్నారు, రేపు పోతారు అన్న సామెత మీకు నిజమవుగాక. భారత వీరులం, భారతమాత దాసి సంఖ్యలు ఛేదించి మిమ్మల్ని వెళ్ళగొడతారు. వందే మాతరం, జై భారత్ మాత.
0: ఏకపాత్ర అభినయం చాలా చక్కగా చేశాడు. తెలుగు పద్యాలు ఆలపించడానికి 7వ తరగతి విద్యార్థులు దివ్య, సునైన సిద్ధంగా ఉన్నారు.

ప్రభంజనం అంటూ పాటని చక్కగా పాడారు. అయోధ్య రామయ్య అన్నయ్య గేయం పాడడానికి మన స్నేహితులు దేవహర్షవర్ధన్, సీతారాం, గణేష్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.

విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరపై మీద కీడు తెచ్చుర సుమతి.

0: రకుము సుమతి.
1: తెలుగు పద్యాలు చాలా చక్కగా చెప్పారు. జయము జయము భరతమాత గేయం పాడడానికి 7వ తరగతి విద్యార్థులు హరిణి, సునైనా, దివ్య సిద్ధంగా ఉన్నారు.

0: అంటూ గేయాన్ని చాలా చక్కగా పాడారు. ఇప్పుడు మన స్నేహితులు కే మోక్షిత్ శివవర్మ, ఎస్ లక్ష్మీ శ్రీనివాస సీతారాం, జి గణేష్, బి రేణుకయ్య, ఆర్ దివ్యతేజస్విని, ఎం వైష్ణవి శ్రీ సాయి, జి హర్ష నాగవర్ధన్, డి దేవహర్షవర్ధన్, కె సాయి సునైన భువన విజయ సభా స్కిట్ ను చూపించడానికి మన ముందుకు వస్తున్నారు.
1: రాజాదిరాజ రాజమార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయలు వారు విచ్చేయుచున్నారో.
2: అష్ట దిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా సాగిస్తున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపచేయండి.
3: చిత్తం రాజేంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలన్నది మా అభిలాష.
4: మీ ఆలోచన నిజమే పెద్దనామత్య, కానీ ప్రభువుల పాలనలో అనేక భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో?
2: అదేమిటి సూరణకవి, మందారు మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుంటారా? తెలుగు అదేల

0: మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎందుకు మమకారం ఉండదు? పెద్దనగారు, కౌలారా, మేము పద్యమును తర్వాత పూరిస్తాం, ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి.
1: చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే మా శిరోధారి.
0: పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజలై రణుజాగ్రజులుగా.
1: ఆహాహా, ఏమి సమస్య? అన్న తమ్ముడు తమ్ముడన్నలయ్యారా? ప్రభు, నా పూరణ ఇదిగో. పుష్యమింబరతాక్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడా శ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడ, అగ్రజానుజులై రణుజాగ్రజులుగా. కాని లోక వ్యవహారంలో రామలక్ష్మణ భరత శక్యుడు అని ఉంటుంది.
0: అర్థవంతంగా పూరించండి.
2: పల్లెల ప్రజలకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు, చిలుకలు, ఎద్దులు శర్కరతో నునరించి ఆర్చ కడబెట్టడుచో, కరి మరచే వర్తకుండు ఆ కరి నెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్.
3: ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకుపోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టునా? హాహాహా, ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైన చక్కెరతో చేసిన బొమ్మల వ్యాపారి పగలంతా వాటిని అమ్మాడా? సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తబెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మరిచాడని ఆ ఎలుక ఏనుగు బొమ్మను తన రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావన వినులు విందుగా ఉంది.
0: బహుబాగు,
3: కృతజ్ఞతలు మహారాజా.
0: ముద్దు పలుకులు ముక్కు తిమ్మన కవి, అందుకోండి గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న, దీన్ని పూరించండి.
4: రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేం, అయినా భగవంతుని దయతో పూరించదును. ఆడిన మాటను తప్పిన గాడిద కొడు కంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న.
5: ఆడిన మాటను తప్పిన మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. దృష్టంతా రూపంలో సాగిన మీ పూరణ భల
0: దూర్జటి. తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు మీ వంతు.
5: ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం కాని సమస్యనిచ్చారు, అయినా చక్కగా పూరించెదను నిన్ను.

0: భళ శ్రీకాళహస్తీశ్వరం వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి మన కవులు మన సభా గొప్పతనాన్ని గురించి పొలంలో పనితో పాటు పాటలు పద్యాలు పాడుకునే వైఖరి అద్భుతం.
1: అవునవును, జానపదుల సొత్తు జానపదం, సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు, మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి.
2: మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభో.

0: అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక తోక వెనక బాగానే ఉందా? ఆ మేక తోక వెనక మరొక మేక ఉందా? ఇలా మేకల పోతున్న తీరును మేక తోక అనే దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు.
1: శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు.
2: రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్త కుండ ఈ పదాలను ఆధారంగా చేసుకుని ఒక భారతార్థంలో పద్యం చెప్పండి.
1: చిత్తమ్మ మహాప్రభు, రామభక్తుడైన నాకు భారతార్థ పద్యాన్ని పూరణకు ఇచ్చారు. పూరణ చేసేదను ఓ

0: పింతు పాండుసుతులన్ ఉరమునన్ పూలదండ రేకొత్త కుండ.
1: ఓ ఈ కురురాజ, నీ కుమారుడు దుర్యోధనుడి ఉత్తగోల కలిగిన మనసు, ఆకారంలో కొండలాగా ఉంటాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వం నాశనం, సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు.
2: చాలా బాగుంది రామభద్ర. తరువాత పింగళి సూరన, మా ఆరాధ్య దైవం శ్రీహరి దశావతారాల గురించి ఆసువుగా ఒక పద్యం చెప్పమని వేరొకరు పంపారు, ప్రారంభించండి.
3: శ్రీకృష్ణదేవరాయ, మీరు కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమయ జడని

0: ಝಂಡೇ ದಸರ ಧರಾಮುಡಾಯ್ ದಸ ಕಂಠ ದೇ ಘಟಾರ್ಚೆ ಸೌರ್ಯಾಯ್ ದೃಷ್ಟುಲ ಸಂಹರಿಂಚೆ ಬುದ್ಧುಡೈ ತ್ರಿಪುರ ಸ್ತ್ರೀಲ ಬುದ್ಧಿ ಮಾರ್ಚಿ ರುದ್ರುಛೇ ವಾರಿ ಭರ್ತನು ದೃಂಗ ಜೇಸೆ ಕಲ್ಕಿಯಾಯ್ ಮೆಚ್ಚ ಸಂತಿತಿ ಬಿಟ್ಟು ಮಾರ್ಚು ಹರಿದಸೇವತಾರ ಚರಿತ್ರಮ ಅಭಿನುತಮ್ಮು.
1: సూరణగారు దశావతారాల గురించి మనోహరంగా వివరించారు.
0: ధన్యవాదములు ప్రభు.
2: మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యను ఇచ్చారు. మీరు అనుమతిస్తే అది మీకు ఇస్తాను.
1: తప్పకుండా, సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి.
2: అందుకోండి మహాప్రభు. అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే, దీనిని మీరు పూరించండి.
0: అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య.
1: అష్టదిగ్గజ కౌలారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసదును, ఆలకించండి.

0: మన సభలోని వారిని ఉద్దేశించి బహుబాగా చెప్పారు ప్రభు.
1: కవి పండితుల్లారా, మీ పద్యగానంతో నా మనసెంతో ఆనందంతో నిండిపోయింది. మీ అందరికీ కృతజ్ఞతలు.
2: రాముని భజనకు రమ్మని పిలిచిన రాలేననకే ఓ మనసా అంటూ గేయం పాడడానికి నిత్యశ్రీ, తేజస్విని, పూర్విక, వైష్ణవి సిద్ధంగా ఉన్నారు.

0: మానస.
1: చాలా చక్కగా పాడారు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన పాడడానికి నిత్యశ్రీ, తేజస్విని, చంద్రిక సిద్ధంగా ఉన్నారు.
2: చక్క

0: చాలా చక్కగా పాడారు. మీరిప్పటి వరకు శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అవనిగడ్డ యొక్క విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదములు.
1: బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి జరుగుతున్న కథ. రచన శ్రీ ఆకెళ్ళ. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, పి రంగనాయకులు. సంగీతం కె సత్యనారాయణమూర్తి. నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. వినండి జరుగుతున్న కథ.

హలో రాణి, నువ్వా? బాగున్నావా? అందరం బాగున్నాం. ఆహా, కొత్తిలా? కొత్తింటికేమి, బ్రహ్మాండంగా ఉంది. గృహప్రవేశానికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రానేలేదుగా. అలాగా? సరే సరే, మా అత్తయ్య వాళ్ళ బాగున్నారే, ఇప్పుడే కాసేపట్లో రావాలి. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారు స్టేషన్ కూడా వెళ్ళారు తీసుకురావటానికి.

0: రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను, బాయ్ బాయ్. రండి అత్తయ్య, రండి మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య?
1: బాగా జరిగిందమ్మా. మధు ఏడి?
0: మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, రాలేదా?
1: రాలేదమ్మా,
0: ఆఫీస్లో కుదరలేదేమో.
2: అయ్యో, మీరు వచ్చేసారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగానమ్మా.
3: అవునా? స్టేషన్లో మీ నాన్న నిలబడినిస్తేగా అన్నిటికీ కంగారేరా.
2: వెల్కమ్ టు తెనాలి నాన్న. ఇలా మన సొంతింట్లో మనం ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా నాన్న.
1: అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా.
3: అవునరా, చాలా సంతోషంగా ఉంది.
2: పార్వతి, పార్వతి, సామాన్ లోపల పెట్టు, అమ్మా నాన్న విశ్రాంతి తీసుకుంటారు.
0: అలాగేనండి.
3: అయ్యో, నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకెళ్తాలే.
0: మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి.
2: అమ్మా, తీసుకెళ్ళని. నానా, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళి అర్లీగా వచ్చేస్తాను. బైదిబై, మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానంది, ఏ క్షణంలైనా రావచ్చు. ఉంటాను, వస్తానమ్మా.
3: మంచిదిరా.
2: అలాగే.
3: ఏమండి చూసారా, వాడు ఆదరణ ఆపే అయితా? అలాంటి వాడిని మీరు అనుమానించారు. వాడి ఇంటి కోసం డబ్బు అడిగినప్పుడల్లా నాకేదో కొడుతుంది నాకేదో కొడుతుంది అంటూ సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు?
1: నేను పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే, నెల నెల పెన్షన్ కూడా ఉండదు, కనుక ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా.
0: నానా, ఎంతసేపు అయిందానా మీరొచ్చి?
1: ఇప్పుడేనమ్మా.
0: ఆరోగ్యం బాగుందా అమ్మా?
3: బాగుందమ్మా.
0: నానా, మీ మోకాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తెచ్చాను, రాయండి.
1: చాలా సంతోషం తల్లి.
3: అల్లుడి గారు రాలేదా అమ్మా?
0: రాలేదమ్మా.
3: ఆయన ఉద్యోగం విషయం ఏమైంది?
0: అదే స్థితి. కిందటి నెలలో 100 మందిని ఉద్యోగంలో నుండి తీసేశారు, ఈ నెలలో 200 మందిని తీసేస్తావు అంటున్నారమ్మా.
1: అల్లుడు గారు ఉద్యోగం పోతుందనే కదమ్మా, వ్యాపారం చేసుకుంటాడు అని డబ్బులు పట్టుకెళ్ళావు కదా.
0: తీసుకెళ్లిన 10 లక్షలు మా వీధి గదిని షాప్ గా మార్చడానికే సరిపోయినాయి నానా. ఇప్పుడేమో షాప్ లో సరుకులు దింపడానికి 5 లక్షలు కావాలి, మీరే ఎలాగల సర్దాలి నానా.
1: ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలిందనమ్మా?
0: అవునులే, తమ్ముడికి ఇవ్వటానికైతే ఉంటాయి.
1: ఇంత క్రితం నీకు కూడా 10 లక్షలు ఇచ్చానుగా తల్లి.
0: ఇచ్చారు కానీ సరిపోలేదు నానా, మీరే ఎలాగల సర్దాలి నానా, లేకపోతే నా కాపురం కూలిపోతుంది, మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా.
3: అయ్యో, అలా మాట్లాడకమ్మా.
0: మాట్లాడికేం చేయమంటారు? తమ్ముడినేమో బాగా చదివిచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశారు, నన్నేమో ఇంటర్తోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తుడికి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదే డబ్బుదే డబ్బుదే అంటాడు, మీరేమో లేదో లేదో లేదో అంటున్నారు. మధ్యలో నేను చేస్తున్నా ఈ దిక్కు మళ్ళీ బతుకు బతికే కంటే రైలు పట్టాల మీద అడ్డంగా పడుకుంటే దరిద్రం తీరిపోతుంది.
1: అయ్యో అయ్యో అయ్యో, ఏంటి దీని పరిస్థితి?
3: పాపం, మధ్యలో అది నలిగిపోతుందండి. వ్యాపారం అన్న తర్వాత షాపు నిండా సామాన్లు ఉండాలి కదా, అది అడిగేది కూడా న్యాయమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
0: అత్తయ్యా, వదిలి గారు వచ్చినట్టున్నారు.
3: అవునమ్మా, లోపలికి వెళ్ళింది.
0: మావయ్య, నాకు తోచినట్టుగా మీ గదంతా సర్దేశాను, ఒక్కసారి మీరు కూడా చూస్తే.
1: అలాగేనమ్మా, అలాగే.
0: అత్తయ్యా, మీకు విషయం చెప్పాలి.
3: ఏమిటమ్మా?
0: ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అత్తయ్యా.
3: పర్వాలేదు, చెప్పమ్మా.
0: మరి నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది అత్తయ్యా.
3: అవునా? చాలా సంతోషం తల్లి.
0: కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్యా.
3: ఏమ్మా?
0: అత్త మామ పార్వతీ పరమేశ్వరులాగా ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? నేను ఉద్యోగానికి పోతే వంట ఎవరు చేస్తారు, వంటెవరు కడుగుతారు, ఇల్లెవరు తుడుస్తారు, బట్టలెవరు ఉతుకుతారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా?
3: అయ్యో, అలా అంటే ఎలా అమ్మా? అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి.
0: మీ అబ్బాయి కూడా ఇదే మాట అన్నారు అత్తయ్య, ఇంత ఇల్లు కట్టుకున్నాము, బోళ్ళన్ని అప్పులైపోయాయి, ఆ బాకీలన్నీ నువ్వే తీర్చాలి అని.

0: కుదరదని చెప్పేశానత్తయ్యా.
1: అయ్యయ్యో, ఎందుకు అలా చెప్పావమ్మా? నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. ఇంత ముద్ద వండి పాడాడు నాకేం కష్టం కాదు, నా అమ్మ కాదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళు.
0: సరే అత్తయ్య, మీరు అత్తయ్యే కాదు మా అమ్మ కూడా.
1: అమ్మగానే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా?
0: అలాగే అత్తయ్య. కాఫీ తీసుకురానా?
1: వద్దమ్మా.
2: అమ్మాయి.
0: మావయ్యా.
2: అమ్మా, రూమ్ అంతా బాగా సర్దేశావు, ఇక బెడ్షీట్లే వెయ్యాలి తల్లి.
0: అయ్యో, అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసొస్తాలేండి.
2: అలాగే అలాగే. ఏ శ్యామలా, ఏంటి ఆలోచిస్తున్నావు?
1: మన దుర్గ గురించేనండి.
2: పిల్లల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలమా చెప్పు.
1: కనలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలిగా. ఏమండి, అల్లుడికి ఉద్యోగం లేకపోతే దానికి సంసారం ఉండదు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. దాన్ని పిలిచి 5 లక్షలు ఏదిస్తామని చెప్పండి.
2: దానికి 5 లక్షలు ఇస్తే ఇక మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉంటేనేనే అంతా నీ చుట్టూ తిరుగుతారు. నా మాట వినవే, నాకేదో కొడుతుందే.
1: ప్లీజ్ అండి.
2: సర్లే, కానీ హలో. మధు, చెప్పరా చెప్పు. కలపవాడు బాకీ కోసం నీ ఆఫీస్కి వచ్చాడా? వాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? కోడలికి ఇచ్చేలేవా? నా దగ్గరున్న డబ్బులు ఇవ్వాలా? సరే సరే, అలాగే లేరా, ఇచ్చేస్తాలే. శ్యామలా, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసాయే. కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రమ్మన్నాడు మధు. ఏమే శ్యామలా, మన ఇంట్లో కర్ణపిశాచి ఉందేమే? సరిగ్గా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?
1: మీరేమన్నా ఇవ్వక తప్పదు కదా, అలాగే మన దుర్గకు కూడా.
2: సరే సరే, చేసేదేముందిలే, నువ్వు వెళ్ళి ఆ బ్యాంకు పుస్తకాలు అయితే తీసుకురాపో వెళ్ళు.
1: అలాగే.
2: ఏమిటో, ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?

0: అమ్మా వెళ్ళొస్తానమ్మా.
1: మంచిదమ్మా, డబ్బు జాగ్రత్త. ప్రేమధు, మీ నాన్న తెల్లవారులు దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో.
2: పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మిరియాలు చారు తాగితే దగ్గు తగ్గుతుంది.
1: అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరకు వచ్చింది?
2: నా దగ్గర మాత్రం డబ్బులు ఉండొద్దు. నిన్న నా జేబులో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారంటగా. నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
1: ప్రేమధు,
2: ఏంటి
1: ఇదిగో పర్సు ఈ బట్టల్లో ఉంది.
2: థ్యాంక్స్.
1: చాలా డబ్బుందిరా, జాగ్రత్త.
2: అది అది ఆఫీస్ డబ్బులే.
3: అత్తయ్యా నాకు కాస్త కాఫీ ఇవ్వండి.
1: అలాగేనమ్మా.
2: మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేస్తున్నావే.
3: నేనేం చేయమనలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది.
2: ప్లీజ్ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాలు తేవటం మా నాన్నకు అప్పగించవే. ప్లీజ్ నా బంగారానివి కదూ. ప్లీజ్. ఏంటి
4: ఏరా ఈ మధ్య తెలుగు పేపర్ వేయటం లేదేంట్రా?
2: నేనే వద్దన్నాను.
4: ఎందుకు వద్దన్నావురా?
2: ఇంట్లో మనిషికో పేపర్ అంటే బజ్జ.

0: పెరిగిపోతుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువు.
1: అలాగే లేరా
2: అమ్మా. పార్వతి ఇదిగో అమ్మా కాఫీ. కాఫీ బాగా రాలేదమ్మా, పాలు బాగా పలుచగా ఉన్నాయి
3: అన్నట్టు. మర్చిపోయాను మావయ్య, మన పాలుబూతువాడు మీ ఊరు వాడేగా, అతనికి డబ్బు కట్టేసి కారు తీసుకోండి. మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తాడు.
2: ఉదయాన్న ఆయనకి మంచు పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటువ నేను వెళ్తాను.
1: ఆడదాని ఒక్కతే చీకట్టు, నువ్వు ఎందుకే, నేను వెళ్తాలేవే.
3: అయితే వెళ్ళి డబ్బు కట్టేసి మార్నింగ్ వస్తానని చెప్పండి మావయ్య.
1: అలాగే అలాగేనమ్మా.
3: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్లు.
0: హలో, ఎవరు? మీరా మామయ్య గారు? నమస్కారం. ఏంటి మామయ్య గారు, పంపలేదు? మీరు వస్తారా? హలో హలో హలో. అమ్మో, కొంపలు అంటుకున్నాయి, ఆటంబాం పేలబోతుంది. అబ్బో అమ్మో అమ్మో అమ్మో.
3: ఏమంటున్నాడు మా నాన్న?
0: ఇక్కడికి వస్తానంటున్నాడే. ఆయన ఇక్కడికి వస్తే మూడో ప్రపంచ యుద్ధమేనే. అబ్బో అమ్మో.
3: ఎందుకు వస్తున్నట్టు? మీరు డబ్బు పంపలేదా?
0: అవును పంపలేదే. ఇప్పుడు ఏదో చెయ్యాలి. అమ్మో, ఆయన ఇక్కడికి వస్తే గదేది?
3: ఈ గదిలోనే ఉంచుతాం.
0: అమ్మో, ఈ గదిలో మా అమ్మ నాన్న ఉంటున్నారు కదే, మా వాళ్ళతో కలిసి ఉండటానికి మీ నాన్న ఒప్పుకోడే. ఆయనకి సపరేట్ గది ఉండాలి.
3: సరే సరే, ఏదో ప్లాన్ చేద్దాంలేండి.
1: ఇదిగోనమ్మా, ఆ పాలవాడికి డబ్బు కట్టేసి వచ్చేసాను, కార్డు కూడా ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళి పాలు తెచ్చుకోవాలమ్మా.
3: మీ దగ్గరే ఉంచండి మావయ్య, పాలు తీసుకురావాల్సింది మీరేగా.
1: సరే సరే, అలాగే.
0: నానా, మా మామగారు వస్తానని ఫోన్ చేశారు నానా.
1: అలాగా, రానివరా.
0: ఆయనకి గది మంచం అన్ని సపరేట్గా ఉండాలి నాన్న.
3: అవును మావయ్య, అసలే అనారోగ్యం మనిషి, ఆయనకి అన్ని సపరేట్గానే ఉండాలి.
0: ఆయన వెళ్ళే వరకు మీరే సర్దుకోవాలి నాన్న.
2: ఎవరు వెళ్ళేదాకరా?
3: రేపు ఉదయం మా నాన్నగారు వస్తున్నారు అత్తయ్య.
2: అవునా, చాలా సంతోషం తల్లి.
0: ఆయనకి గది మంచం అన్ని సపరేట్గా ఉండాలి.
2: దాందే ఉందిరా, 4 రోజులు సర్దుకుంటే పోలా?
0: ఈరోజే మీ గది ఖాళీ చెయ్యాలమ్మా, ఆయన రేపే వస్తున్నారు.
3: అబ్బా చేస్తారులేండి. అత్తయ్య, మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్లు కాస్త ఆ మూలకు సర్దేసుకోండి, సరేనా? పదండి.
2: ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు?
1: శ్యామలా, ఇంతకీ తూర్పు ఎటు?
2: ఏ తూర్పు తిరిగి దండం పెడతారా?
1: లేదే, మన గదికి వాస్తు ఉందో లేదో చూసుకోవాలి కదా.
2: అసలు మనకి గది ఎక్కడుందండి?
1: అబ్బా, ఇందాక మన కోడలి పిల్ల ఆ మూలకి కాస్త సర్దుకోండి అని చెప్పింది కదా. ఆ మూల మనకి వాస్తు సరిపోతుందో లేదో చూసుకోవద్దటే.
2: 4 రోజులు పోతే ఆయన వెళ్ళిపోతారు, మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి వాస్తు ఎందుకండి?
1: లేదే, నాకేదో కొడుతుందే. ఆ మూలే మనకి పర్మనెంట్ ఏమో అనిపిస్తుందే.

0: శ్యామలా, ఓయ్ శ్యామలా,
1: వస్తున్నా.
0: మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసి ఎవరో వచ్చారు చూడవే.
1: వస్తున్నానండి. రండి అన్నయ్య గారు.
0: ఎవరే?
1: వెంకుడు గారు వచ్చారండి.
0: అలాగా, నువ్వు మంచిళ్ళు తీసుకురాపో వెళ్ళు. రండి బాబు గారు, రండి రండి. నమస్కారం, బాగున్నారా?
2: ఉన్నాను.
1: మంచిళ్ళు తీసుకోండి అన్నయ్య గారు.
2: అలా ఉంచండి, నా దగ్గర ఉన్నాయి. ఇదే
1: గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు.
2: దేనికి రావాలి?
1: ఇల్లుని చూడ్డానికండి.
2: ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకులు సిమెంట్తోనేగా. ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేరి?
0: ఎవరు బావుగారు?
2: అదే మీ అబ్బాయి, మీ కోడలు.
0: ఆఫీస్కి వెళ్ళారండి.
1: కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు?
2: పట్టరండి.
1: అలాగే అన్నయ్య.
0: బావుగారు,

0: రిటైర్ అయిపోయినట్టున్నారు.
1: పార్వతి వాళ్ళ అమ్మ పోగానే వాలంటరీ తీసుకున్నాగా.
0: అదేమిటండి, పార్వతి వాళ్ళ అమ్మంటే మీ భార్యే కదా?
1: ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు.
0: అదేమిటి బావుగారు?
1: అయితే మీకు ఒక కథ చెప్పాలి.
0: చెప్పండి.
1: మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు, వేరే దారి లేక వాళ్ళమ్మ నగలు తాకట్టు పెడదామని బజారుకి తీసుకెళ్లాను. గిల్టు నగలు తాకట్టు పెడతామని సేటు కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు, గిల్టు అని ఆ క్షణం వరకు నాకు తెలియదు. తిన్నగా వెళ్ళి హాస్పిటల్లో కూతురు దగ్గరున్న వాళ్ళమ్మని అడిగాను. పెళ్లినాడు తప్పని పరిస్థితుల్లో గిల్టు నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది.
0: ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావుగారు?
1: తొలి రాత్రే నాకు నిజం చెప్పుండాలి. కనీసం కాపురానికి వచ్చేదానికి చెప్పుండాలి. పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది, నా అత్తగారు నన్ను మోసం చేశారు, మా మామగారు నన్ను మోసం చేశారు. లోకంలో కాసు కోసం ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
2: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి.
1: ఆ రోజు నుంచి 20 ఏళ్ళు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది.
0: ఏం బావుగారు?
1: ఆవిడ చనిపోయింది.
0: సారీ బావుగారు.
1: సారీ ఎందుకు?
0: మిమ్మల్ని కాస్త బాధ పెట్టినట్టున్నాను.
1: నాకేం ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఇదేనా వంట గది?
0: అవును బావుగారు.
1: బాగుంది. ఇదేనా నా గది?
0: మీరుండే 4 రోజులు ఆ గదిలో ఉండొచ్చు బావుగారు.
1: 4 రోజులు ఏమిటి? నా కోసం ఓ పర్మనెంట్ గది ఉండాలిగా.
0: మీకోసం ఒక పర్మనెంట్ గది? నాకేం అర్థం కావట్లేదు బావుగారు.
1: ఇదంతా మీకు షాకింగ్గా ఉంది కదూ. అయితే మీకు నిజం చెప్పాలి.
0: చెప్పండి.
1: ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి మీరు చాలా సాయం చేశారు. అయితే ఆ డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది, అవునా?
0: అవును బావుగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి.
1: అప్పుడు మీ అబ్బాయి, మీ కోడలు నా దగ్గరికి వచ్చారు. ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని, మీరు డబ్బిస్తే కానీ వీల్లేదు అని నా కాళ్ల మీద పడి ఏడ్చారు. నా డిపాజిట్లు రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నేను నోటు రాయించుకొని మరీ వడ్డీకి డబ్బు అప్పిచ్చాను. ఆ వడ్డీ నెల నెలా కట్టాలని, అలా కట్టకపోతే నన్ను ఇంట్లో పెట్టుకుని పోషించాలని, నాకు పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టాను. ఒప్పుకున్నారు. అలానే రాసిచ్చారు కూడా. అది ఆ రూము కథ.
0: మీరు చెప్పేదంతా నిజమేనా బావుగారు?
1: అంతాశ్చర్యం ఎందుకు? వడ్డీకి డబ్బు ఇచ్చినప్పుడు నోటు రాయించుకోమా, వడ్డీ కట్టకపోతే ఎలాగైనా సాధించుకోమా. మీరు రాయించుకోలేదా?
2: కొడుకులతో రాయించుకోవడం ఏంటండి, ఎప్పటికైనా వాళ్ళదే కదా.
1: కదా ఎప్పుడో వాళ్ళదవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటామా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు దాచి దేహి అంటూ ముష్టెత్తుకుంటామా? ఏమండోయ్, మూట మన దగ్గరుంటేనే కనీసం ఇంత ముద్ద పడేస్తారు, లేకపోతే మూటగట్టి ఓ మూలక విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
3: నాన్నా ఎంతసేపేంది మీరు వచ్చి?
1: ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళావు? నేను వస్తానని ఫోన్ చేసాగా.
3: కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాను. సెలవు అడిగితే ఇవ్వలేదు నాన్న.
4: ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు?
1: నీకు లీవ్ దొరకలేదా?
4: అది
1: సరే సర్లే, నా గది చూపించండి.
3: నేను చూపిస్తా, పదండి నాన్న.
4: నానా, మీ స్నానాలు ఇంకా కాలేదా?
1: కాలేదురా.
4: కామన్ బాత్రూమ్ ఉందిగా, చేసేయండి.
0: కామన్ బాత్రూమా? నాకేం ఇబ్బంది లేదురా, కానీ మీ అమ్మ బట్టలు ఎక్కడ మార్చుకుంటుందిరా?
4: మన్నింటికి ఎవరు వస్తారు నానా? ఎక్కడైనా మార్చుకోవచ్చు.
2: మీ మావయ్య గారు ఇంట్లో ఉన్నారు కదరా?
4: ఆయన ఎక్కడో గదిలో ఉంటాడు. మీరు గదిలోనే ఉండండి, హాల్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాల్ అంతా మీదే, హ్యాపీగా ఉండండి.
2: మధు, మీ మావయ్య గారు ఎందుకు వచ్చినట్టు?
4: ఆయనకి మాత్రం ఎవరున్నారమ్మా? మాకేం సంబంధం లేదని చెప్పి చేయొచ్చు, కానీ బాగుండదు కదా.
0: ఏమేవు పాపం, కుటుంబ గౌరవం కోసం

0: మామగారిని భరిస్తున్నాడు ఎరా.
1: అవునానా?
0: అవును, నువ్వు చాలా గ్రేట్ రా.
2: అత్తయ్య, ఇవాళ ఈయన ఫ్రెండ్ పెళ్లిరోజు, డిన్నర్కి వెళ్ళాలి. ఏమండి, మీరు త్వరగా తయారవ్వండి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మీతో పాటు మా నాన్నకు కూడా గుప్పెడు బియ్యం వండేయండి.
3: అలాగేనమ్మా.
2: అయితే నేను రెడీ అవుతాను అత్తయ్య.
3: అమ్మా ఒక్క నిమిషం.
2: ఏ అత్తయ్య?
3: బయటున్న పట్టి మంచం తీసుకొచ్చి ఇలా హాల్లో వేద్దాం, మీ మామయ్య గారు కాస్త నడుము వాల్చుకుంటారు.
2: ఆ పట్టి మంచం ఇక్కడ నలుగురు వచ్చే ఇల్లు, హాల్లో బాగుండదులే అత్తయ్య. వస్తున్నా నానా. సరే నానా. అలాగే
0: శ్యామలా.
2: అత్తయ్య, మా నాన్నకు వేళ కాస్త భోజనం పెట్టండి, మందులు వేసుకోమని జ్ఞాపకం చేయండి, పార్టీ టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళస్తా అత్తయ్య.
0: శ్యామలా, ఆయన గారు అలా బెల్లు కొట్టడం, మన కోడలు గారు పరిగెత్తుకు వెళ్ళటం, నీకేమీ గుర్తుకు రావటం లేదు?
3: లేదే.
0: అప్పుడే మర్చిపోతే అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అదేనోయ్, గతాన్ని గుర్తు తెచ్చుకో అంటున్నాను. తెచ్చుకో, గతాన్ని గుర్తు తెచ్చుకో, వెళ్ళు.

0: నానా.
1: అత్తయ్య గారు.
0: నాన్నా.
1: అత్తయ్య గారు.
2: ఏమిటమ్మా పార్వతి?
3: ఏంట్రా?
1: చెప్పండి.
0: నానా, తెనాల్లో మా మున్సిపల్ స్టాప్ ఓ వెంచరేశారు నాన్న. అందులో 300 గజాలు స్థలం తీసుకున్నాను.
2: అవునా? చాలా సంతోషంరా.
3: సంతోషమే కాని తెనాల్లో మనకింటి స్థలం ఎందుకురా?
1: కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో తెనాల్లో, వెళ్లాల్సింది విజయవాడ నుంచి. రోజు లేటుగా వెళ్తున్నారని ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందుకున్నారు మావయ్య.
0: అవునానా?
2: ఒరే మధు, ఈ ఇంటి వానరు ఇల్లు అమ్ముతానంటున్నాడు రా, మీ నాన్న కొనాలనుకుంటున్నారు.
0: నానా, మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొందలుచుకున్నావు. ఈ ఇంటి మీద పెట్టే డబ్బేదో తెనాల్లో ఇంటి మీద పెడదాం నానా. అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
2: ఏమండి, వీడు కూడా ఓ ఇంటివాడు అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: కొత్త ఇల్లు అంటే మాట్లాడే. అయినా ఉన్న డబ్బంతా మీకే ఇచ్చేస్తే రేపు మా అవసరాలకి ఏమీ మిగలవు కదరా.
0: నానా, అవసరమైతే మా డబ్బు మీ డబ్బు కాదా? మా ఇల్లు మీ ఇల్లు కాదా? నానా, ఎక్కడున్నా మీదే పెత్తనం. నేను తెనాల్లో కట్టబోయే కొత్తింట్లో అమ్మకి నీకు విశాలమైన పడగది కట్టిస్తాను, డబల్ కాట్ వేస్తాను, ఏసీ ఫిట్ చేయిస్తాను. మీరు బెల్లు బెల్లు కొడితే చాలు నానా, మీ కోడలు పరిగెత్తుకుంటూ మీ గదిలోకి భోజనం తీసుకొస్తుంది. అవునా పార్వతి?
1: అవును మావయ్య, మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించండి మావయ్య.
0: ప్లీజ్ నానా.
1: ప్లీజ్ మావయ్య.
3: సరే సరే, కానివ్వండి, మీరు అందరూ అడుగుతున్నారుగా, అలాగే ఇస్తారే.
0: థ్యాంక్స్ నానా.
2: ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు?
3: బెల్లు బెల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నానే.
2: మీ వెన్యూ నాకు అర్థమైందిలేండి.
3: శ్యామల, ఆ రోజు నేను ఇప్పుడు వీళ్ళు కలర్ సినిమా చూపిస్తున్నారు, అక్కడ కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నందుకు నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, కేవలం మూకీ సినిమాయే.
2: ఆపండి మీ వేళాకోళం.
3: సరే సర్లే. అవును, ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా?
2: ఏ రోజండి?
3: ఈ ముత్యం నాదైన రోజు.
2: మన పెళ్లి రోజు. అరే, నేను మర్చిపోయాను సుమా. మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారే.
3: ఇవాళ లేచిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈరోజు నీకు కొత్త చీర తెచ్చేవాణ్ణి. ఇవాళ చేతిలో డబ్బు లేదు, మధుని అడగాలా వద్దా అని ఆలోచిస్తున్నాను.
2: ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకులేండి?
3: ఎందుకంటే అది నా సెంటిమెంట్, అది అలా కొనసాగించాలని నా తాపత్రయం అంతేనే.
0: నానా, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా?

0: డబ్బా ఏమి లేదురా.
1: మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో.
0: శ్యామలా, ఆ దేవుడు ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. శ్యామలా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో శ్యామలా, నా రిటైర్మెంట్ రోజు నా సర్వీస్కు మెచ్చి మా వాళ్ళు నాకు కప్పిన శాలువా, ఇన్నేళ్ళని సర్వీస్కి మెచ్చి నేను నీకు కప్పుతున్నాను.
2: ఏమండి,
3: అత్తయ్య మేము పార్టీకి వెళ్ళేసి వస్తాం.
2: మంచిదమ్మా.
1: నానా, మేము వస్తాం, లేట్ అవుతుందేమో.
0: పర్వాలేదు లేరా, మేము ఉండేది హాల్లోనేగా, తలుపు తీస్తాలే.
3: వెళ్ళొస్తాం మావయ్య.
0: మంచిదమ్మా. శ్యామలా, రిటైర్ అయ్యాక మన ఇద్దరికి మంచి ఉద్యోగాలే దొరికాయి.
2: ఉద్యోగాలు ఏమిటండి?
0: అదేనోయ్, నీకు కుక్కు ఉద్యోగం, నాకు కుక్క ఉద్యోగం.
2: ఏమండి ఏమండి, మరీ అంత తక్కువ చేసి మాట్లాడకండి, నేను భరించలేను.
0: పోనీ, వీధి గుమ్మానికి నేను మహారాజుని, వంటగదికి నువ్వు మహారాణివి. సరేనా, వెళ్ళు, వంట చేయవే వెళ్ళు.
4: హలో కామ్రేడ్, నే చెప్పిన మాట రుజువైందిగా.
0: ఏ మాట బావగారు?
4: అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకు విసిరేస్తారని. విసిరేశారుగా.
0: అయ్యా, మీకో దండం, మీ మాటలకో దండం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా.
4: ఓకే ఓకే ఓకే ఓకే, మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేడ్ అంటున్నాను.

0: ఏమండి ఏమండి?
1: ఏంటి పార్వతి?
0: ఇదిగో మీ అక్క వచ్చింది. మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను, జాగ్రత్త.
2: అలాగా దానికి ఎలా బ్రేక్ వేస్తానో చూస్తూ ఉండు.
3: శ్యామలా,
0: ఇదిగో మీ నాన్నగారు వస్తున్నారు, పదండి.
2: అలాగే.
3: ఓయ్ శ్యామలా.
4: వస్తున్నా.
3: ఇలా రావోయ్, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు.
4: ఇటువండి.
3: అమ్మా.
5: ఏ నానా, బాగున్నావా?
3: పర్వాలేదమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి?
5: ఇప్పుడే నానా.
3: అమ్మా, అల్లుడు గారి ఉద్యోగం
5: ప్రస్తుతానికి ఉంది.
3: వ్యాపారం తల్లి
5: క్షేపంగా ఉంది నానా.
3: సంతోషం తల్లి.
5: నానా, మీ మనవడితో పెద్ద చిక్కొచ్చి పడింది నానా.
3: ఏమా, చదువు విషయమా ఏంటి?
5: అబ్బే, ఆ విషయంలో పేచీ ఎప్పుడూ లేదు.
3: మరి
5: మా ఇంటి పక్కన ఉంటాడే రామానాయుడు గారు, మీకు తెలుసుగా, సర్వీస్ లో అడ్డగోలుగా సంపాదించేశాడు.
3: ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని పలకరింపులతో సరిపెట్టుకోవాలి తల్లి.
5: మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య వాళ్ళ మనవడికి పంచిల్ ఫంక్షన్ చేశాడు నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి టౌన్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ విందు వినోదాలేనా నానా, వెండి కుంకుమల్ని కూడా పంచారు.
3: ఆ స్థితి మంతులు కదమ్మా, వాళ్ళ ముచ్చట కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారులేమ్మా.
5: పులిని చూసి నక్క బాత పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మానవడి వ్యవహారం. తాతీతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణాలు తీసేశాడంటే నమ్మండి. మన్నైతే మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాణ్ణి చావు బాధేశాడు.
4: అయ్యయ్యో, బిడ్డలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చావు బాధకుంటావా అమ్మా?
3: అప్పుడు నీ ఒప్పం చేయమ్మా, మంచి రోజు చూసి మనవణ్ణి ఇక్కడ తీసురమ్మా. మనకు చేతనైనంతలో ఆ శుభకార్యం మనం చేసేసుకుందాం తల్లి.
4: ఏమండి, మొన్న అన్నట్టు మీరు రిటైర్ అయినప్పుడు ఎవరో పంచుల షాప్ పెట్టారు, అది మడత కూడా విప్పలేదు, అలాగే ఉంది. అది తీసుకొచ్చి పిల్లాడికి
5: ఏదో తూత మంత్రం చెప్తే మీ మానవుడు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఫంక్షన్ గ్రాండ్గా
3: అమ్మా, అంత శక్తి

0: ఇంకెక్కడుందమ్మా, ఉన్నదంతా మీకే ఇచ్చేసాను కదా తల్లి. నా దగ్గర ఇంక ఏం మిగిలిందమ్మా?
1: మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, అర్థం చేసుకో.
2: మొగుడు తాన అంటే పెళ్ళం తందనా అనిందని తల్లిగా ఏది ఘనంగా జరిపించావు గనక
1: అది కాదమ్మా.
2: నిమ్మెళ్ళ గొలుసుందిగా ఇవ్వు, అక్కడ తెచ్చుకుంటాను.
0: అమ్మా, దాని మెడలో ఆ కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా.
2: మీకు ఇది ఎప్పుడు ఉండే ఏడిపేగా
1: అమ్మా చెప్పేది వినిపించుకో తల్లి.
2: ఆపండి అమ్మా. ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదు. ఒట్టిపోయిన గొడ్డిని పిండితే ఏమి లాభం? అరే వినిపించుకోండి, మూసుకోండి. అవునండి, మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి. ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడండి. మీరు నన్ను వదిలేసినా సరే ఆయన ఇవ్వలేడండి. ఎవడి ఎవడి ఎవడి.

0: తమ్ముడు చూసావా, మీ బావగారు ఫోన్ కట్ చేశాడు. ఆయనేమో అలా అంటాడు, వీళ్ళేమో ఇలా అంటున్నారు, మధ్యలో నేను చస్తున్నారా? తమ్ముడు, నాన్న ఎటు ఇవ్వలేడు గాని మీ మేనల్లుడు పంచెల ఫంక్షన్కి ఒక్క 50,000 సర్దరా.
1: నీ నటనకు నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువే.
0: అంటే ఏమిట్రా?
1: నువ్వు బావని మూసుకో అంటుండగానే వచ్చాను. బావకి ఉద్యోగం పోతుందన్నది అబద్ధం, పైగా ప్రమోషన్ కూడా వచ్చింది.
0: నీకెవరు చెప్పారు?
1: అదే ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు.
0: అది కాదురా.
1: ఏయ్, ఇంకా నాటకాలు ఆడావంటే నీ సంగతి అంతా నాతో చెప్పేస్తాను. నీ యాక్టింగ్ ఆపి వెళ్ళు వెళ్ళు.
0: ఏంటి, చెప్తున్నాను కదా ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదని. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారంటే ఎర్రగా అట్లక్కడ కలిసి వాత పెడతాను. రెండే ఫోను, డబ్బు కావాలంటే డబ్బు.
2: అమ్మా దుర్గా.
0: ఏంటి?
2: మీ అమ్మ టిఫిన్ కి రమ్మంటుందమ్మా.
0: చేస్తారులే.
3: ఏమండి, మీరు టిఫిన్ కి రండి.
2: నాకింకా తెల్లారలేదే.
3: అదేమిటండి?
2: పొద్దుటి నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వలేదు, పాలు తేగానే కూరగాయలుగా పరిగెత్తిచ్చిందిగా కోడలు పిల్ల.
3: అయ్యో నా మతి మండ, పిల్లలకు టిఫిన్ చేసే హడావళ్ళు మీ సంగతే మర్చిపోయాను. ఉండండి, కాఫీ తెస్తాను.
2: శ్యామలా, తెద్దు గాని రా, ఇలా కూర్చో.
3: ఏమిటండి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా?
2: అవును శ్యామలా. శ్యామలా, ఆడదానికి పిల్లలు పుట్టేదాకానే భర్త మీద మమకారం, పిల్లలు పుట్టాక పిల్లలే సర్వస్వం, భర్త వెనక్కి వెళ్ళిపోతాడే.
3: అలా మాట్లాడకండి.
2: లే శ్యామలా, నాకు పిల్లల మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. నీ మొండి పట్టుదలతో నాకిష్టం లేని పని చేయించావు, దాని ఫలితమే ఇదంతా.
3: ఏమండి, మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, పిల్లలు ఏ అఘాయిత్యమైన చేసుకుంటే మీ విచక్షణ మిమ్మల్ని రక్షిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలండి.
2: శ్యామలా, వాళ్ళు చచ్చిపోతారని భయపడి బతికుండగానే మనం ప్రతిక్షణం చస్తూ బతకాలా శ్యామలా?
3: ఇప్పుడు మనకేమైంది, బాగానే ఉన్నాం కదా.
2: ఏం బాగుంటావు శ్యామలా, ఎంత అధ్వానంగా ఉన్నావో చూడు. నువ్వు అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళయిందే. మా మగాళ్ళకి 60 ఏళ్లకి ఆఫీసులోంచి రిటైర్మెంట్ ఉంటుంది, మీ ఆడోళ్ళకి చచ్చేదాకా వంట పొయ్యిలో నుంచి రిటైర్మెంట్ లేదే.
3: ఏమండి, నాకు ఇప్పుడు ఏమైంది, నేను సంతోషంగానే ఉన్నాను కదా.
2: ఏ సంతోషం శ్యామలా, కొత్త చీర కట్టుకొని ఎన్నాళ్ళయింది, కొత్త రవిక కొనుక్కొని ఎన్నాళ్ళయింది చెప్పు. ఏమీ కొనలేని నిస్సహాయుణ్ణి చేసావుగా శ్యామలా నువ్వు నన్ను.
3: ఏమండి అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది.
2: ఎక్కడి నుంచి?
3: కంటి ఆసుపత్రి నుంచి.
2: శుక్లాలు ముదిరిపోయాయి, ఆపరేషన్ అవసరమని రాసి ఉంటారు. వాళ్ళు చెప్పేదేంటే నాకే తెలుసు, నిన్న నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనపడలేదు. కాస్తుంటే లారీ కింద పడిపోయేవాడిని తెలుసా?
3: అయ్యయ్యో, కాస్త చూసుకుని వెళ్ళొద్దండి.
2: అసలు చూపు ఆంటం లేదు శ్యామలా. నేనేం చేయను, ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడ్డ కదే.
3: అన్ని వాడే చూసుకుంటానన్నాడు కదా.
2: వాడు చూసుకునేది లేదు, నాకు చూపు వచ్చేది లేదు శ్యామరా.
3: ఎందుకు చూసుకోడు? ఉండండి, నేను వెళ్ళి అడుగుతాను.
2: శ్యామలా వద్దు, వాడిని ఏమీ అడగద్దు, అసలు అడగనే వద్దు.
3: సరే, కాఫీ తెస్తాను.
2: శ్యామలా, కాఫీ ఏం వద్దులే, ఏకంగా స్నానం చేసి టిఫినే చేస్తా నేను. టిఫినే చేస్తా.
3: సరే మధు. ఒరే మధు.
1: ఏంటి?
3: మీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, ఏదైనా కంటి ఆసుపత్రి తీసుకెళ్తే బాగుంటుందేమో.
1: ఖర్చులు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావుగా, ఈ నెలలోనే టీవీ కొన్నాం.

0: మీ కోడలు వద్దంటే వినకుండా అదిగో ఆ వాషింగ్ మెషిన్ తీసుకుంది. ఆపరేషన్ సంగతి రెండు నెలలు ఆగి ఆలోచిద్దాంలే.
1: మీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా? బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే?
0: బయటికి వెళ్ళొద్దాను, ఇంట్లోనే ఉండమను. చిచ్చే, ఎప్పుడు ఏదో సమస్య.
2: నాన్నగారి కంటి ఆపరేషన్ కోసం నీ కొడుకును డబ్బులు అడిగినట్టున్నావు?
1: అవునమ్మా, ఇప్పుడే కుదరదన్నాడు. నువ్వు
2: అంత తీసుకున్న వాడే కాదంటే ఇంత తీసుకున్నదాన్ని నేను వైద్యం చేయించడం అంతగా బాగుండదులే. ఏమిటి అలా చూస్తున్నావు?
1: మీలాంటి సంతానం కోసమా? నేను ఆయనతో దెబ్బలాడి మీకు డబ్బు ఇప్పించింది.
2: ఎవరు ఇప్పించమన్నారు? ఇప్పించకపోతే మానేయాల్సింది. ఈ దెప్పుళ్ళు ఎందుకో?

0: పార్వతి, పార్వతి,
1: నానా
0: ఇంత వేళ ఆయన టిఫిన్ పెట్టరా?
1: అత్తయ్య, అత్తయ్య,
2: వస్తున్నానమ్మా.
1: ఇంత వేళైనా మా నాన్నకు టిఫిన్ పెట్టరా? వెళ్ళండి, వెళ్ళి పట్టరండి.
2: తెస్తున్నానమ్మా, ఇప్పుడే తెచ్చేస్తున్నాను.
1: నానా, ఈరోజు నా పుట్టినరోజు నాన్నా, ఆశీర్వదించండి.
0: కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణమైనా కావాలా?
1: అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులుంటే అంతే చాలు.
0: వేస్ట్గా ఆశీస్సులు ఎందుకులే, ఈ 500 ఉంచు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.
2: టిఫిన్ అండి.
0: నాకేనా ఇలా ఇవ్వు?
2: కాదు, అన్నయ్య గారికి. తీసుకోండి అన్నయ్య గారు.
0: రేపటి నుంచి లేటుగానియద్దు.
1: మావయ్య గారు, అత్తయ్య గారి పక్కన నుంచోండి. ఈవేళ నా పుట్టినరోజు అత్తయ్య, ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ.
2: నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి.
1: ఒట్టి దీవెన్లేనా, గిఫ్ట్లేం లేవా?
2: స్త్రీకి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా?
0: అమ్మా, కన్నా వాళ్ళు బిడ్డలని దీర్ఘాయుష్కులు కావాలని దీవిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ చేతులు ఖాళీ చేతులమ్మా.
1: మీ చేతులు ఖాళీ అయితే మావయ్య గారు, అత్తయ్య గారి మెడ బరువుగానే ఉందిగా, మెళ్ళో ఆ గొలుసు ఇవ్వచ్చుగా.
2: అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంతకాలం బండిడి చాకరీ చేసి ఏదో విధంగా బతుకుతుంది, చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా.
1: ఇది వరుస విన్నారుగా
0: అమ్మా. నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే పదే ఇంటర్లో ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది తల్లి. తర్వాత డిగ్రీలో చేరగానే అయ్యగారి ఆడంబరాలు కొంత అయిపోయింది. డిగ్రీ దాటాక ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొంటానికి కొంత అయిపోయిందమ్మా. అలా మీ ఆయన ఈ కుడి చెంప గొరికేశాడు. అదిగో అక్కడ కూర్చొని తమాషా చూస్తుంది. మీ వదిన గారు దాని చదువులకి పెళ్ళిళ్ళకి పురుళ్ళకి కొంత అయిపోయింది తల్లి. ఆవిడ గారు ఇదిగో ఈ ఎడవ చెంప గొరికేసింది తల్లి. ఉండవే, ఇద్దరు కలిసిన చెంపలు రెండు గొరికి పారేశారమ్మా, గొరికి పారేశారు. ఏంటే ప్లీజు, ప్లీజు ప్లీజ్ అని నా పేకల మీదకి తెచ్చావు కదే, నా పేకల మీదకి తెచ్చావే
3: అమ్మా.
0: అవునరా ఎమ్మే, ఈ అమ్మేరా నా కొడుకు ఇంటివాడు అవుతాడు. కొడుకు డబ్బిప్పించి కొడుకు చేత నా గుండు గొరికిచ్చింది ఈ అమ్మే. ఇదిగో నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అని కూతురుకు డబ్బిప్పించి కూతురు చేత నా గుండు గొరికిచ్చింది ఈ అమ్మే. ఇద్దరు కలిసి నా గుండు గొరుకుతుంటే గొరగనివ్వండి అంటూ నా రెండు చేతులు పట్టుకొని నన్ను ఆపింది ఈ అమ్మే.
3: ఏంటమ్మా ఈ దౌర్జన్యం? మాకు డబ్బిచ్చాననే అహంకారమేగా?
1: మాకివ్వకుండా మోటు కట్టుకుని పైకి పోతాడా?
2: దుర్గా,
1: మిమ్మల్ని కొట్టడం ఏంటి?

0: అత్తయ్యా, ఆడవాళ్ళంటే అంత తేలిక?
1: కాదమ్మా, ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేశానని అసహనం, దుఃఖం. ఆయన చేత నన్ను కొట్టించా. ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు ఆయన నా మీద చేయి

0: అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. కొద్ది రోజులు సర్దుకోరా, ఎలాగో పంచల ఫంక్షన్కి మనిషి కావాలిగా. అమ్మ చాకిరి మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్నక్కడో పంపిద్దు గాని.
1: అలాగే
0: అమ్మా. అమ్మా
2: ఏంటమ్మా?
0: మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, బయలుదేరు.
2: నేను నాన్న తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళమ్మా.
0: వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లుడు గారు చెప్పారు, బయలుదేరు.
1: అక్క అంతగా చెప్తుందిగా, వెళ్ళు.
2: బట్టలు అవి సర్దుకోలేదురా.
0: నేను సాయం చేస్తాను, పద పద.
2: అది కాదు, చెప్పు.
0: మీ అమ్మను పర్మనెంట్ గా గుంటూరులోనే ఉంచేస్తుందేమో.
1: అది అసలే పిసినారి. వారం రోజుల్లో మూట కట్టి వీధి బయట పారేస్తుంది.
3: శ్యామలా, ఓయ్ శ్యామలా.
4: అదిగో మావే గారు వచ్చారు.
1: అమ్మ లేదు.
3: ఎక్కడికి వెళ్ళిందిరా?
1: అక్కతో గుంటూరు వెళ్ళింది.
3: గుంటూరా? నాతో చెప్పకుండా వెళ్ళదే.
1: కోడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద చేయి చేసుకుంటే వెళ్ళకేం చేస్తుంది? ఆగో, ఎక్కడికి?
3: మీ అమ్మ దగ్గరికి. సీత ఉన్న చోటే రాముడికి అయోధ్య.
1: నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ అక్కడే ఉంటుంది. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్దు గాని.
3: ఏ, ఎందుకు అలాగా?
1: మీ ఇద్దరిని విడివిడిగా చెరవ చోటించాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
3: రే, నేను మీ అమ్మ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని ఉన్నట్టయితే మీరు అసలు ఈ లోకంలోకే వచ్చిండేవాళ్ళు కాదురా. ఛీ,
1: ఆగో.
2: ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు?
3: శ్యామలా, ఇక్కడే ఉన్నావా? నీ దగ్గరికే, నీ దగ్గరికే శ్యామలా.
2: నేను ఇక్కడే ఉన్నానండి. మీరు లేకుండా నేనే ఎలా వెళ్తాననుకున్నారు? రాముడు ఉన్న చోటే సీతకి అయోధ్య.
1: ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ ఇద్దరు విడివిడిగా చెరో చోటు ఉండాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
2: మమ్మల్ని పంచుకుంటారట్రా?
0: పస్తులు పెడితే తప్పు గాని పంచుకుంటే తప్పేంటి?
2: అమ్మా, చావు మమ్మల్ని విడదీసేదాకా అయినా మమ్మల్ని కలిసే ఉండనివ్వండి అమ్మా.
1: కలిసే ఉండండి, కానీ మా ఇద్దరి దగ్గర కాదు, వేరుగా ఉండండి.
3: నా చేతిలో పైసా లేకపోవచ్చురా, కానీ ఒంట్లో పౌరుషం ఉందిరా. మీ ఆసరా లేకుండా బతకగలననే ఆత్మవిశ్వాసం నాకుందిరా. శ్యామలా, పద, వెళ్ళిపోదాం పద.
1: ఆగో, వెళితే నువ్వు వెళ్ళు, అమ్మని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
0: అవును, అమ్మ మాతోనే ఉండాలి.
3: ఏ హోదాలో ఉండాలి?
1: కన్న తల్లి హోదాలో ఉండాలి.
3: రే, మీకు తల్లి కాకముందే నాకు భార్య అయిందిరా. నాకు భార్య అయ్యాకే మీకు తల్లి అయింది. బొడ్డు పేగు కోసేయటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. కానీ పెళ్లితో మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, 3 మూళ్ళ బంధం. అది జీవితాంతం ఉండేదే.
1: కానీ మమ్మల్ని ఉద్ధరించావు,
0: కట్టుకొని అమ్మని ఉద్ధరించావు.
3: అవును, మేం గుండెల్లో పెట్టుకొని పెంచకుండానే గాలికి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మేము ఆదరించకుండానే ప్రయోజకులయ్యారు. ఏమాత్రం చేయుత ఇవ్వకుండానే ఉద్యోగం సంపాదించావురా నువ్వు. పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. నా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇప్పుడు ఏ స్వార్థం లేకుంటే నన్ను మీ అమ్మని విడదీయాలనుకుంటున్నారా?
0: అమ్మ శేష జీవితం సుఖంగా గడపాలని మాతో ఉండాలనుకుంటున్నాం.
1: అమ్మ నీతో వస్తే గుడి దగ్గర అడుక్కు తినేలా చేస్తావని మా భయం.
0: అవును
3: అవును, నిజమే. అడుక్కునే తినాలి, భిక్షాందేహి అని అడుక్కునే తినాలి. మీ బోటి వెధవల్ని కన్నందుకు మా బోటి వాళ్ళు గుడి బెట్టలని ఆశ్రయించాలరా?
1: ఏమన్నా ఎవరు వెధవ?

0: ఎవరు విధ? ఇంకోసారి నోరు జారేమంటే
1: ఆగిపోయావే కొట్టు, ఆగిపోయావేరా? ఈవేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేసుకొని కనీసం వాళ్ళకు కూడు కూడా పెట్టకుండా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసే కొడుకుల జాబితాలో నువ్వు చేరిపో. కానీ అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రులా నేను ఏడుస్తూ కూర్చోనరా? నిన్ను ఏడిపించగలను, నీ మీద కేసు పెట్టగలను. పిల్లల చేత నిరాధరణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, నెలకి ఇంత అని మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మాకిస్తుంది. కాదంటే మీ ఉద్యోగాలు ఓడబెరికి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. పెట్ట నా కేసు, పెట్టమంటావు ఆ కేసు? పద శ్యామలా, పద.
2: ఆగండి. చచ్చాక తప్పించే నరకాన్ని బతికుండగానే చూపించేవాడే కొడుకు. ఏవైనా మిగిలుంటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడం వాడి విధి. ఎవరి కోసం వారు జీవిస్తున్న వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకుని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది బావగారు. నాకంటే మీరే అదృష్టవంతులు. మీ వాడు మీ మీద చెయ్యెత్తే వరకే వచ్చాడు.
3: నా కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు కూడా.
2: అప్పుడే నాకు జ్ఞానోదయమైంది. ఓ నిర్ణయానికి వచ్చారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే డబ్బడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పిల్లలు అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, పెద్దవాళ్ళు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ చేత తన్నులు తినడం, ఇదే ఇదే నేడు జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోళ.
4: అంకుల్, ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళనివ్వండి.
2: ఆగండి కామ్రేడ్, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇల్లు.
4: వీళ్ళిల్లేంటి నాన్న?
2: అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది.
5: ఏంటా డాక్యుమెంట్?
2: మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను, దానికి చట్టబద్ధత కల్పించాను, దీనికి తిరుగులేదు.
5: మామగారాన్ని నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా?
2: మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది. అదే నేను చేశాను, దీంట్లో తప్పే ఉంది?
4: కన్న బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా నాన్న నువ్వు?
2: ఏమ్మా, కన్నవాళ్ళకి పిల్లలు అన్యాయం చేయొచ్చు కానీ పిల్లలకి కన్నవాళ్ళు అన్యాయం చేయకూడదా?
4: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇదంతా?
5: నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది?
6: ఒరే మధు, మీరు పుట్టకముందు మాకు మేమేవో లోకం అనుకున్నాం, కానీ మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నంలో ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా చెందుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీసి గీసి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు మూట కట్టి ఇస్తే ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ అన్నీ ఉన్నాయిరా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు, ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది అని. మా ప్రేమకు మీరు ఇచ్చేస్తాను సున్నారా?
1: ఊరుకో శ్యామల, ఊరుకో. శంకరయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుణ్ణి కాదని మీరు నాకు ఇంత ఉపకారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను బావగారు.

0: బావగారు ఊరుకోండి, బావగారు ఊరుకోండి. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలను చేస్తారని నాకెక్కడో కొట్టింది. అందుకే అడ్డుకట్టవేశాను. మోసం జయించకూడదు.
1: మీరు చేస్తుంది మోసం కాదా?
0: కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి వీధిపాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను ఇలా చేశాను. బావగారు ఇదిగోండి డాక్యుమెంటు.
2: బావగారు ఈ ఇల్లు నాకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చుగా? నేను
0: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మీకు ఇష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటొచ్చు.
3: నానా
0: అలా చించేశారేమిటి?
2: బావగారు అవకాశం దొరికింది కదా అని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి.
0: మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంట ఇవ్వడం ధర్మమా?
2: చూడండి, నేను ఇష్టపడి వాళ్ళకి నా కష్టార్జితాన్ని అంతా ఇచ్చేశాను, అయినా వాళ్ళు నన్ను బయటకు పొమ్మన్నారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళలో ఆ స్వార్థం పెరగటానికి, కుసంస్కారం తలెత్తడానికి మా పెంపకమే కారణమేమో. అందుకు మాకు శిక్షలు పడాలిగా బావగారు.
0: బావగారు
4: నాన్న, మిమ్మల్ని మేమెంతో అవమానించాం. మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కే అవకాశం వచ్చినా మీరు మమ్మల్ని క్షమించారు. మీరు మహోన్నతులై మమ్మల్ని మరుగుజుల్ని చేశారు నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి.
5: లేమా, లే దుర్గా, లేరా.
2: కన్నవాళ్ళు బిడ్డల మీద చూపించిన మమకారంలో కొంతైనా బిడ్డలు కన్నవాళ్ల మీద చూపిస్తే మాలాంటి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయిరా. ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి రా చాలు.
0: ఇది రాబోయే తరాలకు ఆదర్శం కావాలి.

మీరింతవరకు జరుగుతున్న కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గా, బండారు నాగరాణి, శంకరయ్య, శ్రీ పి రంగనాయకులు. సంగీతం శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వినండి. ఆదిత్య 369 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పీ శైలజ గానం వింటారు.

మీరు ఇంతవరకు ఫిలిం గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి మరి స్వాగతం. అందరూ ఆన్సర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా అడిగే ప్రశ్నలకి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి నేను అడుగుతున్నానంటే, ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ జీకే క్వశ్చన్. మరి మీరందరూ ఈ క్వశ్చన్కి వెంటనే ఆన్సర్స్ని వాట్సాప్ ద్వారా పంపించేయండి 2488812 ఈ నెంబర్కి. ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. దానికి ఆన్సర్స్ని వెంటనే పంపించేయండి, నేను చదివేస్తాను. తర్వాత కార్యక్రమంలో మరి ఒక పాట విందాం. ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, రచన ఆత్రేయ.

మరి యూలై కార్యక్రమానికి స్వాగతం. ఫస్ట్ అడిగే క్వశ్చన్ గా, ఇండియాలో మొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్గా పంపించారు. ఎవరంటే పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు సరైన సమాధానం పంపించారు. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి, కానీ ఆన్సర్ని మాత్రం మీరు పంపించలేదు. ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించారు.

తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. నెల్లూరు నుంచి శేషాద్రి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని సరైన సమాధానం పంపారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి గణపవరపు మల్లేశ్వరు సాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఆన్సర్ని సెండ్ చేశారు. తర్వాత సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఇంకా ఎవరు పంపించారు చూద్దాం. ఆన్సర్ అయితే పంపించలేదు మరి. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హనుమంత్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మురహరి యశోద కరెక్ట్గా పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. తర్వాత ఎవరు పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దుర్గాంబ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ స్నేహభానుజీని కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రణుతి ప్రణవి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దైదభిక్షం గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. రామ్మోహన్ రావు అండ్ టీమ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్కడి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయారెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. ఇంకెవరు పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత చీరాల నుంచి ప్రభ రాంగ్ ఆన్సర్ పంపించారండి. తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా గుండుగొలను రమేష్ ఎక్కడి నుంచి అండి. గుండుగొలం నుంచి రమేష్ రామోజీ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చేబ్రోలు రవి. ఎనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి. నెల్లూరు నుంచి స్విస్ టైలర్స్ ప్రసాద్ రైట్ ఆన్సర్. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకెవరు పంపించారు చూద్దాం. బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్నారు. ఓకే అండి. తర్వాత రఘువీర్ సింగ్ సుగ్నాబాయి రాధా మొన్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏమడిగానంటే ఇండియాలో మొదటి టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అనేది అడిగాను నేను. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి ఫ్రమ్ ప్రొద్దుటూర్ కరెక్ట్ ఆన్సర్. సురేష్ మెర్సీ విజయ ముసాపేట మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనగసాని శ్రీనివాసులు నందిపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వెంకటేశం హేమలత నార్కట్పల్లి మండలం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత కోనసీమ జిల్లా మోరిపల్లి నుంచి పంతాడి శ్రీనివాస్ గంగాభవన్ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా పంపి

ఆన్సర్ని రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్, నాగప్రసన్న ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, ఇంకా గోవర్ధనరావు ఇందిరాబాయ్ ఆత్మకూరు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని, తర్వాత ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. ఇండియాలో మొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారని అడిగాను కదా, గ్వాలియర్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత సెకండ్ జీకే క్వశ్చన్ వచ్చి కోసిమోచి లింక్ ప్రాజెక్ట్, ఈ మధ్య మనం వార్తల్లో వింటున్నాం కదా, కోసిమోచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. దీనికి ఆన్సర్స్ని వెంట వెంటనే పంపించేయండి. తర్వాత ఆట చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

మరి కోసిమోచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను అడిగాను కదా సెకండ్ జీకే క్వశ్చన్గా, మరి దానికి అందరూ కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. ఎవరు కరెక్ట్గా రాశారో చూద్దాం. బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్ రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారదా రైట్ ఆన్సర్. ఇంకా గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి అండ్ టీమ్ రైట్ ఆన్సర్ పంపించారు ఉప్పులూరు గ్రామం నుంచి. ఇంకా అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్. నార్కట్పల్లి నుంచి వెంకటేశం హేమలత అండ్ టీమ్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రణవి అండ్ ప్రణుతి ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్. మిడదల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొదటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ మర్సీ విజయ అండ్ టీమ్ కరెక్ట్గా పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని ఫస్ట్ టూ ఆన్సర్స్ని కరెక్ట్గా పంపించారు. తర్వాత మహమూద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి, అలాగే లతా సుహాస్ హోసకోట నుంచి, ఇంకా మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ నుంచి వీరంతా కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. దైద త్రివేణి నల్గొండ నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి. తర్వాత కోట హారిక కరెక్ట్గా పంపించారు రాజువోల్ నుంచి, వీరంతా కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. మహమూద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలంక నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, కడప నుంచి శ్రీదేవి శైలజ, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి వీరంతా కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. ఇంకెవరు రాశారు, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా రాశారు ఆన్సర్ని. కోవూరు నుంచి విజయారెడ్డి కరెక్ట్గా ఆన్సర్ రాశారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి

చేబ్రోలు వెంకట, చేబ్రోలు రామకృష్ణయ్య. రైట్ ఆన్సర్. ఇంకెవరు? సైనికపురి కాలనీ నుంచి శశాంక్ అచ్యుత. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. తర్వాత ఎవరు రాశారు? ఆన్సర్ అయితే రాశారు కానీ పేరైతే రాయలేదు. మరి శ్రీనివాసులు నందిపల్లి నుంచి కరెక్ట్గా రాసేసారు వీరంతా ఆన్సర్స్ని. పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ. రైట్ ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. రైట్ ఆన్సర్. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ రాశారు. దవళాల నరసింహరావు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్గా రాశారు ఆన్సర్ని. చేరాల రాంబాబు వరంగల్ జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ని రాశారు. తర్వాత ఇది వీరంతా కరెక్ట్గా ఆన్సర్స్ రాశారు. కోసి మోచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అడిగాను కదా ఆన్సర్ని, దానికి ఆన్సర్ వచ్చి చాలామంది కరెక్ట్గా పంపించారు. బీహార్ అని కరెక్ట్గా పంపించారు. పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి ఆన్సర్స్ని. తర్వాత థర్డ్ జీకే క్వశ్చన్ వచ్చి ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికయింది ఎవరు, ఏ హీరో ఎంపికయ్యాడు అనే నా మీనింగ్ అనమాట. థర్డ్ జీకే క్వశ్చన్ ఏంటంటే ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికైనటువంటి హీరో ఎవరు, దానికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించండి మీ ఆన్సర్స్ని. ఈలోపు ఒక పాట విందాం. ఆవకాయ బిర్యానీ చిత్రానికి మణికంఠ కదిరి సైంధవి పాడిన పాట, రచన వనమాలి.

0: మరి యువలైకి తిరిగి స్వాగతం. నేను థర్డ్ జీకే క్వశ్చన్గా ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికైంది ఎవరు అని అడిగాను కదా, మీరు ఆన్సర్స్ని సెండ్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మరి ఆన్సర్స్ ఎవరు పంపించారో కరెక్ట్ గా చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బదరి విశాల నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రసాద్ LIC కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ పంపారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాల్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. YCH డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాధాప్రకాష్ ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. గణపవర్పు మల్లేశ్వరరావు శాంభవి అండ్ టీమ్ రైట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. అండ్ దుర్గాంబ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోసకోట నుంచి రైట్ ఆన్సర్. పండా లలిత అండ్ టీమ్ రాంగ్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంది

జగిత్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపోలం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ రైట్ ఆన్సర్ పంపారు. వరంగల్ నుంచి రాంబాబు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. శుభ సాయంత్రం అండి మీకు కూడా. నేను అడిగిన ప్రశ్నకి రామ్మోహన్ రావు ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. దైదభిక్షం గాంధీనగర్ మిర్యాల గూడ నుంచి కరెక్ట్గా పంపించారు.

పోర్చుగల్ నుంచి శ్రీనివాస్ బాబు రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత ఎవరు పంపించారంటే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ అండ్ టీమ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకెవరు పంపించారంటే దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ పోల్ శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ పంపించారు. సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, మీరైతే ఆన్సర్ని పంపించలేదండి, జస్ట్ నేమ్స్ పంపించారు, ఆన్సర్ తెలిస్తే పంపించండి. అలాగే వనస్థలిపురం నుంచి బాలాజీ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా వనపర్తి నుంచి గోవర్ధన్ రావు కరెక్ట్గా పంపించారు. నేనేం అడిగానంటే ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపిక అయింది ఎవరు అని అన్నాను కదా, దానికి ఆన్సర్ రిషబ్ శెట్టి అనమాట. హీరో ఈ కాంతార హీరో అంటారు కదా, రిషబ్ శెట్టి. సరే, ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇటీవల వచ్చిన నౌల్ తుఫాను ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? రీసెంట్గా ఒక తుఫాన్ వచ్చి హడావుడి చేసింది కదా, తుఫాన్ పేరు నౌల్ తుఫాన్ అని అందరికీ తెలుసు. అయితే ఏ దేశంలో ఈ నౌల్ తుఫాను బీభత్సం సృష్టించింది అనేది నా ఫోర్త్ జీకే క్వశ్చన్. దానికి ఆన్సర్స్ తెలిస్తే వెంటనే మీరు పంపించేయండి. లోపు మనం ఒక పాట విందాం, కార్తికేయ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ పాడిన పాట.

మరి యువలైకి తిరిగి స్వాగతం. నేను అడిగినటువంటి క్వశ్చన్ మీరు విన్నారు కదా, చాలామందికి క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. ఇటీవల వచ్చిన నౌల్ తుఫాను ఏ దేశంలో బీభత్సం సృష్టించింది అని అడిగాను కదా, దానికి కరెక్ట్గా పంపించారు చాలామంది ఆన్సర్స్ని. ఎవరెవరు పంపించారో చూద్దాం. నెల్లూరు నుంచి శేషాద్రి, తెనాల నుంచి మహేంద్ర, పండాల్ లలితాదేవి, బాపట్ల నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి, తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి, కొండారెడ్డి సిద్ధవటం నుంచి, తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి, అనంతపూర్ నుంచి అనురాధ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు వీరంతా. ఇంకా పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు, కడప నుంచి వినయ్, ఇంకా రాధ ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరెవరు ఇందిరాదేవి రాశారు ఎక్కడి నుంచి, బాపట్ల నుంచి కరెక్ట్గా పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక నుంచి రైట్ ఆన్సర్. కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గణపవర్ మల్లేశ్వర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత

ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీనివాసులు నందిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ పంపించారు. దైదభిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. దుర్గాంబ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మన్మథరావు, శోభారాణి రాజమహేంద్రవరం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత శ్రీదేవి ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా కనకారావు వీరభద్రాపురం నుంచి, అలాగే దసరపాల నుంచి పోల్ శివదాసురెడ్డి అండ్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. విజయశేఖర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమూద్ జైనుద్దీన్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. శివనాగేశ్వరరావు గుండుగోళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరంతా. తర్వాత వనపర్తి ఆత్మకూరు నుంచి గోవర్ధనరావు ఇందిరాబాయ్ రైట్ ఆన్సర్. సురేంద్రనాథ్ ఏంటి జెర్సీగూడ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హనుమంత్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ పంపించారండి హనుమంత్ ఒంగోలు నుంచి. తర్వాత బద్రీ విశాల నెల్లూరు నుంచి, నేను ఆల్రెడీ చదివానండి మీ నేమ్ అయితే చదివాను, చదవలేదని అయితే లేదు. తర్వాత శరత్ రెడ్డి గార్ల దిన్నె నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఊట్కూరు నారాయణపేట నుంచి అరుణ మోహన్ కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. తర్వాత కారంచేడు నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, మీరు ఆన్సర్ పంపించలేదండి మీరు. తర్వాత ఇది వీళ్ళు మరి కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పంపించారండి. ఇటీవల వచ్చిన నౌల్ తుఫాను ఏ దేశంలో బీభత్సం సృష్టించింది అని ఉంది, దాని ఆన్సర్ వచ్చేసి చైనా అన్నమాట. మరి ఇది ఈరోజు యువలయ జీకే క్విజ్ కార్యక్రమం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా జస్టిస్ చౌదరి నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పీ శైలజ పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఉన్న పాఠాలు ఏమిటి అనే విషయాలు ఈనాటి కార్యక్రమంలో సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. కేవలం గతం గురించే కాదు, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకునే అంశాలను కూడా ఈరోజు చర్చించుకుందాం. మరి ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఒక అద్భుతమైన పాట వింటూ ఉండండి. వినబోతున్నారు అనిరుద్ధ్ రవిచందర్, శ్రీ సాయి కిరణ్ పాడిన పాట లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి.

వింటున్న శ్రోతలందరికీ ముఖ్యంగా అడుగడుగున ఉత్సాహాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు. మిత్రులారా, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని తేదీలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని స్థానం ఉంటుంది. ఇలాంటి ఒక ప్రత్యేకమైన రోజే ఈ ఆగస్ట్ 9. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు మనకు నేర్పుతో

పాట విన్నారుగా, మళ్ళీ స్వాగతం. ఈ ఆగస్ట్ 9వ తేదీకి అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం. దీన్నే మనం ఆగస్ట్ క్రాంతి దినోత్సవం అని కూడా పిలుస్తాం. సరిగ్గా 1942వ సంవత్సరం ఆగస్ట్ 9వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్ పాలకులు మన దేశం విడిచి వెళ్లాలని క్విట్ ఇండియా అని పేర్కొన్నారు. ఆ ఒక్క పిలుపు దేశం నలుమూలలా ఒక దావానలంలా వ్యాపించింది. చెయ్యి లేదా చావు అనే మంత్రంతో లక్షలాది మంది యువకులు, విద్యార్థులు తమ చదువులను సైతం పక్కన పెట్టి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్లారు, ఎందరో తమ ప్రాణాలను బలిదానం చేశారు. నేటి యువతగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఆనాడు వారు తమ ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన ఆ స్వేచ్ఛను మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? దేశానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి మనం చేస్తున్న కృషి ఏమిటి? మనం వీధి నిర్వహణలో, మన చదువులో, మన వృత్తిలో నిజాయితీగా ఉండటమే ఆనాటి వీరులకు మనం అర్పించే నిజమైన నివాళి. ఈ స్ఫూర్తిని రగిలిస్తూ మన గుండెల్లో దేశభక్తిని నింపే మరో పాటను విందాం. విశాల్ డడ్లాని పాడిన పాట నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుంచి మీకోసం.

తిరిగి స్వాగతం. ఈ ఆగస్ట్ 9వ తేదీకి ఉన్న 2వ ప్రాముఖ్యత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన మరియు ఆదివాసీ సమాజ హక్కులను పరిరక్షించడానికి, వారి అద్భుతమైన సంస్కృతిని గౌరవించడానికి ఐక్యరాజ్యసమితి ఈరోజు గుర్తించింది. మన ఆధునిక ప్రపంచంలో మనం ఆదివాసీల నుండే నేర్చుకోవాలి. అడవులను, వన్యప్రాణాలను తమ దేవుళ్లుగా పూజిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వారి పాత్ర వెలకట్టలేనిది. ఒకప్పుడు అడవులకే పరిమితమైన గిరిజన యువత నేడు ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదువులో, క్రీడల్లో, సివిల్ సర్వీస్ వంటి ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు. మన సంప్రదాయ కళలు, వైద్యం మరియు హస్తకళ మూలాలు వారి వద్దే భద్రంగా ఉన్నాయి. సమాజంలో వారందరికీ సమాన అవకాశాలు కల్పించడం, వారి జీవన విధానాన్ని గౌరవించడం మనందరి సామాజిక బాధ్యత. ఈ మట్టి వాసనను, మన సంప్రదాయాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. డూడ్ చిత్రానికి సాయి అభ్యంకర్ పాడిన పాట విందాం.

మళ్ళీ కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, చరిత్ర ఎప్పుడూ విజయాలను మాత్రమే కాదు, కొన్ని గుణపాఠాలు కూడా గుర్తు చేస్తుంది. ఈ ఆగస్ట్ 9వ తేదీన మనం గుర్తు చేసుకోవాల్సిన 3వ విశేషం నాగసాకి దినోత్సవం. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దిశలో జపాన్లో హీరోషిమాపై అణుబాంబు పడిన 3వ రోజుకే, అనగా ఆగస్ట్ 9న నాగసాకి నగరంపై 2వ అణుబాంబు దాడి జరిగింది. క్షణాల్లో ఆ నగరం బూడిది కుప్పగా మారింది. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రేడియేషన్ ప్రభావం కొన్ని తరాల పాటు ఆ ప్రాంత ప్రజలను పీడించింది. యుద్ధం వల్ల సాధించేది శూన్యం, అది కేవలం విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుంది అని ఈ సంఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ రోజును మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకంటే భవిష్యత్తు ప్రపంచ నిర్మాతలు మనమే. ప్రపంచ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత యువతదే. మనుషుల మీదే ద్వేషాలు, అహంకారాలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో నాగసాకి మనకు చెబుతుంది. మన వృత్తిలో, సమాజంలో తోటివారితో సామరస్యంగా వెలుగుతూ అహింసా మార్గంలో పయనించడమే ఈరోజు మనం తెలుసుకోగలం. కార్తిక్, ఐషత్ సఫా పాడిన పాట హాయ్ నాన్న చిత్రం నుంచి మీకోసం ఇప్పుడు.

శ్రోతల్లారా, తిరిగి స్వాగతం. ఈరోజు ఉన్న నాలుగో విశేషం చాలా ఆసక్తికరమైంది. నేడు బుక్ లవర్స్ డే, అనగా పుస్తక ప్రియుల దినోత్సవం. ప్రస్తుత డిజిటల్ యుగంలో మన చేతుల్లో ఎప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కానీ ఒక మంచి పుస్తకం చదివినప్పుడు కలిగిన అనుభూతి ఆ స్క్రీన్ మీద దొరకదు. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అని అబ్దుల్ కలాం గారే చెప్పారు. చరిత్రలో గొప్ప గొప్ప నాయకులు, శాస్త్రవేత్తలు అందరూ పుస్తక పఠనం ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు సమయం దొరికినప్పుడు మన ప్రభుత్వ గ్రంథాలయాలను సందర్శించండి. అక్కడ ఎన్నో అద్భుతమైన పుస్తకాలు మీకోసం వేచి ఉన్నాయి. స్వామి వివేకానంద, భగత్ సింగ్ లాంటి వారి జీవిత చరిత్ర చదవండి. కథలు, కవిత్వం, సైన్స్, మీకు ఇష్టమైన ఏ రంగమైనా సరే రోజుకు కనీసం కొన్ని పేజీలైనా చదివే అలవాటు చేసుకోండి. అది మీ ఆలోచన విధానాన్ని విస్తృతం చేస్తుంది, మీ వ్యక్తిగతాన్ని కూడా తీర్చిదిద్దుతుంది. ఓజీ చిత్రానికి తమన్, హర్ష అద్వితీయ పాడిన పాట ఇప్పుడు మనం వినేద్దాము.

కార్యక్రమం చివరి దశకు చేరుకున్నాం. ఆగస్ట్ 9వ తేదీకి సంబంధించిన 5వ మరియు చివరి అంశం గురించి కూడా చెప్పుకుందాం. ఒక ముందస్తు సన్నాహకం. అవును, మరికొన్ని రోజుల్లో అనగా ఆగస్ట్ 12న మనం అంతర్జాతీయ యువజనుల దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఆ రోజు కోసం మనం ఇప్పటి నుండే సిద్ధం కావాలి. దేశ జనాభాలో అత్యధిక శాతం యువతే ఉన్న మన దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. ప్రభుత్వం యువత కోసం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి పథకాలను, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోండి. అదే సమయంలో నైతిక విలువలను కూడా పాటించండి. సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాన్ని మీ వంతు కృషి చేయండి. రాబోయే యువజన దినోత్సవం నాటికి మీ జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఈరోజు మనం చర్చించుకున్న క్విట్ ఇండియా స్ఫూర్తి, ఆదివాసుల ప్రకృతి ప్రేమ, నాగసాకి నేర్పిన శాంతి పాఠం, పుస్తకాలు పంచే జ్ఞానం, ఇవన్నీ మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నాను. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వస్తాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి, ఉన్నతంగా ఆలోచించండి. సెలవు ఈ ఆఖరి పాటతో ఈనాటి మన ఈ యువాణి కార్యక్రమానికి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: country's total installed electricity generation capacity has reached over 54%. Typhoon Dolphin has made landfall along China's eastern coast this afternoon, affecting Zhejiang and Fujian provinces. Following the typhoon's landfall, country's National Meteorological Center has issued a red alert for heavy rainfall in the country. Meanwhile, Shanghai's two airports cancelled more than 1,300 flights, while authorities relocated around 3 lakh people in surrounding regions. Heavy rain is expected across Zhejiang, Fujian, Shanghai, Jiangsu, Anhui, Jiangxi, Hubei, Henan, and Shandong till Wednesday. The typhoon is expected to move northwestwards and gradually weaken after landfall. India's medals tally rises to 3 at the World Athletics Under-20 Championships in United States. India's Basant Kumar Meghwal won a silver in high jump, while Shahnawaz Khan won a bronze in the long jump today. In the men's high jump, 19-year-old Meghwal cleared his personal best of 2.21 meter, and in the men's long jump, Shahnawaz also clinched bronze with a best effort of 7.84 meters. And with that, we end this news bulletin.
1: Muddu, kotta karvela chikane avakasama.
2: Wow, nanaki surprise istanu. Konni details ekada nimples undi.
1: Agu Muddu.
2: Yenti?
1: Ilanti pop-ups patla apramatanga undali. Scammers personal details tu mosam cheyavachu.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
4: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
5: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
4: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషామక్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఐఐటీలకు వెళ్లాలని, తద్వారా దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని, దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే మనం దేశానికి ఏమిస్తున్నామనే ఆలోచన ఉండాలని సూచించారు. ఆదివాసీలకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ధింసా నృత్యం గిన్నీస్ రికార్డులోకి ఎక్కడం గర్వకారణమన్నారు. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామని వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని, 2027 డిసెంబర్ నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకుంది. మీరుగాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో సమీక్షించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రియాంక తండ్రి వెంకటేష్తో ఫోన్లో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర

సముద్రపురం పట్టణంలో చేపట్టిన హరితవనం కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతరించిపోతున్న వృక్షజాతులను సంరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. జన్మన్ పథకం ద్వారా గిరిజనులకు రహదారులు, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశం కోసం, స్వాభిమానం కోసం ఎంతో మంది ఆదివాసీ నాయకులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. విజయనగరంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గిరిజనులకు ఉద్యోగాలను కల్పించేందుకు గాను జీవో నెంబర్ 3ను పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గిరిజనుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించి వారికి ఆ పథకాలు అందించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మంత్రి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ను ముఖ్యమంత్రి ఈరోజు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ఆయన తిలకించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నషామక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నషామక్త్ భారత్ అభియాన్ గోడపత్రికను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, 100 వారాల పాటు కొనసాగే దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హరిహర్ తిరంగా యాత్రను గుంటూరులో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భావితరాల బావు కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవటం ముఖ్యమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడిపి కలిగి ఉందంటే అందుకు గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బలమైన నాయకత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని, ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నషామక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. అల్పపీడనం, ఉపరితలావర్తన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చిరిగినా లేదా పాత పడిన నోట్లని
1: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: मंत्री प्रहलाद जोशी खाद्य एवं सार्वजनिक वितरण विभागस्य सचिवेन तथा वरिष्ठाधिकारिभिः सह समीक्षा सभाम् आयोजितवान्। अस्यां सभायां वर्तमानस्य शर्करा भाण्डारस्य स्थितिम्, उत्पादनस्य स्तरम् तथा च वर्तमानस्य शर्करा कालस्य आवश्यकतां ज्ञातुं समीक्षा समाचरितं गता। जम्मू कश्मीर प्रदेशे प्रतिवर्षम् आयोज्यमाना अमरनाथ यात्रा अद्यतन पहलगाम बालतल मार्गयोः स्थगिता भविष्यति। निर्णयोऽयं सतत वृष्टि कारणात्, तीर्थयात्रा मार्गे जीर्णोद्धार कारणात् अपि च आगामिषु कतिपय दिवसेषु प्रतिकूल जलवायोः पूर्वानुमान कारणात् स्वीकृतोऽस्ति। भारतीय बैडमिंटन क्रीडिका अश्मिता चालिहा अद्य प्रातः महिला एकल स्पर्धायाः अन्तिमचक्रे चीनदेशस्य हान शियांशी इत्येतां पराजित्य कोरिया मास्टर्स 20-26 स्पर्धायां विजयं प्राप्तवती। इति वार्ताः।
1: आकाशवाणी मार्कप्रं केंद्रं प्रसार विशेषालु विंटारु। ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద రంజని సంస్కార గీతలో భాగంగా ఎస్ రంగయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు। 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి అభ్యుదయ రైతులు శ్రీమతి డి అంజలీదేవి, శ్రీ వై రామాంజనేయ రెడ్డి మరియు శ్రీమతి పి నాగమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు। పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి। కార్యక్రమం అనంతరం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా బేసవారిపేట మండలం పిట్టకాయగుళ్ళ గ్రామ రైతు శ్రీ వేషపోగు కాసయ్య గారు మరియు బేసవారిపేట మండలం అగ్రహారం గ్రామ రైతు నరసింహారావు గారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంతో ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లో పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు। ఇక రాత్రి 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు। 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు। అనంతరం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మార్కాపురం మాట ఆకాశవాణి బాట రూపకం వింటారు। రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ టి జీవన్ గారు, సహకారం శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, శ్రీ వేములకొండ శ్రీనివాసులు। ఇందులో పాత్రలు పాత్రధారులు రాముడు శ్రీ జిఎల్ నరసింహారావు, సోముడు వి శ్రీనివాసులు, నర్సయ్య శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, లక్ష్మమ్మ శ్రీమతి కె శ్రీలత, సిరి కుమారి మౌనిక రెంటాల, ఇంకా శ్రీ పంచాక్షుల శ్రీనివాసులు మరియు ఎల్లగడ్డ అనంతలక్ష్మి గారు। ఇక 8:30 జాతిస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి। 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు। 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి। 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది। 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు। రాత్రి 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి। ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు। 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు। 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సఖ్యం ఈ అంశం గురించి శ్రీకాకళ ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు। 6:35 చేను ముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు వింటారు। 6:45 వాణిజ్య ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 6:55 ప్రసార విశేషాలు వింటారు। 7:00 దేశభక్తి గీతం వింటారు। 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। రేపు ఉదయం 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శంకరంవాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా వారి గురించిన విషయాలను రామ్ గోపాల్ రెడ్డి గారు ప్రసంగించారు। ఇక స్వీయ కవితలుగా భాగంగా శ్రీ దిట్ట కవి శ్రీనివాసాచార్యులు గారి స్వీయ కవితలు వింటారు। 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం

0: ప్రసారమవుతుంది 8 గంటలకు. ఈరోజు జరిగిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం వేడుకలపై రేడియో నివేదిక వింటారు రేపు ఉదయం 8 గంటలకు. 8:15 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి కార్యక్రమంలో గీతాంజలిలో వర్ణన శైలి మార్మికత గురించి శ్రీమతి వి లక్ష్మీ గారి ప్రసంగం వింటారు. రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల కామరా సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు, పెద్ద

0: మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
0: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, జానపద రంజని సంస్కార్ గీతిలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పైన జానపద గీతాలు వినండి.
6: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, జానపద రంజని సంస్కార్ గీతిలో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం పైన జానపద గీతాలు వినండి.

మీరింతవరకు శ్రీ ఎస్ రంగయ్య బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ NTA పనితీరు గురించి కేంద్ర విద్యా

0: త్రిపురలాల్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పిఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేస్తున్నట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్టస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
1: It is indeed to pleasure to launch this campaign today on the August Kranti Divas as we commemorate the Quit India Movement of 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die. On this day, it is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
0: భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర సమరయోధులు తీవ్రమైన హింసను, ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం, పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయత భావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణన్ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమెడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి

0: ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడంపైన తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పెడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండ్లర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
1: पहलगाम में धारण पूछ कर हमारे निर्दोष नागरिकों पर काराना आतंकी हमला हुआ था तो उसके बाद हमारी बहादुर सेनाओं ने ऑपरेशन सिंदूर की शुरुआत की थी. हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वो किसी हद तक जा सकता है. हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार है.
0: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్ట్రకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు, క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం PMAYU 2.0 కింద ఇప్పటి వరకు 1,25,00,000 పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,00,000 పైగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1,00,000 ఇళ్లు మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం PMAYU 2.0 కింద 2,09,000 పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600 పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. రెండు దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడీ బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని పూకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూయింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం PMAYU 2.0 కింద ఇంతవరకు 1,25,00,000 ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి అభ్యుదయ రైతులు శ్రీమతి డి అంజలిదేవి, శ్రీ వై రామాంజనేయరెడ్డి మరియు శ్రీమతి పి నాగమ్మ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
1: ఆకాశవాణి రైతుకు వెనుదన్నుగా ఉంటూ వస్తుంది. అయితే మార్కాపురంలో ఆకాశవాణి కేంద్రం స్థాపించి 33 సంవత్సరాలు దాటి 34వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అందరికీ ఆకాశవాణి 34వ వార్షికోత్సవ వేడుకల శుభాకాంక్షలు రైతు మిత్రులందరికీ. అందులో భాగంగా రైతుల సలహాలు సూచనలు పాటిస్తూ సాటి రైతులకు సలహాలు అందిస్తున్నటువంటి మహిళా రైతు అంజలిదేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి రేడియోతో ఉన్నటువంటి అనుబంధం గురించి, రేడియో ద్వారా వారు ఏ ఏ కార్యక్రమాలు వింటున్నారు, ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఇత్యాది అంశాల గురించి వారి ద్వారా సాటి రైతులకు శ్రోతలకు తెలియజేద్దాం. నమస్కారం అమ్మా.
2: నమస్కారం సార్.
1: రేడియో కార్యక్రమాలు ఏ ఏ కార్యక్రమాలు మీరు వింటున్నారు, ఆకాశవాణి ద్వారా వినే రేడియో కార్యక్రమాలు మీకు ఉపయోగపడుతున్నాయంటారు?
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు, 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రైతు మిత్రులందరికీ నా నమస్కారములు. ఆకాశవాణి రైతులకు చాలా ఉపయోగపడుతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు సార్. ముఖ్యంగా ఇవాళ రైతులకు వాతావరణం అనుకూలించడం లేదు, అతివృష్టి అనావృష్టి, ఒకసారి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇలాంటి కష్టకాలంలో రైతులకు ఆకాశవాణి ద్వారా పంటల నమోదు గురించి, పంటల బీమా గురించి గాని చాలా చక్కటి సలహాలు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది మన ఆకాశవాణి. ఇప్పటికీ ఏ రైతు కూడా విత్తనాలు వేసుకోలేదు సార్. సకాలంగా వర్షాలు పడింటే ఈ పాటికి మొక్క చాలా ఎదుగుదలగా ఉండాల్సింది. ఇప్పటికి ఎవరు కూడా విత్తనాలు కూడా తెచ్చి వేయని పరిస్థితి సార్. నాట్లు మొదలు పెట్టాల్సింది, వరి నాట్లు. వర్షం లేనందువలన వరి నారు కూడా పోసుకోలేకపోయాం సార్. ఆగస్టు వచ్చింది, నాటు పడాల్సిన సమయంలో కూడా నారు పోసుకోలేకపోయాం సార్. ఎందువలనంటే మనం ఎక్కువ రసాయనిక మందులు వాడడం వలన వర్షాలు కూడా పడటం లేదు సార్. రైతులు ఒకటే గమనించాలి సార్, రసాయనిక మందులు వాడితే ఎక్కువ పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మందులు కొడతా ఉంటే మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది. కాబట్టి మనం రసాయనిక ఎరువులు వాడద్దు. గోవ్యర్థాలు, జీవామృతం ఇటువంటి పిచ్చిగారి చేసుకుంటే బాగుంటుంది సార్. అదే కాకుండా ఈ బంతి నారు నాటుకున్నా కూడా చీడపీడ పురుగులు రాకుండా ఉంటాయి సార్. వారలంతటికి కూడా పెద్దవాళ్ళు ఏదైనా తెలిసి చేస్తారు కాబట్టి వాళ్ళు గతంలో కంచె చుట్టూ కూడా బంతిపూల నారు, గుండు మల్లె చెట్లు, ఇట్లా గోంగూర చెట్లు అవన్నీ వేసుకుంటే ఆ చీడపీడ పురుగులు అనేది వచ్చిన ఆ పువ్వుల ఆకర్షణకు పువ్వుల మీద వాళ్తాయి, మన పొలంలో వాళ్ళవు. కాబట్టి మనం బంతి నారు చుట్టూ నాటుకోవడం చాలా మంచిది సార్. అదేవిధంగా ఏదైనా మనం పొలంలో గట్టి పైరు వేసుకుంటే చుట్టూరు జొన్న కానీ గోధుమ కానీ అలాంటివి పెట్టుకుంటారు సార్. ఎందుకు అంటే ఆ చీడపీడ పురుగులు ఏదన్నా వస్తే ఆ కంచెమ్మడి ఉండే దానికే పడుతుంది, పొలంలో ఉండే పైరుకు రాదు అనే విధంగా పూర్వకాలంలో పెద్దలు అలా చేసేవారు. కాబట్టి మనం కూడా అలా చేయాలని కోరిక, అలా మనవి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని రేడియో ద్వారా ఈ మధ్య కాలంలో ప్రతిరోజు వర్షభావ పరిస్థితుల గురించి తెలియజేసి రైతులకు ముందస్తు అవగాహన కల్పించడం చాలా మంచిది సార్. వర్షాన్ని వడిసి పట్టడం, దాని వలన రైతులకు కలిగే లాభాల గురించి వివరించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నీటి కుంటలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్న విషయం చాలా అద్భుతంగా వివరించారు. అంతేకాకుండా ఉన్న నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి అన్నది చక్కగా తెలియజేశారు. నీటి కరువు సమయంలో డ్రిప్పు ఉపయోగం గురించి, దాని సబ్సిడీ వివరాలు చక్కగా తెలియజేయడం బాగుంది. అదేవిధంగా పొలం తయారీలో మెలకువలను చాలా బాగా వివరిస్తున్నారు. గత పంట అవశేషాలు ఎలా ఎరువుగా వాడుకోవాలి, అంతేకాకుండా వేసవి దుక్కుల గురించి, దుక్కుల అవసరం గురించి చక్కగా వివరిస్తున్నారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం గురించి, ప్రకృతి వ్యవసాయం

0: గురించి, సహజ వ్యవసాయ పద్ధతుల గురించి రేడియో ద్వారా వివరించడం, అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉంటుంది సార్. పెట్టుబడి లేని వ్యవసాయం గురించి, అధికారుల సలహాలు, చీడపీడల గురించి, వాటి యాజమాన్యం గురించి, ముఖ్యంగా విత్తనాలు కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, రసీదు యొక్క ప్రాముఖ్యత గురించి చాలా విషయాలను తెలియజేయడంలో రైతులకు రేడియో మిత్రుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు సార్. ప్రభుత్వం రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పం గురించి చాలా చాలా తెలియని విషయాలు ఎన్నో రైతులకు తెలియజేస్తుంది.
1: విపరీతంగా ఈ రసాయన ఎరువులు వాడే రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు?
0: సార్, ఎక్కువగా రసాయన మందులు వాడితే భూమి పాడైపోతుంది, పంట కూడా అప్పటికప్పుడు బాగుంటుంది, మళ్ళీ ఒకవేళ వర్షం ఎక్కువైతే పంట పాడైపోయే అవకాశం కూడా ఉంది. అదే పచ్చి రొట్టెల ఎరువు వాడుకుంటే 2 సంవత్సరాల వరకు కూడా మనకు పంట చెడిపోయే అవకాశం ఉండదు సార్. పశువుల ఎరువు ఎక్కువగా వాడుకుంటే, 2-3 ట్రాక్టర్లు వాడుకుంటే 2-3 సంవత్సరాలు మనకు భూమిలో అధికంగా ఉంటుంది. కాబట్టి పచ్చి రొట్టెల ఎరువునే వాడుకోవాలి సార్. ఇవాళ రసాయనిక ఎరువులు వాడితే ఒక 20-20 మందు చూసుకున్నా కూడా 2100 ఉంది సార్. అదే ట్రాక్టర్ ఎరువు అయితే 800 వస్తుంది సార్. దాని వలన పాడి పాలు చూసుకుంటాము, పాలు అమ్ముకుంటాము, ప్లస్ మన ఎరువు వస్తుంది. కాబట్టి మనం ఎరువు భూమిలోనే వేసుకుంటే మనకు మందులు కొనే అవకాశం తగ్గుతుంది, మన పొలం కూడా బాగుంటుంది సార్. ఆ పొలంలో పండిన తిండి మనం కూడా తింటే మనం కూడా వ్యాధుల కన్నిటకు దూరంగా ఉండొచ్చు. రసాయనిక మందులు వాడితే చాలా రోగాల వలన పడతాం సార్ మనం కూడా. ఏది ఏమైనా భూసార పరీక్షలు అధికారులతో చేపించుకొని, అధికారులు చెప్పినట్టు మనం విని భూసార పరీక్షలలో ఏ లోపం లోపించిందో అది కనుక్కొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్.
1: కేవలము వ్యవసాయ పనులు, వ్యవసాయ సూచనలే కాకుండా మిగతా కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు మీకు నచ్చుతున్నాయంటారు
0: సార్? పిల్లలకు విజ్ఞానంతో పాటు మహిళా భారతి గురించి ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సినిమా పాటలు అన్ని కూడా వింటూ ఉన్నాము. రేడియో గురించి తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాము. మనసుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఈ రేడియో వలన. అందుకే రేడియోకు మరొకసారి ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు సార్. మరొకసారి 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్.
1: రైతులకు రేడియో స్నేహితుడిగా, మిత్రుడిగా ఉంటూ, వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ అనేక వ్యవసాయ సలహాలు, సూచనలు అటు అభ్యుదయ రైతుల నుంచి, అనుభవం ఉన్న రైతుల నుంచి, అధిక దిగుబడులు సాధిస్తున్నటువంటి మోతుబరి రైతుల నుంచి, ముఖ్యంగా శాస్త్రవేత్తల నుంచి, వ్యవసాయ అధికారుల నుంచి అనేక రకాల సలహాలు, సూచనలు ప్రతినిత్యము, అంటే అటు 6:35, 7:15 సాయంత్రం చాలా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంటలు వేసేటప్పుడు అనేటువంటి అంశాన్ని పదే పదే శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ రైతులకు రేడియో ఏ విధంగా ఉపయోగపడుతుంది, రేడియో మాధ్యమం ద్వారా వాళ్ళు ఎటువంటి లాభాలు పొందుతున్నారు, మరి ప్రభుత్వ పథకాల గురించి రేడియో ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి రైతు రామాంజనేయరెడ్డి మన ముందున్నారు. వారి ద్వారా ఈ రేడియో ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి రామాంజనేయరెడ్డి గారు.
2: నమస్కారం సార్.
1: ఇవాళ రేడియో చాలా వరకు కూడా రైతుకు అనేక విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా కష్ట సమయంలో, అంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావము, సూపర్ ఎల్నినో ప్రభావం ఉంది అని చెప్పేసి ముందుగానే రేడియో ద్వారా శాస్త్రవేత్తలైతేనేమి, వ్యవసాయ అధికారులైతేనేమి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆపత్కాలంలో పెట్టుబడిని ఏ విధంగా తగ్గించుకోవాలి, సేంద్రీయ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది ఇత్యాది అంశాల గురించి ప్రతిరోజు తెలియజేస్తుంది. మరి ఈ రేడియోను మీరు వింటున్నారా? రేడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
2: నమస్కారం అండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు, 34వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు రైతు మిత్రులందరికీ నా నమస్కారములు. ఆకాశవాణి రైతులకు చాలా ఉపయోగపడుతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు సార్. ముఖ్యంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు రైతులకు 6:30, అదేవిధంగా 7:15 తెలియజేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ రైతులకు వాతావరణం అనుకూలించడం లేదు, అతివృష్టి లేదా అనావృష్టితో ఒక్కొక్కసారి పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇలాంటి కష్టకాలంలో రైతుకు ఆకాశవాణి ద్వారా పంటల నమోదు గురించి కానీ, పంటల బీమా గురించి కానీ చాలా చక్కటి సలహాలు అందించి రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంది మన ఆకాశవాణి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని రేడియో ద్వారా ఈ మధ్య కాలంలో ప్రతిరోజు వర్షభావ పరిస్థితుల గురించి తెలియజేసి రైతులకు ముందస్తు అవగాహన కల్పించడం చాలా మంచిది సార్. వర్షాన్ని ఒడిసి పట్టడం, దాని వలన రైతులకు కలిగే లాభాల గురించి వివరించడం సంతోషదాయకం. నీటి కుంటలు రైతుకు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయం చాలా అద్భుతంగా వివరించారు. అదే కాకుండా ఉన్న నీటి

0: ను పొదుపుగా ఎలా వాడుకోవాలి అన్నది చక్కగా తెలియజేశారు. అది కాకుండా ఈ నీటిని కరువు సమయంలో డ్రిప్ ఉపయోగం గురించి, దాని సబ్సిడీ వివరాలు చక్కగా తెలియజేయడం చాలా బాగుంది. అదేవిధంగా పొలం తయారీలో మెలకువలు చాలా బాగా వివరిస్తున్నారు. గత పంట అవశేషాలు ఎలా తిరిగి ఎరువుగా వాడుకోవాలి, అంతేకాకుండా వేసవి దుక్కుల గురించి, దుక్కుల ఆవశ్యకత గురించి చక్కగా వివరిస్తున్నారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి, సహజ వ్యవసాయ పద్ధతుల గురించి రేడియో ద్వారా వివరించడం, అవగాహన కల్పించడం మహానందంగా ఉంటుంది. పెట్టుబడి లేని వ్యవసాయం గురించి, అధికారుల సలహాలు, చీడపీడల గురించి, వాటి యాజమాన్యం గురించి, ముఖ్యంగా విత్తన కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, రసీదు యొక్క ప్రాముఖ్యత గురించి చాలా విషయాలు తెలియజేయడంలో రైతుకు రేడియో మిత్రుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పం గురించి, ప్రభుత్వ రైతు పథకాల గురించి తెలియని విషయాలెన్నో రైతుకు తెలియజేస్తుంది. ముఖ్యంగా రసాయన ఎరువులు రైతులు ఎక్కువగా వాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులు ఎక్కువగా చేయకూడదు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే భూమి చెడిపోతుంది, పంట వేపుగా పెరిగి చీడపీడలు కూడా వస్తాయి. అదే సేంద్రియ వ్యవసాయం చేస్తే పంట బరుసుగా వస్తుంది, పురుగు తక్కువగా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని మన భూమిలో ఏ పోషకాలు, ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకొని రసాయన ఎరువులు వాడాలి, కానీ విపరీతంగా వాడకూడదు. ఇవాళ వర్షాలు సరిగా పడటం లేదు, కాబట్టి రైతు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకసారి పెట్టుబడి కూడా వెళ్ళదు, కాబట్టి పెట్టుబడి లేని చిరుధాన్యాల పంటలు వేసుకోవాలి, పాడి పంటను అభివృద్ధి చేసుకోవాలి. జీవన ఎరువులను, పచ్చి రొట్టె ఎరువులను ఎక్కువగా వాడుకుంటే మంచిదని ప్రతిరోజు ఆకాశవాణి ద్వారా తెలియజేయడం సంతోషంగా ఉంది. రైతుకు ఆకాశవాణి సలహాలు, సూచనలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆకాశవాణికి మా ప్రత్యేక ధన్యవాదములు.
1: రేడియో ఏ విధంగా రైతుకు వినుదనగా నిలుస్తుంది, ఎటువంటి సలహాలు సూచనలు రైతుకు చేరువ చేస్తుంది, అదేవిధంగా రైతుకు కష్టకాలంలో ఏ విధంగా అండగా ఉంటుంది, రేడియోతో వారికి ఉన్న అనుబంధాన్ని చక్కగా రామాంజనేయులు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
1: రైతుల సలహాలు సూచనలు పాటిస్తూ సాటి రైతులకు సలహాలు అందిస్తున్నటువంటి మహిళా రైతు నాగమ్మ గారు మన ముందున్నారు. వారి ద్వారా వారి సలహాలను, వారి సాగు అనుభవాన్ని సాటి రైతులకు తెలియజేద్దాం. రేడియో వారికి ఎంత ఉపయుక్తంగా ఉపయోగపడిందో వారి మాటల్లో విందాం. నమస్కారం అమ్మా నాగమ్మ గారు.
2: నమస్కారం సార్.
1: అమ్మ, మరి మన మార్కాపురం కేంద్రంలో ఆకాశవాణి నెలకొల్పి నేటికి 33 సంవత్సరాలు పూర్తయింది. 34వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలమ్మా నీకు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శుభాకాంక్షలు సార్. రైతులందరికి కూడా నమస్కారాలు. ఆకాశవాణి రైతులకు వ్యవసాయ పద్ధతులను ఉదయం 6:35 అదే విధంగా సాయంత్రం 7:15 అనేక సలహాలు తెలియజేస్తున్నారు. ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈరోజు రైతులకు వాతావరణం అనుకూలించటంలే, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఇలాంటి కష్టకాలంలో రైతుకు ఆకాశవాణి ద్వారా పంటల నమోదు గురించి కానీ, పంటల బీమా గురించి కానీ చాలా చక్కటి సలహాలు అందించి రైతుకు ఎన్నుదన్నుగా నిలుస్తుంది మన ఆకాశవాణి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉందని రైతులకు రేడియో ద్వారా తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు వర్షాల గురించి తెలియజేసి రైతులకు ముందే తెలియజేయటం చాలా మంచిది. ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు దాన్ని విడిచిపట్టుకోమని రైతులకు అనేక సలహాలు అందిస్తున్నారు, చాలా మంచిది. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం సాగు చాలా వరకు తగ్గిపోయింది, అందువల్ల వాణిజ్య పంటలు వేయవద్దని పదే పదే చెప్పటం మంచిది. చిరుధాన్యం పంటలు వేసుకుంటే 3 నెలల్లో పండిపోతాయి, కాబట్టి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి అలాంటి పంటలు వేసుకుంటే మంచిది.
1: అమ్మ, మరి ఈ మధ్య కాలంలో ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు చాలా తక్కువగా పడుతున్నాయి కదా, మరి పడ్డ నీటిని ఒడిసి పట్టుకొని దానిని పొదుపుగా వాడుకోవాలి అంటే ఏం చేయాలంటారు
2: సార్? సకాలంలో వర్షాలు పడట్లేదు, పడ్డప్పుడు దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. నీటి కుంటలు ఏర్పాటు చేసుకొని నీటి కుంటల్లో వర్షం నీటిని నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకున్న నీటిని పంట బాగా పంటకు వచ్చినప్పుడు కీలక దశల్లో, అంటే పాలు చుంకు పోసుకునేటప్పుడు నీళ్లు పెట్టుకోవాలి. అలా నీళ్లు పెట్టుకోవాలంటే వర్షాలు లేవు కాబట్టి ఎప్పుడు వర్షం పడితే

0: ఆ పడ్డ నీటిని మనం ఆదా చేసుకోవాలి. పూర్వం ప్రతి నెల వర్షాలు పడే, ఇప్పుడు అలా లేదు. ఒక్కోసారి వరుసగా వర్షాలు పడతాయి, ఒక్కోసారి వర్షాలు బెట్ట పెడుతుంది. కాబట్టి వర్షం పడ్డప్పుడు సాధ్యమైనంత వరకు ఆ నీటిని మన చేలోనే ఇంగింపు చేసుకోవాలి. చేలో ఒక మూలన నీటి కుంట ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు నిల్వ చేసుకోవాలి, మనకు అవసరమైనప్పుడు వాడుకోవాలి.
1: మరి అమ్మ, ఇప్పుడు నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, పొదుపుగా వాడుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా నీటి కుంటలు కూడా ఏర్పాటు చేసుకుని అందులో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోవాలి అంటున్నారు. మరి తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని పండించుకోవాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలంటారు?
0: అవును సార్, ఇవాళ వర్షాలు తక్కువగా ఉన్నాయి, నీళ్లను కాపాడుకోవాలి, మన పంటల్ని రక్షించుకోవాలి. అలాంటప్పుడు పొదుపుగా ఉన్న నీటిని వాడుకోవాలి. ముఖ్యంగా నీళ్లు కట్టుకునేటప్పుడు కాలువలతో కట్టుకొని కుదరదు, డ్రిప్పు పెట్టుకొని డ్రిప్పు ద్వారా నీళ్లు పెట్టుకోవాలి. అప్పుడు తక్కువ నీళ్లతోటి ఎక్కువ ఫలం పండుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పొదుపుగా నీటిని వాడుకోవాలి. డ్రిప్పు కూడా ఇవాళ ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుంది, అలాంటప్పుడు మనం వాడుకోవాలి. నీళ్ళు లేవు కాబట్టి పొదుపుగా వాడుకోవాలంటే తుంపర సేద్యం మంచిది. డ్రిప్పు వాడుకుంటే నీళ్లు ఆవిరి కాకుండా వృధా కాకుండా మొక్క దగ్గరే పడతాయి, మొక్కకు కావాల్సినంత నీరు అందుతుంది. కాబట్టి ప్రతి రైతు డ్రిప్పును ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా రేడియో ద్వారా చాలా చక్కగా అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి రైతు రేడియో సలహాలు సూచనలు పాటించటం మంచిది. ముఖ్యంగా రైతులకు పొలం తయారు దగ్గర నుంచి పంట కోసేంత వరకు అనేక రకాల సలహాలు సూచనలు అందిస్తున్నారు. రేడియోకు ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై కిసాన్.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి అభ్యుదయ రైతులు శ్రీమతి డి అంజలిదేవి, శ్రీ వై రామాంజనేయరెడ్డి మరియు శ్రీమతి పి నాగమ్మగారులతో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా బేస్తవారిపేట మండలం పీటకాయగుళ్ళ గ్రామ రైతు శ్రీ వేషపగు కాసయ్య గారు మరియు బేస్తవారిపేట మండలం అగ్రహారం గ్రామ రైతు నరసింహారావు గారు ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లో వినండి. పరిచయం చేస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు.
3: కార్యక్రమంలో ఇప్పుడు బేస్తవారిపేట మండలం పిటకాయగుళ్ళ గ్రామ రైతు శ్రీ వేషపోగు కాశయ్య గారు కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంపై వారి అభిప్రాయాలు చెప్తారు, వారి మాటల్లో విందాం.
4: నా పేరు వేషపోగు కాశయ్య, బేస్తవారిపేట మండలం మార్కాపురం జిల్లా పిటకాయగుళ్ళ గ్రామం. మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి వ్యవసాయ కార్యక్రమాలు వింటుంటాం సార్. మేము 6:30కి చేను ముచ్చట కార్యక్రమం, 10:00 కిసాన్వాణి కార్యక్రమం. మాకు పొలం వచ్చేసి 10 ఎకరాల పొలం, 100 గొర్రెలు ఉన్నాయి సార్. వీటితో నేను జీవనం సాగిస్తున్నాను. మా పల్లెటూరులో ఎక్కువ రైతు కార్యక్రమం ఉంటుంది, రైతులే వింటుంటాం సార్. మేము హార్టికల్చర్ కార్యక్రమం ఒకసారి అయినా సార్, అది నాకు ఉపయోగపడింది. డ్రిప్పులు స్ప్రింక్లర్లు నాకు సబ్సిడీలు ఇస్తారని నాకు తెలియదు సార్. ఇంతవరకు కార్యక్రమం వినడం వల్ల నాకు తెలిసింది. ఒకసారి దొండ పంట వేసింది సార్, డ్రిప్పులు అయితేనేమి పందిరికి అయితేనేమి చాలా సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఈ పథకానికి నేను అప్లై ఎలా చేశానంటే, ఒకసారి కిసాన్ ప్రోగ్రామ్ లో హార్టికల్చర్ ప్రోగ్రామ్ వస్తున్నా సార్, అది విని దొండ పైరుకు సబ్సిడీ ఉందని తెలుసుకున్నా. ఆ తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ కలిసిన తర్వాత వాళ్ళు నిజమేనండి, హార్టికల్చర్కు దొండ పైరుకు సబ్సిడీ ఉందని చెప్పిండ్రు. నేను వెంటనే అప్లై చేసిన, నేను అప్లై చేసిన వెంటనే దొండ పైరు సబ్సిడీ వచ్చింది సార్. ఆ కార్యక్రమం వినడం వల్ల నాకు ఆలోచన వచ్చింది, నాకు చాలా వరకు మేలు కలిగింది అమౌంట్. అది కాక వేసిన పైర్లకు ఇన్సూరెన్స్ ఉందని అసలు నాకు తెలియదు. మన కిసాన్వాణి కార్యక్రమం నుంచి పంటల గురించి బాగా చెప్పింది సార్. మన కిసాన్వాణి కార్యక్రమంలో మా పథకం గురించి బాగా చెప్పింది సార్. ఆ ఇన్సూరెన్స్ పథకం విన్న తర్వాత నా 3 ఎకరాలకు ఇన్సూరెన్స్ చేయించిన. ఆ సంవత్సరం వర్షం ఎక్కువ పడడం వల్ల నా పంట బాగా దెబ్బతిన్నది. ఆ ఇన్సూరెన్స్ చేయడం వల్ల నాకు ఎకరానికి 6,000 చొప్పున మేలు జరిగింది. అది కాక మాకు సన్న జీవాలు 100 ఉన్నాయి సార్. అంతకుముందు మా జీవాలకు మందులని బయట తెచ్చుకునే వాళ్ళం. ఈ కార్యక్రమం విన్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కొద్ది మందులు ఇస్తారని మాకు అర్థమైంది. వెంటనే మేము వెటనరీ డాక్టర్ని కలిసినాము. నిజమేనండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇస్తారు, అప్పుడప్పుడు వచ్చి మేము చూస్తామని చెప్పారు వాళ్ళు. వెంటనే వాళ్ళు నటల మందులు అయితే, పారుని మందులు అయితే అప్పుడప్పుడు చూసేవాళ్ళు. దానివల్ల కొద్ది కొంత డబ్బు నాకు ఆదా కలిగింది సార్. నాణ్యమైన మందులు దొరకటం మేలైంది సార్. వాళ్ళ గొర్రెలను చెకప్ చేసి ఏ మందులు ఎప్పుడు ఇవ్వాలైంది వాళ్ళకి అర్థమైంది సార్. దానివల్ల నాకు మంచి లబ్ధి కలిగింది. అసలుకు గొర్రెలకు ఇన్సూరెన్స్

0: విషయం అస్సలు నాది లేదు. కార్యక్రమం బీమా పథకం అనేది నేను విన్నా సార్. నాకున్న 100 గొర్రెలకు ఇన్సూరెన్స్ చేపించిన. మరుసటి సంవత్సరం నా యొక్క 6-7 గొర్రెలు చనిపోయినాయి. వాటి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది. ఇటు వ్యవసాయం అయితేనేమి, ఇటు గొర్రెల పెంపకాలకు అయితే మేలు జరుగుతుండటం వల్ల మేలు జరిగింది సార్ నాకు.
1: అదే సార్, మన ప్రోగ్రామ్ లో నేషనల్ లైఫ్ స్టాక్ గ్రామ్ ప్రసారమైంది. అది గొర్రెలకు సంబంధించింది సార్. ఆ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నాను సార్. ఆ విధి విధానాలన్నీ మన రేడియో కార్యక్రమంలో విన్నాను. అది మరి పందుల పెంపకం కొత్త విన్నా. ఈ 2 పథకాలకు ఏదో ఒక దానికి అప్లై చేయాలని అనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో గుమ్మడి పంట గురించి రైతు బాగా చెప్పిండు సార్.

0: కార్యక్రమం ద్వారా పండుతాయని విన్నాం సార్. మేము ఐగాని పండించి మంచి దిగుబడి తీసుకున్నాం సార్. మొత్తం మీద రేడియో కార్యక్రమం వినడం వల్ల ఎన్ఎస్ క్రింద లబ్ధి పొందిన భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేయాలి.
1: ఓకే కాశయ్య గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు బేసవరపేట మండలం అగ్రహారం గ్రామ రైతు నరసింహారావు గారు కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంపై వారి అభిప్రాయాలు చెప్తారు, వారి మాటల్లో విందాం. నమస్కారం అండి.
2: నమస్తే సార్, నా పేరు నరసింహారావు అండి. మాది బేసవరపేట మండలం అగ్రహారం విలేజ్ అండి. మా రైతుగా ఉంటాను కాబట్టి వ్యవసాయం చేసుకుంటున్నాను కదండి, అందువల్ల మేము ఉదయం వచ్చే ముచ్చట్లో కార్యక్రమం ఒకటిను సాయంత్రం పూట వచ్చే ఏడం బాక వచ్చే మన కిసాన్ వాణి కార్యక్రమాలు మేము వింటుంటాం సార్. ఎందుకంటే మనకి ఎరువుల గురించి చెప్తుంటారు కదా అప్పుడప్పుడు, అందువల్ల సార్. అంటే ఎరువుల గురించి మాకు ఉదయం మాకు చెప్తున్నారు కాబట్టి ఎరువులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, చివరి పిల్లల గురించి మన పురుగు మందులు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి వాటి గురించి మాకు క్లుప్తంగా వివరిస్తున్నారు కాబట్టి మాకు ఇది ఈ రేడియో కార్యక్రమంలో బాగా మాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మాకు ఏదంటే అప్పుడప్పుడు ఇవి ఈ కార్యక్రమంలో కాకుండా అప్పుడప్పుడు మా ఇన్సూరెన్స్ల గురించి, పిఎం కిసాన్ ఎప్పుడు పడుతున్నాయి, తర్వాత మన సబ్సిడీ ఎరువుల గురించి కానీ, తర్వాత పనిముట్లు గురించి కానీ మాకు అప్పుడప్పుడు మాకు వస్తున్నది కాబట్టి మాకు దీనివల్ల మాకు ఉపయోగం అనిపిస్తుంది. మేము గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి మేము ఈ రేడియో కార్యక్రమాలు వింటున్నాము. ఈ రేడియో వినడం వల్ల మాకు చాలా చాలా ఉపయోగాలు మాకు ఉన్నవి. ఉదాహరణకు ఆలోచిస్తే మటుకి మేము ఈ రేడియో కార్యక్రమాలు చూడడం వల్లనే రైతు పని ఎలా చేసుకోవాలని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి ఏ పంట ఏ సీజన్లో వేసుకోవాలనేది కూడా ఇందులోనే మేము కొంచెం గుర్తు చేసుకునేది అప్పుడప్పుడు వింటూ ఉన్నాం కాబట్టి ఒక అవగాహన వచ్చింది మాకు. వీటికి సంబంధించిన చెడిపేళ్ళ గురించి, అదే ఎరువుల గురించి కూడా మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఎరువుల యాప్ గురించి కూడా మన ఈ మధ్యనే మన ప్రసారం జరిగింది. అలాగే ఇప్పుడు మన రైతులకు ఇస్తున్న పథకాల గురించి, పిఎం కిసాన్ కానీ, అలాగే పంటల బీమా గురించి కూడా ఈ మధ్య కాలంలో మేము ఈ మధ్య 10 రోజుల క్రితం కూడా మేము విన్నాము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రసరమైనటువంటి మనకి పశువుల బీమా గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అదే దానివల్ల మాకు కొంచెం ఉపయోగం జరిగింది అనుకోండి. యాక్చువల్గా అయితే మాకు అంతకుముందు పశువుల బీమా ఉందని చెప్పేసి తెలియదు. అదే టైంలో ఒకసారి మాకు పశువుల బీమా గురించి కిసాన్ వన్ కార్యక్రమంలో మాకు ఇలాగా చెప్పారు. అది విన్న తర్వాత నేను పశువుల బీమా చేయించుకున్నాను. తర్వాత ఏంటంటే ఒక 6 నెలల్లో మా పశువు వచ్చేసి కొంచెం జబ్బు వచ్చి చనిపోయింది. అప్పుడు వెటరినరీ డాక్టర్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాం సార్. చెప్పడం వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకున్నావు కదా, దానికి సంబంధించిన పేపర్స్ అన్ని మాకు అందించారంటే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, దానివల్ల మీకు కొంత డబ్బు మీకు అందుతాయని చెప్పి చెప్పారు. దాని తర్వాత మాకు మా దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించిన పేపర్లు తీసేసుకుని అది పోస్ట్ మార్క్ చేసేసి మాకు దానికి సంబంధించిన పేమెంట్ అది అమౌంట్ కూడా మాకు అందజేశారు. అంటే 20,000 దాకా మాకు అందినట్టే కదా. దీనివల్ల కూడా 2 నెలల్లో మాకు ఈ బీమా అనేది మాకు సొమ్ము అందిందండి. రైతు అనుభవాలు కాకుండా పెద్ద పెద్ద ఆఫీసర్ల వాళ్ళ కార్యక్రమాలు కూడా మాకు మంచి అనుభవం వచ్చింది మాకు. అదేవిధంగా వ్యవసాయ సంబంధించిన మనకు మట్టి పరీక్షలు కూడా ఎలా చేయాలి, భూములు ఎంతలో తీయాలి, దీని గురించి కార్యక్రమాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు 4 భాగాలు తీయాలని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు. అప్పుడు అలాగే మేము మట్టి పరీక్ష కూడా చేయించుకున్నాం ఈ మధ్య కాలంలో. వేరే వరుస మన దర్శి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ మార్గ మార్కాపురం దగ్గర నూటి క్లినిక్ ఉంది, అక్కడ కూడా చేయించాము. దానివల్ల మాకు చాలా మంచి ఉపయోగం జరిగింది. వాస్తవంగా మాట్లాడాలంటే మాకు ఈ రేడియో కార్యక్రమం విన్న తర్వాతనే మట్టి పరీక్ష చేయించుకుంటే ఉపయోగం అని చెప్పడం అది తెలిసింది మాకు. వాస్తవానికి లెక్క ప్రకారము మాకు ఎరువులు యాజమానం ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఏ టైంలో రబీలో ఏం వేసుకోవాలి, ఖరీఫ్లో ఏం వేసుకోవాలి, బలం మందుల గురించి క్లుప్తంగా మాకు ఈ రేడియో కార్యక్రమంలో వినడం వల్లనే మాకు ఇది తెలిసిందండి. ఇది మాకు చాలా ఉపయోగం ఉంది రేడియో కార్యక్రమం అయితే. అదేవిధంగా మాకు అయితే ఇప్పటి వరకు మా డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి కానీ, స్ప్రింక్లర్స్ కానీ, ఈ కార్యక్రమం వినడం వల్లనే, అంటే ఈ రేడియో కార్యక్రమం వినడం వల్లనే మాకు లబ్ధి పొందింది. ఈ హార్టికల్చర్ కార్యక్రమం మేము వినడం వల్ల మాకు హార్టికల్చర్ సంబంధించి మాకు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి మాకు ఇచ్చారు. ముందు ముందు రోజుల్లో మాకు ఇలాంటి కార్యక్రమం వల్లంగా ఎన్నో మాకు మంచి మంచి కార్యక్రమాలు ఇచ్చి మాకు ప్రోత్సహించి మమ్మల్ని ఈ కార్యక్రమం మాకు వివరించడానికి ఇచ్చినందుకు మార్కం కేంద్రానికి మా తరపున ధన్యవాదాలండి. నమస్కారం సార్.
1: ఓకే అండి నరసింహారావు గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా బేస్తవారిపేట మండలం పిటకాయగుళ్ళ గ్రామ రైతు శ్రీ వేషుబాబు కాసయ్య గారు మరియు బేస్తవారిపేట మండలం అగ్రహారం గ్రామ రైతు నరసింహారావు గారు ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లో విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

చిత్రమంది కార్యక్రమంలో తర్వాత పాట వినండి. సంక్రాంతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8 గంటలు కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారం.

సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 39, వీటిలో గ్రూప్ 1 మరియు గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. వీటిలో 39 అగ్రికల్చర్ మరియు ఆయుష్, కల్చర్ మరియు డిఫెన్స్, హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్, స్టీల్ మరియు పుదుచ్చేరి గవర్నమెంట్ వంటి విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. వీటికి అప్లికేషన్ల ప్రారంభ తేదీ 25 జులై 2026 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. అర్హతలు పోస్టును బట్టి అగ్రికల్చర్ ఇంజనీర్ మరియు యునానీ మెడిసిన్ క్వాలిఫికేషన్, మాస్టర్స్ డిగ్రీ, పోస్టును బట్టి అదనపు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి మారుతూ ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు లేదా 34 సంవత్సరాల పరిధిలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూ అభ్యర్థులకు వయసులో రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 రూపాయలు, మరి ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులను ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ పంపించుటకు చివరి తేదీ 14 ఆగస్టు 2026 సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు. వెబ్సైట్ ఐడి www.upscionline.nic.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS కస్టమర్ సర్వీస్ అసోసియేట్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్లు 1 ఆగస్టు నుంచి 21 ఆగస్టు 2026 వరకు అప్లై చేసుకోవచ్చును. పోస్టుల వివరాలు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వీటిని క్లర్క్ పోస్టులుగా భావించారు. మొత్తం ఖాళీలు 11,403. విద్యార్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీటెక్ వంటివి డిగ్రీలు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేస్తున్న రాష్ట్రాలకు అవసరమైన లోకల్ లాంగ్వేజ్పై ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు మించి ఉండరాదు. ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూ అభ్యర్థుల వయసు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్టీ మరియు ఎస్సీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు 175 రూపాయలుగా ధరించారు. ఎంపిక విధానం, అభ్యర్థులను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనరీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్ ఐడి www.ibps.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోగలరని మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు వినండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మార్కాపురం మాట ఆకాశవాణి బాట రూపకం వింటారు. రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి మరియు శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రాముని పాత్ర శ్రీ జిఎల్ నరసింహారావు, సోముని పాత్ర శ్రీ వేములకొండ శ్రీనివాసులు, నరసయ్య పాత్ర శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, లక్ష్మమ్మ పాత్ర శ్రీమతి కె శ్రీలత, సిరి పాత్ర కుమారి మౌనికా రెంటాల, ఇంకా శ్రీ పంచాగ్నుల శ్రీనివాసులు మరియు శ్రీమతి యార్లగడ్డ అనంతలక్ష్మి మరియు శ్రీమతి జి అంజలి గారు. వినండి మార్కాపురం మాట ఆకాశవాణి బాట రూపకం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వినండి. ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్

అట ఆకాశవాణి బాట రూపకం వింటారు. రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి మరియు శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇందులో పాత్రలు, పాత్రదారులు: రాముడు శ్రీ జిఎల్ నరసింహారావు, సోముడు శ్రీ వేములకొండ శ్రీనివాసులు, నర్సయ్య శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, లక్ష్మమ్మ శ్రీమతి శ్రీలత కరెడ్ల, సిరి కుమారి మౌనిక రెంటాల, ఇంకా శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ మరియు శ్రీమతి యార్లగడ్డ అనంతలక్ష్మి.

0: ఆహా, ఈ రేడియో శబ్దం వింటుంటేనే మనసుకు ఏదో తెలియని ఆనందం. మా కాలంలో అయితే లేవగానే రేడియో, వంట చేస్తూ రేడియో, పొలం పనుల్లో రేడియో. రేడియో లేకుండా అసలు రోజు గడిచేదే కాదు.
1: అమ్మమ్మ, ఆ రోజులు పోయాయి. ఈ కాలంలో కూడా రేడియో ఎవరు వింటారు? చేతిలో మొబైల్ ఉంది, ప్రపంచం మొత్తం అందులోనే ఉంది, ఇక రేడియోతో పనేముందే.
2: అదే నీ సమస్య. మొబైల్లో ప్రపంచం మొత్తం ఉంది, కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు నీకు.
1: ఏమంటున్నావురా?
2: నిన్న మీ ఇంటి ముందు మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ శుభ్రం చేశారు. నువ్వు మాత్రం మొబైల్లో రీల్స్ చూస్తూ ఈ డ్రైనేజ్ ఎక్కడుంది అని అడిగావు, గుర్తుందా?
3: అది నిజమే. మా పొలంలో పంట ఎలా ఉందో నాకు తెలుసు, కానీ మా అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే అతని మొబైల్ పాస్వర్డ్ కావాలి కదా.
1: అయ్యా, నా మొబైల్ నా వ్యక్తిగత విషయం, నువ్వు కలగజేసుకో బాగు.
3: అవునవును, అది నిజమే. నీ మొబైల్ బిల్ మాత్రం మా కుటుంబ విషయం.
0: మీరేమైనా చెప్పండి, అసలు రేడియోకున్న విలువే వేరు. అందులో ముఖ్యంగా మన మార్కాపురం ఆకాశవాణి ఎన్నో సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉంది.
4: అవునమ్మమ్మా, రేడియో అంటే కేవలం పాటలు, వినోదం మాత్రమే కాదు. రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు, ఉద్యోగార్థులకు ఉపయోగకరమైన సమాచారం, ఆరోగ్యంపై అవగాహన, ఇంకా మన మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సమాజానికి ఎన్నో విషయాలను చేరవేస్తుంది మన రేడియో.
1: కానీ అవన్నీ తెలియడానికి ఇప్పుడు గూగుల్, వాట్సాప్, యూట్యూబ్ ఉంది కదా.
4: యూట్యూబ్లో ఎవరు ఏది పడితే అది చెప్తారు, కానీ ప్రజలకు చేరే సమాచారం నమ్మదగినదా అనేది ముఖ్యం.
2: అదే ఆకాశవాణి బలం. వేగం కంటే విశ్వసనీయత ముఖ్యం, శబ్దం కంటే సందేశం ముఖ్యం.
3: నిజమే నిజమే. ఓసారి మా పొలానికి వర్షం వస్తుందని వాట్సాప్లో మెసేజ్ వచ్చింది.
1: అయితే వర్షం పడిందా?
3: నేను పొలానికి వెళ్ళలేదు ఆ రోజు. మరుసటి రోజు చూస్తే ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు.
1: వర్షం పడలేదా? మరేం చేశావు?
3: అప్పటినుంచి వాట్సాప్ వాతావరణం కాదు, ఆకాశవాణి వాతావరణాన్నే వింటున్నా.
0: అదే కాదు నర్సయ్య, ఆకాశవాణి ద్వారా మన ప్రాంతపు కళాకారులకు ఒక మంచి వేదిక దొరికింది.
2: మార్కాపురం ఆకాశవాణి కేంద్రం అంటే కళలు, సాహిత్యము, సంస్కృతి, ప్రజాజీవనం, ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను ప్రజలకు పరిచయం చేయడంలో మార్కాపురం ఆకాశవాణి కేంద్రం చాలా గొప్ప పాత్ర పోషిస్తోంది.
4: ముఖ్యంగా మన ప్రాంతపు సమస్యలను, ప్రజల అభిప్రాయాలను, స్థానిక కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ఆకాశవాణి ఒక వారధిలా పనిచేస్తుంది.
1: అంటే ఆకాశవాణి మన మార్కాపురం ప్రజలకు ఒక పెద్ద మైక్ అన్నమాట.
2: మైక్ కాదు, ప్రజల గొంతుక.
3: అయితే నా గొంతు కూడా ఆకాశవాణిలో వినిపిస్తుందా?
4: మీ గొంతు ముందుగా మన ఇంట్లో వాళ్ళు భరించాలి నాన్న.
3: ఏమమ్మా, నేను రైతును, నా గొంతుకు విలువలేదా?
0: అలా ఏం కాదులే నర్సయ్య, రైతు గొంతు కూడా వినిపించాలి. రైతు సమస్యలు సమాజానికి కూడా తెలియాలి, రైతు విజయం కూడా ప్రజలకు చేరాలి.
2: అదే ఆకాశవాణి గొప్పతనం. ప్రముఖుల మాట మాత్రమే కాదు, సామాన్యుడి మాట కూడా ఆకాశవాణి విలువ ఇస్తుంది.
1: మరి 33 ఏళ్లుగా ఆకాశవాణి ఏం చేసిందో చెప్పండి విందాం.
2: 33 ఏళ్ళంటే

0: చిన్న విషయం కాదు. ఎన్నో తరాలు మారాయి, టెక్నాలజీ మారింది, టెలివిజన్ వచ్చింది, మొబైల్ వచ్చింది, సోషల్ మీడియా కూడా వచ్చింది. కానీ ఆకాశవాణి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది.
1: ఎందుకంటే మాధ్యమాలు మారినా ప్రజలకు అవసరమైన నమ్మకమైన సమాచారం, మంచి వినోదం, సమాజానికి ఉపయోగపడే సందేశం ఎప్పటికీ అవసరమే.
2: ఇప్పుడు రేడియో వినడం కూడా చాలా సులభమైంది. మొబైల్లో కూడా రేడియో కార్యక్రమాలు వినవచ్చు. అంటే పాత మాధ్యమం కొత్త సాంకేతికతతో కలిసి ముందుకు వెళ్తుంది.
3: అంటే నేను మొబైల్లో రేడియో వింటే అమ్మమ్మ నన్ను పాతకాలం వాడవని అనదా?
1: అనను బాబు, రేడియో విన్నే మనిషిని తెలివైన వాడంటారు.
4: అయితే నేను కూడా తెలివైన వాడినే కదా.
0: నువ్వు రేడియో వింటున్నావని తెలివైనవాడు కాదు నర్సయ్య, రేడియోలో విన్నది అర్థం చేసుకుంటేనే తెలివైన వాడివి నువ్వు.
4: అయ్యో, ఇక్కడ కూడా పరీక్షేనా?
5: ఇది ఆకాశవాణి. ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల గొంతుకగా కాలం మారుతోంది, సాంకేతికత మారుతుంది, వినే విధానం మారుతుంది. కానీ ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించాలనే బాధ్యత మాత్రం మారదు.
6: రైతులకు ఉపయోగపడే సమాచారం,
5: విద్యార్థికి దిశానిర్దేశం,
6: యువతకు ప్రేరణ,
5: మహిళలకు అవగాహన,
6: కళాకారులకు వేదిక,
5: సమాజానికి చైతన్యం,
6: ఇవన్నీ ప్రజలకు చేరవేస్తూ ఆకాశవాణి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
0: అందుకే ఆకాశవాణి కేవలం రేడియో కాదు,
1: అది మన జ్ఞాపకం,
4: మన రైతు బాట,
2: మన విద్యకు మార్గదర్శి,
3: మన యువతకు మంచి సందేశం.
0: మార్కాపురం ఆకాశవాణి, మన ఊరి గొంతుక. 34 సంవత్సరాలుగా ప్రజల ఆదరణతో సాగుతున్న మార్కాపురం ఆకాశవాణికి ఇదే మా వందనం.
1: ప్రతి ఇంటికి ఆకాశవాణి చేరాలి,
4: ప్రతి రైతుకు ఉపయోగపడాలి,
2: ప్రతి విద్యార్థికి స్ఫూర్తినివ్వాలి,
3: ప్రతి యువకుడికి మంచి మార్గం చూపాలి.
0: మార్కాపురం మాట,
7: ఆకాశవాణి మాట.
8: మీరింతవరకు 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. మార్కాపురం మాట, ఆకాశవాణి బాట రూపకం విన్నారు. రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ వేములకొండ శ్రీనివాసులు మరియు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, రాముడు శ్రీ జిఎల్ నరసింహారావు, సోముడు శ్రీ వేములకొండ శ్రీనివాసులు, నర్సయ్య శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, లక్ష్మమ్మ శ్రీమతి శ్రీలత కరెడ్ల, సిరి కుమారి మౌనిక రెంటాల, ఇంకా శ్రీ పంచాగ్నుల శ్రీనివాస్ మరియు శ్రీమతి యార్లగడ్డ అనంతలక్ష్మి, శ్రీమతి జి అంజలి.
9: మీరు ఇంతవరకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మార్కాపురం మాట, ఆకాశవాణి బాట రూపకం విన్నారు. రచన శ్రీ జిఎల్ నరసింహారావు, నిర్వహణ శ్రీ టి జీవన్ గారు, సహకారం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి మరియు శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రాముని పాత్ర శ్రీ జిఎల్ నరసింహారావు, సోముని పాత్ర శ్రీ వేములకొండ శ్రీనివాసులు, నర్సయ్య పాత్ర శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, లక్ష్మమ్మ పాత్ర శ్రీమతి కె శ్రీలత, సిరి పాత్ర కుమారి మౌనిక రెంటల, ఇంకా శ్రీ పంచాగ్నుల శ్రీనివాసు మరియు శ్రీమతి యార్లగడ్డ అనంతలక్ష్మి, శ్రీమతి జి అంజలి. మీరు ఇంతవరకు మార్కాపురం మాట, ఆకాశవాణి బాట రూపకం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. భరత్ అనే నేను చిత్రం కోసం కైలాష్కర్, దివ్యకుమార్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమం ఇప్పుడు ఇవ్వండి. అరవింద సమేత ఈ చిత్రం కోసం డాలర్ మెహందీ మరియు అంజనా సౌమ్య పైన పాట వింటారు. సంగీతం ఎస్ఎస్ తమన్.

కార్యక్రమంలో చివరిగా వినండి, మ్యారీ టూ ఈ చిత్రం నుంచి ధనుష్ మరియు ఎంఎం మానసి పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం ఎంత దూరమైనా వెళుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అత్యంత దృఢమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పౌరుల్లో దేశభక్తి భావనను నింపడం, జాతీయ ఐక్యతను చాటడం, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 2022 రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం 5వ ఏటా అడుగుపెట్టింది. దేశంలో

0: నే అతిపెద్ద ప్రజాభాగస్వామ్య ఉద్యమాల్లో ఒకటిగా ఇది రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ ఐక్యత, సాంస్కృతిక ప్రభావాన్ని చాటే కార్యక్రమాల్లో పాల్గొనాలని హరిహర తిరంగా పిలుపునిస్తోంది. వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈసారి నిర్వహిస్తున్న హరిహర తిరంగాకు ప్రత్యేక ప్రాధాన్యత చేకూరింది. దేశ పౌరులంతా హరిహర తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా దేశానికి గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించేలా మనలో స్ఫూర్తిని నింపుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ఏడాది హరిహర తిరంగా ప్రచారాన్ని వందే మాతరం స్ఫూర్తికి అంకితం చేయడం ఎంతో సంతోషకరమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. హరిహర తిరంగా ప్రచారంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్టపతి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సంగ్రామంతో అండమాన్ నికోబార్ దీవులకు విడదీయరని చారిత్రక సంబంధం ఉందన్నారు. దేశ స్వేచ్ఛ కోసం మన పోరాట యోధులు ఇక్కడి కారాగారాల్లో చిత్రహింసలను, ఆవేదనను అనుభవించిన పవిత్ర భూమి ఇది అని గుర్తు చేశారు. పాత చట్టాల స్థానంలో తీసుకువచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, సమయపాలన, విశ్వసనీయత ఆధారంగా రూపొందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్ణీత వ్యవధిలో పౌరులకు వేగవంతమైన న్యాయం అందించడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పుదుచేరిలోని గోరిమేడు పోలీసు శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పుదుచేరి పోలీసు రక్షక దళానికి అత్యున్నత ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,
1: अंग्रेजों के बनाई हुई दंड संहिता को बदलकर 3 भारतीय न्याय संहिताओं को लागू किया है. ये न्याय संहिताओं की सोच नागरिकों को न्याय दिलाने के लिए केंद्रित, तकनीक सक्षम और समयबद्ध बनाने की है. ये तीनों न्याय संहिताएं टेक्नोलॉजी, टाइमलाइन और ट्रस्ट, ये 3 पिलर पर खड़ी की गई है.
0: అనంతరం హరిహర తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వ్యవహారాలు, పనితీరుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ శాఖ కార్యదర్శి ఉన్నతాధికారులతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడం, నిర్వహణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, విద్యార్థుల సమస్యలపై వేగంగా స్పందించేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా అత్యంత దృఢమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పీఎంఏవైయు 2.0 పథకాల కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షలకు పైగా గృహాలను మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 1 కోటికి పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని తెలిపింది. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవైయు 2.0 కింద 2.09 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర మంజూరు పర్యవేక్షణ కమిటీ సిఎస్ఎంసి సమావేశంలో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సతేంద్ర సింగ్ పథకం పురోగతిపై ఈరోజు సమీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ పౌరుల రక్షణతో పాటు సోదరీమణుల సౌభాగ్యాన్ని కాపాడేందుకు భారత్ రాజీ పడదనే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని బేస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులు, వారి సూత్రధారులను మట్టుబెట్టిన భారత సాయుధ దళాల సాహసాన్ని ఆయన అభినందించారు. భారత్పై కన్నువేసే ధైర్యం చేసిన ఎవరైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేస్తూ,
2: हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वह किसी हद तक जा सकता है. ऑपरेशन सिंदूर के

0: माध्यम से हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार हैं।
1: దేశంలో పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 300 గిగావాట్ల మైలు రాయిని దాటింది. గత నెల 31 నాటికి ఈ ఘనత నమోదైనట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల లక్ష్యంలో ఇది 60% పైగా ఉండడం విశేషం. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 54% పైగా పెరిగిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హరిత ఇంధన విప్లవం కేవలం పర్యావరణ పరిరక్షణకి పరిమితం కాకుండా దేశ పారిశ్రామిక ప్రగతికి, ఇంధన స్వావలంబనకు బలమైన పునాదిగా మారుతోందని పేర్కొంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి వారి ప్రతిమను కొనియాడి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సామాజిక

0: పేర్కొంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి వారి ప్రతిమను కొనియాడి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ ఈరోజు మరో 3 పతకాలు గెలుచుకుంది. భారత అథ్లెట్లు వసంత్ కుమార్ మేఘవాల్ రజతం, షాన్వాజ్ ఖాన్ కాంస్య పథకాలతో మెరిశారు. పురుషుల హైజంప్ పోటీల్లో వసంత్ కుమార్ మేఘవాల్ రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల లాంగ్ జంప్ విభాగంలో షాన్వాజ్ ఖాన్ కాంస్య పథకాన్ని సొంత చేసుకున్నారు. అంతకుముందు జావలిన్ త్రో విభాగంలో ఆశీష్ యాదవ్ రజత పథకం గెలుపొందారు. వాతావరణం. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపటి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రానున్న 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, ఒడిషా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చారిత్రాత్మక నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిని సందర్శించారు. అక్కడున్న పలు చారిత్రక ప్రాంతాలను ఆయన స్వయంగా వీక్షించారు. 1943 డిసెంబర్లో అండమాన్ దీవుల పర్యటన సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విడిది చేసిన భవనాన్ని ఉపరాష్ట్రపతి పరిశీలించారు. అనంతరం అక్కడి సైనిక బ్యారక్లు, గన్ పాయింట్ ప్రాంతం, స్మృతి మ్యూజియంలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దీవుల చరిత్రతో పాటు అభివృద్ధి ప్రణాళికల గురించి అధికారులు ఉపరాష్ట్రపతికి వివరాలను అందించారు. చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన డూఆర్డైని నాదంతో స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తితో పోరాడారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరులంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్పంచుకోవాలని, వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం ఎంత దూరమైనా వెళుతుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. వాసు ఈ చిత్రం కోసం కేకే మరియు స్వర్ణలత బృందం పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. నాని ఈ చిత్రం కోసం హరిహరన్ హరణి పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినండి లెజెండ్ ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ మరియు చిత్ర పాడిన పాట వింటారు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

చిత్రమంచి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. పెళ్ళి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

దిగిరా నువ్వు చేసి నన్ను కంచూడు గుండె గుండెతో కథ ఉంది నువ్వు చేసి నన్ను కంచుడు

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వినండి, అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

0: క్లాసికల్ డివోషనల్ మ్యూజిక్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇన్ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ అట్ ద ఆల్ ఇండియా రేడియో నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఇన్ ద సేమ్ ఇయర్. బికమింగ్ ఎ సెకండ్ జనరేషన్ ఆకాశవాణి నేషనల్ ప్రైజ్ విన్నర్, షీ హాజ్ పర్ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్లీ అట్ ఎమినెంట్ సభాస్, ప్రెస్టీజియస్ మ్యూజిక్ ఫెస్టివల్స్ అండ్ లీడింగ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇండియా. షీ హోల్డ్స్ డిప్లొమా ఇన్ కర్ణాటిక్ వోకల్ అండ్ వయోలిన్, ఎన్ ఎంఏ ఇన్ మ్యూజిక్ అండ్ ఎన్ ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్.
1: ఆజ్ రాత్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాథ్ సంగత్ కర్నే వాలే కలాకార్ హై వయోలిన్ పర్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం పర్ విద్వాన్ పీర్వలి జయ భాస్కర్ ఆర్ ఘటం పర్ శ్రీ ఎం చంద్రకాంత్.
0: ఇన్ టునైట్స్ బ్రాడ్కాస్ట్ శ్రీమతి సాత్వికా మోహన్ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఓ రాజశేఖర్, ఆన్ మృదంగం బై విద్వాన్ పేరవల్లి జయభాస్కర్ అండ్ ఆన్ ఘటం బై శ్రీ ఎం చంద్రకాంత్.
1: శ్రీమతి సాత్వికా మోహన్ అప్నే గాయన్ కా ఆరంభ త్యాగరాజ్ కి ఏక్ కృతి సే కర్ రహి హై జో రాగ్ హంసధ్వని తథా ఆది తాల్ మే నిబద్ధ హై.
0: శ్రీమతి సాత్వికా మోహన్ బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇన్ ద రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాల్.